0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listener. Those who respect us and our ideals and those who have a concern for our well-being are considered as our relations or friends. Those who hate us and those who go contrary to our expectations and those who cause pain and loss to us are regarded as enemies. Truly, in this context, it becomes impossible for us to decide who are our friends and who are our enemies. Bhagwan Baba lovingly clarifies. Let us now listen to the 12th discourse from the series of divine discourses delivered during the summer course in Indian culture and spirituality held in Ooty during May 1976.
2: Kannu minnu yerugani vaniki జీవితమంతయు పన్నీరా, అన్యం పుణ్యం ఎరుగని వారికి కాలమంతయు కన్నీరా.
3: ఫర్ వన్ హూ ఇస్ బ్లైండెడ్ విత్ ఈగో, ఈజ్ హీ గోయింగ్ టు హ్యావ్ హిస్ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్? ఫర్ వన్ హూ ఇస్ నాట్ కమిటింగ్ ఎనీ సిన్ అండ్ ఫర్ వన్ హూ ఇస్ లీడింగ్ ఎ బ్యాడ్ లైఫ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ లైఫ్ ఇన్ ఎ సిన్ఫుల్ మేనర్, ఈజ్ హీ గోయింగ్ టు హ్యావ్ ప్లెజర్ ఇన్ హిస్ లైఫ్? వై దిస్ కాంట్రడిక్షన్?
2: మిత్రులెవరు, శత్రులెవరు?
3: Who are our friends and who are our enemies?
2: Devudu evaru, dasudu evaru? Guru evaru, shishyudu evaru?
3: Who is God? Who is devotee? Who is the teacher? Who is the disciple?
2: Kavi evaru, natakudu evaru? Telusukune tali unnada? Telisina samshayam unnada?
3: Who is the writer? Who is the poet? Is there a way of finding out who is what? Is there a method of finding who is what?
2: తెలియలేని తల ఉన్నచో వానరుడన తప్పున్నదా?
3: ఇఫ్ దేర్ ఇస్ వన్, ఇఫ్ హిస్ ఇంటెలిజెన్స్ ఇస్ సచ్ దట్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ఇట్, ఇఫ్ హీ హస్ నాట్ గాట్ ది కెపాసిటీ టు అండర్స్టాండ్, ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్?
2: ఆత్మయును ఆత్మ బంధువు అని, తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు.
3: ఫర్ వన్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఈజ్ హిస్ ఫ్రెండ్, ఫర్ వన్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఈజ్ హిస్ ఎనిమీ.
2: నిజముగా నిత్య జీవితంలో మానవుడు అనేక మందితో సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు.
3: Truly, in one's daily life, man is establishing connection with so many other persons.
2: కానీ కొందరు మిత్రులుగాను కొందరు శత్రువులుగాను తాను భావిస్తూ ఉంటాడు.
3: But amongst them, he thinks that some are his friends and some are his enemies.
2: కొందరితో మాట్లాడడానికి పులుకున్నప్పుడు ఇంకా ఇంకా ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది.
3: With some, when he undertakes to talk to them, he is attracted and he wants to talk more and more with them.
2: ఇంకా కొంతకాలం వారితో జీవించాలని అనిపిస్తుంది.
3: He wants, in those context, wants to live with them, be with them and spend more time with them.
2: కొందరితో మాట్లాడడానికి పూనుకున్నప్పుడు వారిని చూడడానికి బుద్ధి పుట్టదు, వారితో అధిక కాలం మాట్లాడడానికి మనసొప్పదు.
3: With some others, when he undertakes to talk to them, he doesn't like to continue the conversation. He doesn't like to spend any more time talking to them.
2: లోకమంతయు కూడను ఈ విధమైనటువంటి యొక్క ద్వైతముతో చేరి ఉండటం చేత మానవుని యొక్క సుఖదుఖములకు ఏది కారణము అనేటువంటిది విచారించడానికి ఒక వీలుగానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
3: Because the world is full of such dualities and such contradictions, man is unable to decide, discuss and come to the decision what is pleasure for him, what is pain for him.
2: Krishna vachinappudu Kamsudu udvodistunnadu, Ravana avatarinchinappudu Ravanudu avatarinchunnadu.
3: When Krishna has taken birth, simultaneously there is a Kamsa who takes birth. When there is Rama, when he takes birth, simultaneously there is Ravana also taking birth.
2: Buddhudu avatarinchinappudu devadattudu kudanu vastunnadu, Prahladudu avatarinchinappudu Hiranyakashipudu kudanu venta unnadu.
3: When Buddha had taken birth, there was also a Devadatta. When Prahlada came on the scene, there was a Hiranyakashipa.
2: Kanuka ee vidhamganu manchi chettalato cherinatundi ee yokka prakruti yandu ఇది మంచి ఇది చెడ్డ అని నిర్ణయించటకు సాధ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఈనాటి లోకం.
3: in this way, around the whole creation, when good and bad are mixed, when good and bad both appear, a situation arises in the world that we cannot decide what is good and what is bad.
2: దీనికి కారణం ఏమిటి? ఎవరు కారణం? ఎవరు కర్త?
3: What is the reason for this? What is the basis of all this? Who is the reason and who is the object and who is the subject?
2: ఇది కేవలము దీనికి కారకులైనటువంటి వారు కాని దీనికి కర్త అయినటువంటి వారు కాని మనకంటే వెలుపల భాగం నందు లేరు.
3: Either the subjects or the objects for all this situation are not someone who is behind us and who is unseen.
2: మన మనసు యొక్క సంకల్ప వికల్పం లేని దీనికి మూల కారణం.
3: The ideas, the thoughts and the rejections of our own mind are the main reasons for this.
2: మనల్ని గౌరవించి మన యొక్క క్షేమం కోరి మన ఆశయాన్ని అభివృద్ధిపరిచి మనకు అనేక ఆనందములు అందించినటువంటి వారు మనకు బంధువులుగా మనం విశ్వసిస్తున్నాం.
3: Those who respect us and those who desire our well-being and our good and those who respect our ideals, we regard them as our relations.
2: మనల్ని ద్వేషించి మన యొక్క ఆశయాలకు విరుద్ధంగా నడిచి మనకు అనేక కష్టములను నష్టములను కలిగించి మనల్ని అనేక హింసలు పెట్టినటువంటి వారు మనకు విరోధిగా మనం భావిస్తున్నాం.
3: Those who hate us and those who go contrary to our hopes and our aspirations, those who cause pain and loss to us, we regard them as our enemies.
2: నిజంగా ఇందులో మనకు శత్రులు ఎవరు మిత్రులు ఎవరు అని నిర్ణయించుకోవటం అసాధ్యంగా ఉంటుండాలి.
3: Truly, in this whole context, it becomes impossible for us to decide who are our real friends and who are our enemies.
2: దీనికి కబీర్ కూడాను ఒక పర్యాయం చెప్పాడు. నిన్ను దూషించేటువంటి వారిని నీవు నిరంతరము వెంట పెట్టుకుని ఉంటుండాలి.
3: On one occasion, Kabir has said that always keep company with those who are abusing you.
2: కారణం ఏమనగా మనం అనేక పాపములు చేసినప్పటికీ మనల్ని దూషించి వారు మన పాపములను హరిస్తూ వస్తుంటారు.
3: The reason for these aspirations, those who cause pain and loss to us, we regard them as our enemies.
2: నిజంగా ఇందులో మనకు శత్రులు ఎవరు మిత్రులు ఎవరు

0: people are going to point out those sins and remove the sins from us.
1: దీనిని పురస్కరించుకొనియే పరిహాసం పాపనాశం అన్నారు.
0: It is in this context that if someone ridicules you, such ridicule is going to result in removal of sin.
1: నిజముగా మన పాపములను ఎవరు హరిస్తారో వారే మన మిత్రులు, పాపములను అభివృద్ధి పరుస్తారో వారే మన యొక్క శత్రువులు.
0: Truly, those people who help us to get rid of our sins are our friends. Those people who promote sin in us, they are our enemies.
1: కనుక మన పాపములను హరించేటువంటి వారు మనమును దూషించేటువంటి వారు, కనుక వారే మనకు నిజమైనటువంటి మిత్రులు.
0: It is those who abuse us and who ridicule us are those who remove our sins. They are our friends.
1: ఇలాంటి పరిస్థితి ఎందు ప్రహ్లాదు కూడాను చెప్పాడు.
0: In this situation, Prahlada had also told us.
1: వైరి ఎవడు చిత్తమే వైరి కాదే, వైరి ఎవరు నీకు, నీ చిత్తమే నీకు వైరి అని కూడా నువ్వు చెప్పాడు.
0: ప్రహ్లాద ఆస్క్ ది క్వశ్చన్ హూ ఈజ్ యువర్ ఎనిమీ అండ్ ఆన్సర్ యువర్ ఓన్ చిత్త, యువర్ ఓన్ మైండ్ ఈజ్ యువర్ ఎనిమీ.
1: దేశములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తమును తెలియనేరవు అన్నాడు తండ్రిని.
0: He asked his father, "You are such a warrior, you are so able to conquer all the countries in one moment, but you could not conquer your own senses and organs."
1: Kanuka mana indriyamulanu arikattadaniki taginatunte prayatnam cheyatamlo indulo aatma vishwasamu daiva vishwasamu atyavasaramu.
0: Therefore, in trying to control and conquer our organs, it is very necessary for us to have confidence in ourselves, in our own self, and also confidence and faith in God.
1: Atma vishwasamu lenatunti variki daiva vishwasamu lenatunti variki indriya nigrahamu adi chala durlabham.
0: For one who has no confidence in his own self and for one who has no faith in God, it becomes impossible to control his organs.
1: కనుక ఇంద్రియమును నిగ్రహించడానికి మనం ప్రయత్నం చేయడానికి పూర్వము మనం దైవ విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: Before we undertake to control our senses and organs, we should first promote faith in God and confidence in our own self.
1: అట్లు ఇంద్రియమును నిగ్రహించుకొనక అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేసినప్పటికీ మన ప్రయత్నములు విఫలమే అవుతుంటాయి.
0: Without controlling our senses and our organs, if we make any number of attempts in any other direction, all those attempts will become failures.
1: దీనికి ఒక చిన్న కథ.
0: There is one small story for
1: ఒకానొక సమయమునందు రాగ మధురకు వెళ్లేటువంటి పరిస్థితి ఎందు ఒంటరిగా బయలుదేరుతూ ఉంటున్నారు.
0: On one occasion, when Radha was going to Madura, she was travelling alone on an evening time.
1: కానీ ఈ యొక్క రాధను చూచి అనేక మంది గోపికలు అనుసరిస్తూ వచ్చారు.
0: Looking at Radha, all other gopikas were also following her.
1: Yamuna teeramuku poyetappatiki chinna chikati gramukoni undi.
0: By the time they reached the banks of Yamuna, it became dark.
1: Kani ee gopikalandarikku Radhanu mandalincharu, ee chikati yendu nee madaraku povatam sadhyamavutunda, appudu nee vellatame nischayamainappudu memu kuda nu nee venta vastamani vaaru kuda nu tayarayyaru.
0: The gopikas cautioned Radha, "How can you go alone to Madura in this darkness? If you still insist on going to Madura in this darkness, then we will keep company with you and accompany you."
1: Brindavanamadi andaride govindudu andari vaadale annatu, govindudu andari vaadu, naaku maatrame adhikaram kaadu, sarvulaku adhikaram unnadaneetundi yokka deento Radha andarini chodukoni povataniki samsiddhamaindi.
0: With the feeling that Vrindavan belongs to all and the Govinda also belongs to everyone, she alone does not possess Vrindavan and Govinda, she said, "Yes, I am prepared to take all of you along with me."
1: Andaru Yamuna teeramuniki vellaru, padava yendu kucchunnaru, inta dooramu prayanam cheyatamlo andaru alisipovachunani vantulu prakaramu iddaridaru vantulu prakaramu aa padavanu nadapadaniki poonukunnaru.
0: They all went to the banks of Yamuna. They sat in a boat and they thought, if any one individual steers the boat, they may get tired. So they took turns in steering the boat.
1: Chikatiga undatam cheta mundu venuka yochinchuka ee Radha gopikalu ee padava yendu kurchani padavanu iddaridaru vantulu prakaramu nadaputu vacharu.
0: Because it was dark, they did not pay any special attention. The gopikas and Radha sat in the boat and two by two they were taking turns in journeying on the boat.
1: కానీ రాత్రంతా కూడాను కంతుల ప్రకారము వంతుల ప్రకారము వీరు నడిపినప్పటికీ ఇంకా మధుర రాలేదు.
0: While the whole night was spent in that manner, taking turns two by two and steering the boat, yet they did not reach Madura.
1: తెల్ల తెల్లవారిపోయింది కానీ తీరం వచ్చినది. వచ్చి చూచేటప్పటికి గోకులం వాసులందరూ కూడాను మంచినీరు నింపుకునుకుంటకై ఈ స్త్రీలందరూ కూడాను నది తీరంకు వచ్చారు.
0: The day dawned and when they found

0: The banks were reached, they found that people who were residents of Gokulam were coming to the river.
1: రాత్రంతా కూడా వీరు పడవ నడిపినప్పటికీ ఆ గోకులం నందే ఉంటున్నారు కానీ ఏమాత్రం కూడా ఈ పడవ మధురకు కదిలిపోలేదు.
0: Although the boat was being steered the whole night, yet when the day dawned, they found that they were still in Gokulam and they had not travelled any distance towards Madura.
1: కారణమేమని వీరు విచారించగా ఆ లంఘనం అనేటువంటి దాన్ని వదిలిపెట్టలేదు.
0: They wanted to know what the reason was, and they found when they made the enquiry that they did not remove the rope which tied up the boat.
1: Aa thraadunu kattinatvanti thraadunu vippaka raatranta igulanu gopikalu radha ee padavanu nadipinappudiki madura cheraledu unna chote untunnaru.
0: Without untying the rope that tied up the boat to the bank, they were going on steering the boat the whole night. Even though they did for the whole night, they did not move an inch from Gokulam.
1: Padavanu nadapaleda లేక జలము లేదా పడవ నడిచేటువంటి యొక్క శక్తి లేనటువంటిదా అన్నీ ఉన్నవి, కానీ దానిని కట్టినటువంటి బంధన విముక్తి కాకుండా ఈ పడవను ఎంత నడిపినప్పటికీ ఈ పడవ చేరవలసినటువంటి ప్రదేశములకు చేరడానికి వీలు కాకపోయింది.
0: Was there not water? Did they not have the strength to move the boat? They had everything, but because the rope that was binding the boat to the bank was not untied, the boat did not move at all.
1: అదే విధముగానే మనం ఇంద్రియాలను నిగ్రహం చేసుకొనక కేవలం ఇంద్రియాల్లో అనేక రకములుగా దానిని కొంతవరకును భద్రం చేసుకొనక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ మనం చేరవలసినటువంటి స్థానం చేరడానికి వీలు కాదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ వితౌట్ రిమూవింగ్ ది బాండేజెస్ ఇన్ రిగార్డ్ టు అవర్ సెన్సెస్ అండ్ ఇన్ రిగార్డ్ టు అవర్ ఆర్గన్స్ అండ్ వితౌట్ సెక్యూరింగ్ ది కంట్రోల్ ఓవర్ దెమ్ వాట్ ఎవర్ యూ మే డూ యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ది డెస్టినేషన్.
1: కనుక మనము మొట్టమొదట మన ఇంద్రియాలను నిగ్రహం చేసుకున్నందుకు పూర్వము ప్రేమ దయ త్యాగము.
0: So before we attempt to control our senses, we must first of all undertake prema, compassion and sacrifice.
1: Karuka ee vidhamainatvanti yokka prema daya tyagamu ee vidhamainatvanti moodu gunamulu mana hrudayam nandu nimpukunnappudu mana hrudayame oka nandanavanam aipothundi.
0: When we can fill our heart with these three qualities, prema, kindness and sacrifice, then our heart will blossom into a nandanavana.
1: Attukaka dveshamu అసూయ క్రోధము ఇలాంటి గుణముల చేత మన హృదయమును నింపుకోవటం చేత ఇది కేవలం ఒక విధమైనటువంటి మలమూత్ర దుర్గంధములతో చేరినటువంటి యొక్క కొంత ప్రవాహంగా బయలుదేరుతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వి ఫిల్ అవర్ హార్ట్ విత్ క్వాలిటీ లైక్ హేట్రెడ్ లైక్ జెలసీ అండ్ లైక్ యాంగర్ దెన్ దిస్ విల్ బికమ్ ఎ స్టింకింగ్ పూల్.
1: కనుక మనం నందనవనము కావాలనా లేక అపవిత్రమైనటువంటి యొక్క ప్రవాహంగా మనం బయలుదేరవలన అనేటువంటి విషయాన్ని మనకు మనమే కొంత యోచించుకోవాలి.
0: వీ షుడ్ అవర్ సెల్స్ గో ఇన్ టు దిస్ మ్యాటర్ అండ్ డిసైడ్ వెదర్ వీ వాంట్ టు కన్వర్ట్ అవర్ హార్ట్ ఇన్ టు ఎన్ నందనవన ఆర్ వెదర్ వీ వాంట్ టు కన్వర్ట్ అవర్ హార్ట్ ఇన్ టు ఎన్ అన్క్లీన్ స్టింకింగ్ పూల్.
1: కనుక ఈ సుందరమైనటువంటి గుణములతో చేరినటువంటి నందనవనంగా మన హృదయాన్ని తయారు చేసుకోవటానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం చేయాలి.
0: Every individual must make an attempt to fill his heart with these sacred qualities, the qualities of prema, kindness and sacrifice, and turn his heart into a nandanavana.
1: Nijamuga santoshapadi varinatunte chuchi saumyatanu dukkapadava varin chuchi karunanu manam penchukotamulone maitri anetunte pavitramainatunte yokka స్థితి మనకు లభిస్తుంది.
0: ట్రూలీ వెన్ వీ లుక్ ఎట్ హ్యాపీ పీపుల్ అవర్ సెల్స్ ఫీలింగ్ హ్యాపీ అట్ దేర్ హ్యాపీనెస్ అండ్ వెన్ వీ లుక్ ఎట్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ టు హ్యావ్ ది కంపాషన్ అండ్ కైండ్నెస్ టు దెమ్ ఇఫ్ యూ కెన్ డెవలప్ దెమ్ ఇన్ అస్ దెన్ దీస్ గుడ్ క్వాలిటీస్ విల్ హెల్ప్ అస్.
1: సౌమ్యతను కరుణను మన హృదయంలో పెంపొందింపు చేసుకోవడానికి తగినటువంటి యొక్క భద్రతను మనం ప్రయత్నం చేయాలి.
0: We must make all attempts to promote compassion and goodness in our own minds.
1: Itti maitrini manam abhiruddhi parchukovatam cheta paramatmanu kudanu manaku sannihitudiganu parama pennidiganu manaku gochinchutadu.
0: This is called maitri or good friendship and goodness in our own minds.
1: Itti maitrini manam abhiruddhi parchukovatam cheta paramatmanu kudanu manaku sannihitudiganu parama pennidiganu manaku gochinchutadu.
0: This is called maitri or good friendship. These qualities, when they are developed in the manner of good friendship, then God also will appear to be close to us.
1: Kashtamulandu kani sukhamulandu kani dukkhamulandu kani vicharamulandu kani etti paristhiti yandu kudanu paramatmani yokka premanu manamu pondadaniki taginatvanti yokka arhatanu ee yokka divyamaina hrudayanni manamu tayaru chesukovali.
0: Whether we are in pain or in pleasure, or whether we are in sorrow or in troubles, at all times we must develop our heart in such a way that we will deserve and we will have the right to get Paramatma's prema.
1: Attukaka manalo apavitramainatvanti gunamulu elantivi durbuddhula talalunna durulu vinu chevulunna ponchitochu kanununna panchala vinu manasunna vanchitakuna chittamunna vanchinche palukunna ee vrittulu chudagani ee vikrutulu chudagani nyayamu ite niluvadanna.
0: On the other hand, if in us there are unsacred qualities, there are bad qualities, what kind of bad qualities? Wanting to see bad things, use your vision in a bad manner, wanting to eavesdrop and listen to things which you should not listen to, developing ideas and thoughts which will cause hurt and harm to others. If such bad ideas and bad qualities are promoted, then justice and honesty and goodness will never remain anywhere near you.
1: Karuka, itti pavitramainatvanti yokka హృదయాన్ని అభివృద్ధి గావించుకుని పరమాత్మని తమ పెన్నిధిగా సన్నిధిగా అనుభవించినటువంటి వారు పవిత్రమైనటువంటి పాండవులు.
0: పీపుల్ హూ డెవలప్ సచ్ సేక్రెడ్ క్వాలిటీస్, హూ ప్రమోటెడ్ సచ్ సేక్రెడ్ హార్ట్ అండ్ గుడ్ ఐడియాస్ ఇన్ దర్ హార్ట్ అండ్ హూ ఎంజాయిడ్ బై రైట్ ది నియర్నెస్ టు గాడ్, సచ్ వర్ పాండవాస్.
1: పాండవులకు ప్రాణము కృష్ణుడే, కృష్ణునికి దేహము పాండవుడి.
0: టు పాండవాస్ ది లైఫ్ గివింగ్ బ్రెత్ వాస్ కృష్ణ, టు కృష్ణ హిస్ బాడీ వాస్ పాండవాస్.
1: కృష్ణుని లేని క్షణము కాని, కృష్ణుని తలంచినటువంటి ఒక నిమిషము కాని ఎక్కడ కూడా నువ్వు పాండవులు ఎందుకు కనిపించదు.
0: సో ఫార్ ఎస్ పాండవాస్ వర్ కన్సర్న్, దెర్ వాస్ నో మోమెంట్ వెన్ దే డిడ్ నాట్ థింక్ ఆఫ్ కృష్ణ, దెర్ వాస్ నో ప్లేస్ వేర్ కృష్ణ వాస్ నాట్ ప్రెసెంట్ ఫర్ దెమ్.
1: ఏది చూసినా ఏది చేసినా కృష్ణుని యొక్క సంకల్పం చేతని, కృష్ణుని యొక్క ఆదర్శముల చేతని, కృష్ణుని యొక్క ప్రోద్బలము చేతని.
0: వాట్ ఎవర్ దే సా, whatever they did, it was all by the prompting of Krishna and it was by the strength which Krishna gave them.
1: ఇది ఒక చిన్న సన్నివేశం.
0: There is a small incident.
1: కృష్ణుడు తన యొక్క కార్యమును విసర్జించి వచ్చిన కార్యమును నెరవేర్చి లోకములకు అందించవలసినటువంటి అందించి తను సుధామకు వెళ్ళినాడు.
0: Krishna gave up his mortal body, completed the task for which he came on the earth and finished the work which he had undertaken to do on the earth and gave up his mortal body and went away.
1: ఈ విధమైనటువంటి పరిస్థితి యందు అర్జునుడు గోపికలను తీసుకుని వస్తున్న సమయమునందు ఈ అడవి గొల్లలు చేసినటువంటి యొక్క అరాజకం చేత నిశ్శక్తుడై కేవలం నిరుత్సాహంతో శిష్యుడు కోల్పోయినటువంటి ఈ దుఃఖంతో కుంగి కృశించి తాను ఏదో ఒక విధంగా అస్తినాపురము చేరినాడు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండర్ సచ్ సిచ్యువేషన్ అర్జున వాస్ అకాంపనీయింగ్ అండ్ లీడింగ్ ది గోపికాస్ త్రూ ది ఫారెస్ట్ అండ్ ది గోపికాస్ వర్ అటాక్డ్ బై ది ట్రైబల్ పీపుల్. దర్ వాస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ అర్జున లాస్ట్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్. హీ ఫెల్ట్ దట్ హీ వాస్ వీక్, హీ కుడ్ డూ నథింగ్ ఎట్ ఆల్. ఇన్ దట్ వీక్ అండ్ కండిషన్ హీ వాస్ మూవింగ్ టువర్డ్స్ దిస్ ప్లేస్.
1: పవిత్రమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటి యొక్క కృష్ణనామము పాండవుల యొక్క హృదయమును ప్రతిష్ఠింపజేసుకోవటం చేత నిరంతరము ఏది చూచినప్పటికీ వారికి మంగళంగానే ఒక శుభసూచనంగానే గోచరిస్తూ వస్తున్నాయి.
0: బికాస్ ది సేక్రెడ్ నేమ్ ఆఫ్ కృష్ణ, ది ప్యూర్ అండ్ ది సెల్ఫ్లెస్ నేమ్ ఆఫ్ కృష్ణ వాజ్ ప్రెసెంట్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పాండవాస్. వాట్ ఎవర్ దే సా, వాట్ ఎవర్ దే డిడ్ అండ్ వాట్ ఎవర్ దే లుక్డ్ ఎట్, ఇట్ అపియర్ టు దెమ్ యాజ్ అ సేక్రెడ్ థింగ్.
1: అలాంటి పరిస్థితి యందు కృష్ణుడు ఈ లోకమును ఏనాడు విడిచిపోయెను, ఈ ధర్మజుని యొక్క హృదయమును తాను కృష్ణుడు లేనిట్టుగా ఒక విధమైనటువంటి అశుభజములంతా కూడా కనిపిస్తూ వచ్చాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వెన్ కృష్ణ లెఫ్ట్ దిస్ వరల్డ్, వాజ్ నో లాంగర్ ఇన్ దిస్ వరల్డ్, ధర్మజ ఫెల్ట్ దట్ వాట్ ఎవర్ హీ డిడ్ ఆర్ వాట్ ఎవర్ హీ హాడ్ సీన్ అపియర్ టు హిమ్ యాజ్ ఇన్ఆస్పిషియస్.
1: ఈ కాలం వలె ఆ కాలం లోపల మధురకు కానీ లేక ద్వారకు కానీ ఏ విధమైనటువంటి యొక్క వార్తలు తెలియాలంటే కొన్ని దినములు పట్టేటువంటిది, కొన్ని వారములు పట్టేటువంటిది, కొన్ని నెలలు కూడా పట్టేటువంటిది.
0: అన్లైక్ దీస్ డేస్, ఇన్ దోస్ డేస్ ఇఫ్ వన్ హెడ్ టు సెండ్ ఎ మెసేజ్ ఐదర్ టు మధుర ఆర్ టు ద్వారక, ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ది మెసేజ్ టు రీచ్ దట్ ప్లేస్. ఇట్ టుక్ మంత్స్, ఇట్ టుక్ వీక్స్ అండ్ పర్హాప్స్ సెవెరల్ మంత్స్.
1: కనుక ఈ యొక్క వార్త ఇంకా అస్తినాపురం చేరక పూర్వమే ధర్మజునికు అన్ని విధములైనటువంటి యొక్క అశుభములు కూడా ఎదురెగుతూ వచ్చాయి.
0: Even before this news of the death of Krishna reached Hastinapura, even before that, Dharmaja began to see many bad omens, inauspicious appearances.
1: Okanadu sayam samayamnandu viharatmai ooru baitiki velli vastunna samayamlandu oka raitu tana yokka nagarani bhujam paina pettukoni intiki techukuntunnadu.
0: On one evening, when he was walking out, he found one agriculturist had his plow on his shoulder and he was returning home.
1: ఈ విచిత్రమైనటువంటి దృశ్యాన్ని ధర్మదుడు చూచాడు. ఏమిటి ఈ విధంగా నీవు ఇంటికి తీసుకుని పోవటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటన్నాడు.
0: ధర్మజ లుక్ ఎట్ దిస్ అన్యూజువల్ ఇన్సిడెంట్. హీ ఫౌండ్ ది మ్యాన్ క్యారీయింగ్ ది ప్లవ్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ రిటర్నింగ్ హోమ్. హీ ఆస్క్ ది మ్యాన్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యువర్ పుట్టింగ్ ది ప్లవ్ ఆన్ యువర్ షోల్డర్ అండ్ రిటర్నింగ్ హోమ్.
1: అప్పుడు ఆ యొక్క సెడ్జిగాడు చెప్తున్నాడు, రైతు ప్రభు, నిన్నటి దినము మా బంధువుల యొక్క నాగలి భూమిలో వదిలిపెట్టి రావటం చేత ఎవరో ఎత్తుకుని పోయారు, కనుక ఈనాడు నా నాగలిని భద్రం చేసుకునే నిమిత్తమై ఇంటికి వలివస్తున్నానని ప్రార్థిస్తూ చెప్పారు.
0: This riot replied saying that yesterday I borrowed a plow from some of my relations. I left it in the evening in the land itself and the next day I found that someone stole the plow. So today I am taking the plow back home.
1: Dharmajudu dikpranti chindinadu. Na rajyamunandu na paripalanayandu ఈ విధమైనటువంటి దొంగతనములు కూడా జరుగుతున్నవా, ఇది ఏదో కలి ప్రవేశమైపోతున్నది అని అప్పుడే అతనికి ఒక హృదయం లోపల ఒక విధమైనటువంటి అనుమానం బయలుదేరింది. శిష్యుడు ఉన్నాడా లేక తన దేహము చాలించాడా?
0: ధర్మజ వాస్ గ్రేట్లీ సర్ప్రైజ్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ అట్ దిస్ ఆన్సర్ ఆఫ్ ది కల్టివేటర్. హీ థాట్ ఇన్ మై కింగ్డమ్ టుడే ఆర్ సచ్ థెఫ్ట్స్ టేకింగ్ ప్లేస్, ఈస్ దిస్ పాసిబుల్? దెన్ హీ బిగాన్ టు డౌట్ ఈస్ కృష్ణ రియల్లీ అలైవ్ అండ్ ఈస్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ హెస్ కృష్ణ గాన్.
1: మరి రెండవ దినము ఏదో ఒక విహారార్థమై ఒక బజారులో పోతున్న సమయం నందు ఒక తలుపునకు ఏదో పెద్దగా ఒక ఇనుపు ముద్దను తగిలించి ఉంటున్నారు.
0: On another day, when he was walking in a street, he found that on a door there was a big steel bolt.
1: ఇది ఏమి అని అక్కడ ఉన్నటువంటి నౌకరులు ప్రశ్నించాడు.
0: He met some people there at the door and he asked those, what is this big steel bolt on the door?
1: ఇది తలుపును భద్రం చేయడానికి వేసినటువంటి ఒక తాళము అని ఒక గోడ చెప్పాడు.
0: They replied that steel bolt was a lock which was put there in order to secure the door.
1: ఎందుకోసం దీనిని ధరించాలి, ఎందుకోసం దీనిని అక్కడ పెట్టాలి, ఈ విధమైనటువంటి బీగం ఎందుకోసం వేయాలి అని ధర్మజ ప్రశ్నించాడు.
0: ధర్మజ ఆస్క్డ్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ విచ్ యు ఆర్ పుట్టింగ్ దీస్ హెవీ స్టీల్ బోల్ట్స్ ఆన్ ది డోర్స్.
1: ఎవరు లోపలికి వెళ్లి సామాను ఎత్తుకుని పోకుండా ఉండేటువంటి భద్రతగా ఈ రీతిగా ప్రజలు పురుకుంటున్నారన్నాడు.
0: The reply was that people are undertaking to put such heavy steel bolts so that they may not go, break open the doors, go into the house and steal the contents of the house.
1: దీనిని విని మరింత దిగ్భ్రాంతి చెందినాడు ధర్మజుడు. ఏమిటి, గిరిజనానికి ఈ దొంగలు అధికమైపోతున్నారే, ధర్మరాజు రాజ్య పరిపాలన ఎందు దొంగలకు ఏమాత్రం కూడా అవకాశం లేదే, కనుక ఇది కలి ప్రవేశంగా ఉంటుందని తన చాలా విచారంగా తిరిగి ఇంటికి వెళ్లాడు.
0: After listening to this, he was even more surprised. In the kingdom which was being ruled by Dharmaja, where is the place for thieves and for dishonest people? He then surmised that perhaps Kali must be coming quite close. That is why we see these thieves and dishonest persons.
1: మరి మూడవ దినము తాను ఏదో ఒక కార్యార్థమై ఒక బజారు నందు రథములో వెళుతుండేటువంటి సమయం లోపల ఒక స్త్రీ మధ్య మార్గం నందు నిలిచి ఒక మగవానితో మాట్లాడుతూ ఉంటుంది.
0: On another day, when he was traveling in the street in his own chariot, he found that a woman was standing in the middle of the street and was carrying on conversation with a man.
1: దాన్ని చూచేటప్పటికి తనకు చాలా తల తిరిగిపోయింది. ఏమి, భారతీయ స్త్రీ ఒంటరిగా బజారు నందు నిలుచుకుని మగవారితో మాట్లాడేటువంటి పరిస్థితి నా యొక్క రాజ్యం నందు ఏర్పడినదా? చీ, ఇకపై నేను ఈ రాజ్యం నందు ఉండడానికి వీలేదు, అర్హుణ్ణి కాదు, నా ధర్మము క్షీణించింది, కలి ప్రవేశించినదని తన రథమును వెనుకకు జరపమని వెనుకకు తీసుకుని పోమని సత్సారథికి ఆజ్ఞాపకం చేశారు.
0: At this sight, Dharmaja's head started reeling. Dharmaja told himself, in this kingdom of mine, a woman belonging to Bharat, my kingdom, standing alone in the middle of a street and talking in a lonely way to another person, is this happening in my kingdom? Surely, Kali has come. Something has gone wrong with Dharma in Dharmaja's own kingdom. He ordered his charioteer to turn the chariot back and go home.
1: దీనిని పురస్కరించుకుని దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు ధర్మజుని యొక్క రాజ్య పరిపాలన ఎంత పవిత్రమైనటువంటిదిగా ఉండేదో, ఎంత ధర్మంగా ఉండేటువంటిదో, ఎన్ని సద్గుణములతో నిండి ఉండేటువంటిది అనేటువంటిది మనకు స్పష్టమవుతుండాలి.
0: When we look at these events and these incidents, it will become very clear to us that the rule of Dharmaja, how dharmic it was, how good and how kind it was, will become evident to us.
1: ఈ విధంగా తాను విచారం చేస్తున్నటువంటి రెండు మూడు దినముల లోపలనే అర్జునుడు హస్తినాపురము చేరుకున్నాడు.
0: In this way, as Dharmaja was thinking of what is happening and what are all these ill omens for, then Arjuna came to Hastinapura.
1: Arjuna yokka mukhamu chusina tachaname Dharmajuniki gunde pagilipoyindi. ఈ విధమైనటువంటి ఏదో ఒక దుర్వార్తను తెచ్చినటువంటి వాడు అర్జునుడు, అతని ముఖమునందున్నటువంటి యొక్క కళాహీనత ఈ కృష్ణుని యొక్క వియోగముతో జంభవించి ఉండవచ్చునని తాను చాలా లోపల చింతించాడు.
0: As soon as he looked at Arjuna's face, Dharmaja thought that there was something wrong with the expression in Arjuna's face. He must have brought some very bad news, and Dharmaja thought that there is something that has bad has happened and Arjuna is bringing some very disastrous news to me.
1: అర్జునుడు ధర్మరాజుని నమస్కరించి నిల్చుకొని కంఠధారలు కార్చుకుంటూ ఏ విధమైనటువంటి వార్తను చెప్పలేనటువంటి యొక్క స్థితిలో నిల్చుకున్నాడు.
0: Arjuna was standing in a very dumbfounded position. The position was such that Arjuna could not convey the sad news to Dharmaja. He was just standing silent.
1: కానీ ధర్మరాజుని కూడాను అనేక రకములుగా ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు. కానీ ఒక్కదానికైనను అర్జునుడు జవాబు ఇవ్వలేదు. కేవలము తన యొక్క దుఃఖముతో నిండి మునిగి పోయినటువంటి వాడే కాని ఒక్కదాని కూడా జవాబు లేక నిలువు నీలుగా కూలిపోయాడు.
0: ధర్మజ ఆస్క్డ్ సెవెరల్ క్వశ్చన్స్, ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ అర్జున, బట్ అర్జున వాజ్ ఇన్ సచ్ గ్రేట్ సారో, హీ కుడ్ నాట్ గివ్ ఎ రిప్లై టు ఈవెన్ వన్ ఆఫ్ ది క్వశ్చన్స్. హీ జస్ట్ శాంక్ యాజ్ హీ వాజ్ స్టాండింగ్.
1: ఈ వార్త అంతఃపురం నకంతకుడను కొంత క్షణముల లోపలే ప్రాకిపోయింది. అర్జును యొక్క రాక, అర్జును యొక్క విషాదము.
0: That Arjuna has come and that Arjuna is full of sorrow and that Arjuna is unable to speak. He was grief-stricken, became known to all the inhabitants of the king's mansion.
1: Takshaname vruddhuralainatundi ekka Kunti Devi vartana pampinadi. Takshaname nannu vachi choodali ani.
0: The old mother Kunti immediately sent word that he should come immediately and see Kunti.
1: 180 samvatsaramulu aa yokka Kunti ki.
0: At that time, Kunti's age was 180 years.
1: కన్నులు కనిపించవు, కేవలము దేహమంతా కూడా శుష్కించిపోయింది.
0: Her vision had failed her and her body became very thin.
1: ఒక మంచం పైన కూర్చొని ఉంటున్నది.
0: She was just sitting on a cot.
1: ఈ వార్త తల్లి ఆజ్ఞను శిరసావహించేటువంటి పాండవులు కనుక ఆ యొక్క తల్లి వార్త విన్న తక్షణమే ఈ యొక్క ధర్మజుడు అర్జునుడు ఇరువురు కూడాను కుంతి చెంతకు ప్రయాణమై వెళ్ళారు.
0: పాండవాస్ వర్ సచ్ దట్ దే వుడ్ ఒబే ఇంప్లిసిట్లీ విదౌట్ క్వశ్చనింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ దర్ మదర్. సో యాజ్ సూన్ యాజ్ దే హర్డ్ దట్ ది మదర్ వాంటెడ్ దెమ్ టు గో టు హర్ ఇమీడియట్లీ, దెన్ ధర్మజ అండ్ అర్జున టుగెదర్ వెంట్ టు ది ఓల్డ్ మదర్ కుంతి.
1: మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నటువంటి యొక్క ఈ మూడింటికి, ఎందుకనగా పితృదేవో భవ అని చెప్పడానికి పాండవులకు తండ్రి లేకపోవటం చేత దానిని ఆదర్శవంతమైనటువంటి జీవితంగా వారు అందించలేకపోయారు. ఈ మూడింటిని మాత్రమే లోకానికి ఆదర్శవంతమైన జీవితంగా లోకానికి ప్రబోధించారు.
0: పాండవాస్ న్యూ వెరీ వెల్ అవర్ ఎన్షియంట్ ట్రెడిషనల్ సేయింగ్స్, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, బట్ దే హ్యాడ్ నో ఫాదర్, దేర్ఫోర్ ఇన్ దర్ లైఫ్ ఇన్ దర్ కాండక్ట్ దే కుడ్ నాట్ డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది పితృదేవో భవ, బట్ విత్ రిగార్డ్ టు ది అదర్ త్రీ, రిగార్డింగ్ దర్ మదర్ యాజ్ గాడ్, రిగార్డింగ్ దర్ టీచర్ యాజ్ గాడ్, రిగార్డింగ్ దర్ గెస్ట్ యాజ్ గాడ్, దే డిడ్ డెమోన్స్ట్రేట్ ఇన్ దర్ లైఫ్ ది ఐడియల్ ఎగ్జాంపుల్.
1: వీరు వెళ్లి కుంతి దగ్గరికి వెళ్లి నమస్కరించేటప్పటికీ నమస్కరించుకున్నటువంటి అర్జునుడు లేయలేకపోయాడు.
0: వెన్ దీస్ టూ బ్రదర్స్ వెన్ టు కుంతి అండ్ వెన్ దే టచ్ దర్ ఫీట్ దే వర్ బెండింగ్ లో, అర్జున వాజ్ సో గ్రీఫ్ స్ట్రికెన్ దట్ ఆఫ్టర్ టచింగ్ దర్ ఫీట్ హీ కుడ్ నాట్ గెట్ అప్ అండ్ స్టాండ్ అగైన్.
1: తక్షణమే కుంతీదేవి, నాయన మన గోపాలుడు బాగున్నాడా, వసుదేవుడు బాగుంటున్నాడా అని అనేక రకములుగా ఈ యొక్క వార్తలంతా కూడా తాను ప్రశ్నిస్తూ వచ్చేసేసింది.
0: Immediately, Kunti began asking several questions. Is Gopala well? Is Vasudeva well? She began asking several such questions about
1: Dwarka. Dwarakalo unnatundi andari bandhuvule yokka chema samacharamulu taanu kevalam adugutaaniki anni rakalaga prayatnam chestu vachindi.
0: She made an attempt. She asked so many different questions by which she wanted to know the welfare of all the relations who were living in Dwaraka.
1: Inga cheppaleka ధర్మజును మాత్రము ఇంకా మన గోపాలుడా అని ఒక్క తూరి కవ్వును ఏడ్చాడు.
0: అనేబుల్ టు ఎక్స్ప్రెస్ వాట్ హెడ్ హ్యాపెన్, ధర్మజ అట్ వన్స్ క్రైడ్ అవుట్ లౌడ్లీ అండ్ సెడ్ వేర్ ఈజ్ అవర్ గోపాల ఎనీ మోర్.
1: ఈ మాట వినేటప్పటికీ కుంతీదేవి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటిది కనుక గుర్తించుకున్నది. గోపాల, గోపాల, గోపాల అని గోపాలుని వెతకడానికి వెళ్లినట్టుగా తక్షణమే ప్రాణం వదిలింది.
0: Kunti was a very sharp-witted person. She could understand without being told explicitly that something very serious had happened to Gopala. She immediately began crying out as if she was going in search of Gopala. She was crying out Gopala and going out of her house.
1: తల్లి కూర్చున్న తల్లి ప్రాణం వదిలిన తక్షణమే ధర్మజుడు వెనుకకు ఆనుకుని ఆమెను తన తొడపైన పండబెట్టుకున్నాడు.
0: కుంతి ది మదర్ ఇన్ దిస్ అగనీ షీ లాస్ట్ హర్ లైఫ్ షీ గేవ్ అప్ హర్ బాడీ దెన్ ధర్మజ సాట్ ఆన్ ది కాట్ అండ్ మేడ్ కుంతి లై డౌన్ ఆన్ హిజ్ ఓన్ ల్యాప్.
1: మరో క్షణమునందే ఇంకా కావలసినటువంటి ప్రయత్నములు అన్నింటికి కూడాను తాను ఒక విధమైనటువంటి ఆర్డర్స్ వేసేశాడు.
0: In the very next moment, whatever had to be done, whatever had to be looked after Kunti's death, was ordered by Dharmaja to be followed.
1: తక్షణమే నకుల సహదేవుని భీముని కూడాను రప్పించాడు.
0: నకుల సహదేవ అండ్ భీమ వర్ సమండ్ ఇమీడియట్లీ.
1: నకుల సహదేవుని ఇరువురిని కూడాను తల్లి యొక్క అంత్యక్రియలు చేయడానికి సుసానమునకు పంపించాడు.
0: నకుల అండ్ సహదేవ వర్ సెంట్ విత్ ది మిషన్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ది లాస్ట్ రైట్స్ ది ఆబ్సిక్వీస్ ఫర్ ది మదర్ ఇన్ ది బెరియల్ గ్రౌండ్.
1: భీముణ్ణి పిలిపించాడు, మనం ఈ క్షణము నుండి అరణ్యానికి ప్రయాణం కావడానికి తగినటువంటి యొక్క ఏర్పాట్లంతా గావించమన్నాడు.
0: హీ సెంట్ ఫర్ భీమా అండ్ హీ టోల్డ్ భీమా వీఆర్ ఆల్ గోయింగ్ టు మూవ్ అవే టు ది ఫారెస్ట్ మేక్ ఆల్ అరేంజ్మెంట్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ గోయింగ్ టు ది ఫారెస్ట్.
1: ఇంకా అర్జునుడు పిలిచాడు, పిలిచి ఈ పరీక్షిత్ మహారాజునికి పట్టాభిషేకం చేసేటువంటి ఏర్పాట్లంతా చేయమన్నాడు.
0: Arjuna was called and Arjuna was told that the kingdom and the coronation of Parikshit, Parikshit should now be installed on the throne. We are going to move away to the forest.
1: ఇది ఏ మానవుడైనా చేయడానికి పురుకునేటువంటి విషయమా? ఒక వైపున ప్రాణమును వదలనటువంటి యొక్క కళేబరమును తొడపైన పెట్టుకుని మరొక వైపున పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తూ మరొక వైపున రాజ్యమునే విసర్జించి అరణ్యానికి పోవటానికి తగినటువంటి ఏర్పాట్లు జరుపుతూ ఈ విధమైనటువంటి మూడు సన్నివేశం కల్పించడం ఏ మానవుడు కూడా చేయడానికి పూనుకోడు. ఎట్టి వారికి ఇట్టి సాహసం రాదు.
0: ది డెడ్ బాడీ ఈజ్ స్టిల్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ వైల్ ది డెడ్ బాడీ ఈజ్ ఆన్ హిస్ ల్యాప్ హీఈస్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ది కరోనేషన్ ఆఫ్ పరీక్షిత్ యాజ్ ది కింగ్. హీఈస్ ఆస్కింగ్ దట్ అరేంజ్మెంట్స్ బి మేడ్ దట్ దే గో అవే టు ఏ ఫారెస్ట్ అండ్ గివ్ అప్ ఆల్ దర్ వెల్త్ అండ్ పొజిషన్. విల్ ఎనీ హ్యూమన్ బీయింగ్ బి ఏబుల్ టు డూ సచ్ థింగ్స్ ఆల్ ఆఫ్ దమ్ టుగెదర్ అట్ ది సేమ్ మోమెంట్?
1: ఈ సాహసమునకు, ఈ త్యాగమునకు, ఈ పవిత్రమైన ఉద్దేశమునకు కేవలం ఒక పాండవులే ఆదర్శప్రాయులు తప్ప అన్యులు ఎవరు కూడాను చూడడానికి వీలు లేదు. ఎవరికి అట్టి ఆదర్శమనేటువంటిది లభించలేదు.
0: ఫర్ దిస్ సేక్రెడ్ సాక్రిఫైస్ అండ్ ఫర్ దిస్ ఎనార్మస్ కరేజ్ అండ్ ఫర్ వాట్ దే హ్యాడ్ డన్ పాండవాస్ ఆర్ ది ఓన్లీ పర్సన్స్ హూ కుడ్ బి సైటెడ్ యాజ్ ఎగ్జాంపుల్స్. నో వన్ ఎల్స్ హ్యాడ్ దిస్ కరేజ్, హ్యాడ్ దిస్ సాక్రిఫైస్ అండ్ హ్యాడ్ దిస్ క్వాలిటీ.
1: తల్లి యొక్క అంత్యక్రియ అంతా కూడా ఆచరించారు. తక్షణమే గురువులు వారిని రప్పించాడు, పరీక్షిత్ మహారాజును పట్టాభిషేకం చేయాలన్నారు. ఈ బ్రాహ్మణులైనటువంటి పండితులు వీరందరూ కూడాను కేవలం ఇప్పుడు ఈ విధమైనటువంటి సూచకంగా ఉంటుండాలి, ఈ విధమైనటువంటి సమయం పట్టాభిషేకం చేయడానికి వీలు కాదని ఎన్ని విధములు చెప్పినప్పటికీ ఒక్క క్షణమైనా కృష్ణుడు లేనటువంటి లోకంలో మేము నివసించడానికి వీలు కాదు, కనుక మేము ఈ క్షణం నందే రాజ్యం విసర్జించాలని చెప్పని ధర్మధుడు ఒకే పట్టు పట్టాడు. దీనిని తమ్ములైనటువంటి యొక్క నకుల సహదేవుడు, భీముడు, అర్జునుడు కూడాను దీనిని అంగీకరించారు.
0: The last rites were performed for the dead body of the mother and the pandits were sent for and they were told that the coronation for the Parikshit had to be performed. They all advised that the moment was an inauspicious moment because the mother's obsequies were just then performed. So postpone the coronation. But Dharmaja said, no, whatever may come, whatever may happen, we are going to quit. And Parikshit should be installed on the throne. And his brothers, Arjuna, Bhima, Nakula and Sahadeva also agreed that whatever may happen, immediately the kingdom must be given up.
1: ఇది కేవలం కృష్ణుని యొక్క లోకం వియోగం అనేటువంటిది పాండవుల యొక్క మరణం అనే భావించుకోవాలి అని చెప్పాడు.
0: He said that Krishna's departure from the face of this earth is as bad as the death and the extinction of the Pandavas.
1: కనుక ఈనాడు పాండవులే చచ్చిపోయినటువంటి వారు కానీ కృష్ణుడు కాదు. కృష్ణుడు సర్వాంతర్యామి, అతను నిరంతరంగా అమృత స్వరూపుడుగా ఉంటున్నాడు.
0: He said, truly today those who are dead are Pandavas. Krishna is not dead. Krishna is an eternal being. He is an immortal person. He is present always. We have died.
1: అతను లేనటువంటి ఈ లోకము లోపల పాండవులు క్షణకాలమైనప్పుడు జీవించడానికి కాని ఈ రాజ్య పరిపాలన చేయడానికి కాని వీలు కాదని చెప్పని ఈ అర్జునుడు కూడాను ఆ యొక్క పండితులతో పోరాటం సెలిపాడు.
0: అర్జున ఆల్సో వాస్ క్వారలింగ్ విత్ ది పండిట్స్ దట్ పాండవాస్ కెన్ నో లాంగర్ రిమైన్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ కృష్ణ ఇస్ నాట్ ఫిజికల్లీ ప్రెసెంట్ దే కెనాట్ హ్యావ్ ఎనీ పొజిషన్ అండ్ అథారిటీ ఈవెన్ ఫర్ వన్ మోమెంట్ వేర్ కృష్ణ ఇస్ నాట్ ప్రెసెంట్.
1: మన యొక్క సంస్కృతిని పురస్కరించుకుని మీరు చేయుదురా లేక నా యొక్క కిరీటము ఆ పరిచితుని యొక్క తలపైన పెట్టి నేను తక్షణమే వెళ్లవలన అని అనేక రకంగా కూడాను సిద్ధమయ్యాడు ధర్మజుడు.
0: In many ways, Dharmaja asked the Purohits and the Pandits, will you do traditionally and according to our culture the coronation and install Parikshit on the throne, or if you don't do it, I will simply remove my crown and put it on the head of Parikshit and I will move away.
1: Sakshrame talli karyakramalanu taa jarpinchukoni snanadulu acharinchi Parikshitunu pilipincharu.
0: The last rites regarding the mother's body have all been finished and they had bathed and they became clean and they sent for Parikshit. Parikshit was called.
1: Kani manam Bharatamanandu Parikshitudu chinna pillavaduga bhavistu jeno baruduga unnatundi samayam nandu ee yokka vishayamu telinatundi yokka amayakudainatundi ee baruniki pattabhishekam chesi vellaru ani rasi unnaru.
0: But it is described and written in the text of our Bharata that Parikshit was given the coronation, was given the crown when he was a young boy and when he was still ignorant.
1: కాని ఇతను చిన్న పిల్లవాడు కాదు 35 సంవత్సరములు.
0: But Parikshit was not a young boy at that time. Parikshit was 35 years old.
1: ఎందుకనగా యుద్ధము జరిగినటువంటిది 3138 లో.
0: Because when the war took place, when the battle of Mahabharata took place, it was 3138 BC.
1: Appude Dharmajana yokka paripalana kurunu prarambham.
0: It is then that Dharmaja's rule also commenced.
1: Appudu yuddha samayam nandu ee yokka Parikshitudu uttara garbhamlo untunnadu annamata.
0: At that time when the battle commenced, Parikshit was present in the womb of Uttara.
1: ఈ ధర్మజుడు 36 సంవత్సరములంతా కూడా తాను పరిపాలన చేశాడు.
0: ధర్మజ రూల్డ్ ఓవర్ ది కింగ్డమ్ ఫర్ 36 ఇయర్స్.
1: ఇంతియే కాక ఈ యుద్ధమంతా ముగించిన తర్వాత కృష్ణుడు ద్వారకకు పోయి 36 సంవత్సరములు ఉంటున్నాడు.
0: Not only this, after the battle was all over, Krishna went to Dwaraka and he stayed in Dwaraka for 36 years.
1: కనుక 3138 BC లోని తర్వాత కృష్ణుడు దేహాన్ని చారించడం అనేటువంటిది 3102 ఈ రెండింటికి చేరితే 36 సంవత్సరములు మధ్యలో గ్యాప్ ఉంటుండాలి.
0: While the battle started in the year 3138 BC and while Krishna had given up his mortal body, the year was 3102. Between the two events there is a gap of 36 years.
1: కనుక ఈ యొక్క పరిచితునికి 36 సంవత్సరములు వయసు కలిగినటువంటి వాడు తాను సగినటువంటి అధికారియే.
0: So at that time Parikshit was an age of 36 years. He really was in a position to take over the kingdom.
1: Kani tana peda tandri tana tandrulo undinatundi samayamunandu tana yokka rajyabhishekaniki tanu ye matramu angikarinchaledu.
0: But when his fathers and father's brothers were all present, Parikshit did not agree to take over the rule.
1: Adi aanati yokka pavitramainatundi yokka niyamamulu.
0: Those were the codes of conduct which were sacred code of conduct of those days.
1: కానీ పరిచితుడు అనేక రకములుగా ఈ పెద్ద తండ్రిని తండ్రులను చిన్న తండ్రులను కూడాను పాదములు పట్టి ప్రార్థించాడు తమతో పాటు నన్ను కూడాను అరణ్యానికి తీసుకుని పోండి కానీ ఏ యొక్క విషయమూ తెలియనటువంటి యొక్క నా శిరస్సు పైన ఇంత పెద్ద బాధ్యతను తలబెట్టి నిలబెట్టిపోతున్నారు నేను సరిగా న్యాయరీతిగా ధర్మరీతిగా దీనిని పరిపాలన చేయగలను లేదు అనేటువంటి యొక్క అనుమానములకు తాను చాలా గురి అయిపోయాడు.
0: Parikshit in many ways begged his father and his uncles and said, I am an ignorant person, I am not well versed in the practice of ruling, so take me also with you. If you leave me here and if you put the burden of the kingdom on my shoulders, I may not be able to do it well, I may not be able to do justice, so take me also with you.
1: Anaati tandri aagnalu kudanu ye matram kudanu dikkarincheetvanti vaaru kaadu taatalu peda taatalu ainatvanti yokka Arjunni ధర్మజుని యొక్క మాటలు ఈ యొక్క మనమడైనటువంటి యొక్క పరీక్షిత్ మహారాజు ఏమాత్రం కూడా ధిక్కరించలేకపోయాడు.
0: ఇన్ దోస్ డేస్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ వాస్ సచ్ ది ఆర్డర్స్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది గ్రాండ్ ఫాదర్స్ అండ్ ఆఫ్ ఆల్ ది ఎల్డర్స్ వర్ యాక్సెప్టెడ్ విదౌట్ క్వశ్చన్. పరీక్షిత్ హూ వాస్ ది గ్రాండ్ సన్ హీ కుడ్ నాట్ సే హీ కుడ్ నాట్ డిసోబే ది ఆర్డర్స్ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ హిస్ పేరెంట్స్.
1: పెద్ద తాతయ్య అనేటువంటి ధర్మజుని పాదములు పట్టుకున్నాడు. పెద్దలుండగా నేను ఈ అల్పకుడైనటువంటి వాడిని, ఈ ధర్మస్వరూపమైనటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారం నాకు లేదు కనుక ఈ విధంగా నన్ను రాజ్య పరిపాలనకు ఉంచుట కంటే మన కులుగురుగుల వారిని నియమించటం మంచిది అని తాను ఒక సలహాను అందించాడు.
0: He touched the feet of the eldest grandfather Dharmaja and he said, it is not right that when elders are alive, when there are so many people who deserve to rule the kingdom are present, that I, a youngster, should become the king. Therefore, I think it is right under these circumstances to choose the family guru and make him the king or the ruler.
1: ఆనాటి యొక్క రాజకులమునందు ఉద్భవించినటువంటి యొక్క చిన్న బాలులకు కూడాను ఎంత పవిత్రమైన భావములు, ఎంత త్యాగభావములు, ఎంత రాజ్యాపేక్షలు అనేటువంటిది లేకుండా కేవలం న్యాయమే ప్రధానమనేటువంటి దృష్టిలో వారు ఎంత ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నిరూపించారో మహాభారతం మనకు చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: In those days, this young man, though born in the ruling family, though he was according to right, could become the king, yet he had no hesitation to say that he does not want the kingdom when the elders were present. He had no attachment to taking the throne and the kingdom.
1: Kani dharmajudu deenni e matramu angikarinchaka rathamunu tana inti mundu nilipukoni ఏ క్షణములో ఈ కిరీటము ఆ యొక్క పరీక్షిత్ మహారాజు తలపైన పెట్టి నాలుగు అత్యంతలు చల్లి ఏ నిమిషంలో నేను అరణ్యానికి పోయి నా ప్రాణాన్ని త్యాగం చేసుకోవాలి అనేటువంటి సంకల్పమే క్షణక్షణములకు కూడాను అతని యందు ఆవేదము అభివృద్ధి అయిపోతూ వచ్చింది.
0: Dharmaja did not agree to this at all. Dharmaja was only keeping his chariot ready in front of the house merely to transfer the crown to Parikshit and bless him and then go away immediately. He was not prepared to stay even for one moment.
1: ఈ విధమైనటువంటి యొక్క సంభాషణ జరుపుతున్నటువంటి సమయంలో అంతఃపురం నుంచి ఎట్టి ఏ విధమైనటువంటి యొక్క నిర్బంధము లేకుండా అంత జనమునందు కూడాను తాను ద్రౌపది పరిగెత్తుకుని వచ్చి ధర్మజుని పాదం పైన పడి, నా ప్రాణరక్షకుడైనటువంటి వాడు, పాండవులను సంరక్షించినటువంటి మహావీరుడు, మహాధర్మాత్ముడు, కృష్ణ పరమాత్ముడు, అలాంటి పరమాత్ముడు లేనటువంటి లోకంలో ఇలాంటి పతులు లేనటువంటి యొక్క ఈ భవనం నందు నేను మాత్రం ఉండటం వీలు కాదు, తక్షణమే నన్ను కూడా నువ్వు కొనుక్కోమని ఆ ద్రౌపది ప్రార్థించింది.
0: While this situation was developing, Draupadi unhesitatingly came out of her own apartment and came to Dharmaja and told Dharmaja that Krishna, who saved my honor, who saved my life, Krishna, who is the very life breath of Pandavas, if he is not present on the face of the earth, I will not be here. And if my husbands are not here, I am not going to be here. Please take me also along with you to the forest.
1: Krishna na vibhudu, meeru na prabhulu. Prabhulu vibhulu lenetvanti yokka ee yokka దేశమునందు పాంచాలి ఏ విధంగా జీవించగలదు. నా ప్రాణమునైనా కూడా మీ ప్రాణములకు అర్పిస్తాను, కానీ ఒక్క క్షణమైనా కూడాను నేను కృష్ణుడు లేని లోకములో ఉండనని ఆ సతీమణి కూడాను ఈ పాండవులను అనుసరించింది, పతులను అనుసరించింది.
0: ద్రౌపది సెడ్, కృష్ణ ఇస్ మై లార్డ్, యు ఆర్ మై హస్బెండ్స్. వేర్ దేర్ ఇస్ నైదర్ మై లార్డ్ నార్ మై హస్బెండ్స్, హౌ ఆమ్ ఐ గోయింగ్ టు స్టే? ఐ విల్ నాట్ స్టే ఈవెన్ ఫర్ వన్ మోమెంట్. అండ్ షీ ఫాలోడ్ ది పాండవాస్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి కుటుంబాన్ని ఈ పంచపాండవులు లోకానికి ఎంతైనా కూడాను కొంత లక్ష్యరూపకంగా ఒక విధమైనటువంటి యొక్క ఉదాహరణంగా కూడాను గోచరిస్తూ వచ్చారు.
0: The Pandavas exhibited to the rest of the world what an ideal family could be, how the family could illustrate as an ideal example in this world.
1: దీనిని పురస్కరించుకుని పాండవులకు కృష్ణునికి ఎన్ని విధములైనటువంటి మైత్రి, ఏ విధమైనటువంటి యొక్క ప్రియము, ఎంత విధములైనటువంటి ప్రేమ వారి ఎందు గాఢంగా ఉంటున్నదో మనకి ఈ మహాభారత ఘట్టమునందు చక్కగా అర్థమవుతూ వచ్చింది.
0: When we give attention to all these incidents, we will learn the kind of maitri, the kind of compassionate friendship that existed between Krishna and Pandavas from reading the Mahabharata.
1: ఇంకా అర్జునుని యొక్క స్థితి చూస్తామంటే అర్జునికి ప్రాణం పోయినట్టుగా ఉంటుండాలి. కేవలం ఒక కళేబరాన్ని ఈడ్చుకుని పోతున్నాడే తప్ప తనకు ఏమాత్రం కూడాను ఎవరు ఏమి చెప్తున్నారు, ఏమి జరుగుతుండాలి, తల్లిపోయిన విచారం కూడాను అతనికి లేదు. కృష్ణుని యొక్క వియోగమే తనలో రాత్రి పగులు ఒక పిచ్చి పట్టినటువంటి వారి వలె తాను అన్నను అనుసరిస్తూ వస్తున్నాడు. కేకలు వేయటము, కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ, ఇంకా వేరొక పదమే లేదు అర్జును యొక్క నోటి యందు.
0: If we look at the condition of Arjuna, Arjuna was looking like a lifeless body. He was only following his brother as if a lifeless body was being dragged behind his brother. He was not thinking even of his mother. He was not thinking of anything except Krishna, Krishna. Like a mad person, he was only crying out for Krishna, Krishna.
1: 100 samvatsaramulu Krishnudu ekkada, Arjunudu ekkada, Arjunudu ekkado, Krishnudu ekkada.
2: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో దనుగ్రహ తత్ర శ్రీ విజయార్ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఈ రెండు కూడా బింబ ప్రతిబింబములుగా జీవించినటువంటి వారు.
0: ఫర్ 100 ఇయర్స్ వేర్ ఎవర్ దేర్ వాస్ కృష్ణ ది యోగీశ్వర దేర్ వాస్ అర్జున ది బెస్ట్ ఆఫ్ మెన్ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ యోగీశ్వర కృష్ణ అండ్ అర్జున దేర్ వేర్ ఎవర్ బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రెసెంట్ దేర్ వాస్ ప్రాస్పెరిటీ దేర్ వాస్ వెల్త్ దేర్ వాస్ విక్టరీ అండ్ దేర్ వాస్ మొరాలిటీ దట్ ఈస్ హౌ దే లివ్డ్ ఫర్ 100 ఇయర్స్ యాజ్ ఇన్సెపరబుల్ పర్సన్స్.
2: కేవలం కృష్ణార్జునులకు దేహములు మాత్రమే వేరు కానీ భావం ఒక్కటే ప్రేమ ఒక్కటే.
0: To Krishna and Arjuna, the difference was only in their bodies. The ideas were one, the thoughts were one, the ideals were one.
2: Astinapuram nandu kani, Dwaraka nandu kani, Madura yandu kani, Krishna Arjuna bhojananiki vachinarante oka pedda tatta okkati maatrame pettedi kani rendu tattalu pettetundi kada Kunti.
0: Whether it was in Hastinapura or Dwaraka or Madura, if Krishna and Arjuna came to have their meal, Kunti the mother was serving a big meal in a big plate. She was never putting two different plates.
2: Rukmini kudano Dwaraka yandu tanu ye matramu kudano sankochinchaka tanu kudano ivaru kalisi tirinatvanti oka reetiga Krishna Arjunaku okka tattu yande ujjinchetvanti Rukmini kudano.
0: Rukmini also in Dwaraka never hesitated to put their meal in one plate as if she and Krishna were eating in one plate. So also Krishna and Arjuna were served their food in one common plate.
2: Dwarakaku Arjuna vachinadattunte inka Rukmini Satyabhamanu Gopikalanu chuttam arude Krishnudu Arjunudu nirantaram kudunu aa yokka ee samudram teeramunandu isaka dinnala paine taanu pavalinchetunte varu akkadike aaharam poyetuntedi akkadike rottelu ampinchetuntedi anni rakalaga kudunu vaaru iruvu kudunu ekaantanga kudunu okari toda paina okaru pandukoni taanu nidrani kudunu anubhavinchetunte varu.
0: If Arjuna came to Dwaraka, then Krishna was keeping constant company with Arjuna, was keeping so constant company with Arjuna, they were moving out always together. Krishna never looked at Gopikas, never looked at Radha, never looked at Satyabhama when Arjuna was there. He was spending all the time with Arjuna.
2: కారణం ఏమనగా అర్జునుడు నరోత్తముడు, కృష్ణుడు పురుషోత్తముడు. ఈ ఇరువురికి కూడాను ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రతి మానవుడికి కూడాను ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై కేవలం ప్రజాప్రతినిధిగా వచ్చినటువంటి వాడు అర్జునుడు.
0: The reason for this is Arjuna was the best of men, best of human beings, and the Lord Krishna was an avatar which was on the highest level.
2: వీరు ఇరువురు కూడాను నరనారాయణులే.
0: These two were typical representatives of Nara, the man, Narayana, the God.
2: నరుడు నారాయణుడుగా కావచ్చును, నారాయణుడు నరుడుగా అవతరించవచ్చును.
0: On some instances, man, a human being, can become Narayana, and Narayana can appear on the earth as man or a human being.
2: Bhagavantuni yokka premonmattudai poi Bhagavantuni yokka premadhalanni anubhavinchi aacharinchi aanandinchi taanu bhoolinatunti samayamnandu taane madhavuduga maaripothunnadu narudu.
0: When man lives in the ecstasy of the prema of God and he intoxicates himself with the love of God, man extols himself and changes himself into Narayana.
2: Kani lokamunandu anyaya akrama anachara asatyamulu prabalamainappudu Narayanunde narakaarani dharistu vastunnadu.
0: But when there is injustice and ill will and bad luck on the earth, then God himself comes down as an avatar and becomes a human being.
2: కనుక పరమాత్మని యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి యొక్క నరుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి నారాయణుడుగా మారిపోతున్నాడు. లోకములో ధర్మస్థాపన నిమిత్తమై నారాయణుడు నరుడుగా వస్తున్నాడు. కనుక నరనారాయణుడు యొక్క సంబంధమే అర్జునుడు కృష్ణుడు యొక్క సంబంధం.
0: So the relationship between man and God is one where when man gets the grace of God and when man can change himself into God, then he rises to the knowledge of Brahman. Brahmavit Brahmaiva Bhavati. When man acquires the knowledge and wisdom of God, he becomes God himself. On the other hand, when God comes down and takes a human form and wants to help humanity, then God comes as man. Man becomes God, God becomes man. These are the two pictures of Arjuna and Krishna.
2: Kaluka Krishna yokka viyogam cheta ee pandavulu అరణ్యములో నడుస్తూ నడుస్తూ ఎవరికి ఎవరు చెప్పుకోకుండా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణ అని ఆ కృష్ణనామంతో అక్కడక్కడ అక్కడక్కడ మధ్య మార్గంలో వారి వారి దేహాన్ని తాళించుకుంటూ వెళ్లారు.
3: suffering from the separation of Krishna, the Pandavas were moving, unnoticing each other in the forest, all the time uttering the name of Krishna, remembering and recollecting the name of Krishna. Each one dropped dead of his own without noticing the presence of the others.
2: ఇట్లు జరుగుతూ పోయే సమయం లోపల కొంత మధ్య మార్గంలో ద్రౌపది అలసిపోయింది. తన యొక్క ఇంకా అంత్య సమయం ఆసన్నమైంది. నాథ నాథ నాథ అని కేక వేసింది. నేను ఇంక ఈ దేహాన్ని చాలిస్తున్నాను, ఒక్క పర్యాయమైనా నీ ముఖం నేను చూస్తానని చెప్పి ప్రార్థించింది ద్రౌపది.
3: While they were moving like that in the forest, in one place Draupadi got tired. Draupadi felt that her end was nearing and Draupadi called out in one instance, "O Lord, my end is coming near. Let me have your vision at least once as my end is coming near."
2: కేవలము భౌతికమైనటువంటి నాథుని కోసం నీవు ప్రార్థిస్తున్నావు, మా జగత్పతి అయినటువంటి మా నాథుని నిమిత్తమై మా ప్రాణములు అర్పితం చేస్తున్నాము, కనుక నీ నాథుడు నీకు లేరు. నా నాథుడే లోకాన్ని వదిలిపెట్టినప్పుడు ఇంక నీ నాథుడు నీకెక్కడ, నీ గతి నీదే, ఎవరికి వారే, యమునా తీరే అన్నాడు. ధర్మజుడు ముందు మార్గం పట్టాడు.
3: ధర్మజ సెడ్, ద్రౌపది, యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ యువర్ హస్బెండ్స్, యువర్ లార్డ్స్ ఇన్ ది మెటీరియల్ సెన్స్ ఆఫ్ ది వర్డ్, బట్ హూ ఇస్ యూ, హూ ఆర్ వీ, హూ ఇస్ యువర్ హస్బెండ్, అవర్ ఓన్ లుక్ అవుట్ వీఆర్ సీయింగ్ ఆఫ్టర్, యూ బెటర్ లుక్ అవుట్ యువర్ ఓన్ సేఫ్టీ అండ్ యువర్ వెల్ఫేర్, యూ థింక్ ఆఫ్ ది లార్డ్, నో లాంగర్ నీడ్ యూ థింక్ ఆఫ్ యువర్ హస్బెండ్స్ ఇన్ ది మార్టల్ సెన్స్ ఆఫ్ ది వర్డ్.
2: లోకనాథుడు, జగన్నాథుడు, విశ్వనాథుడు, పవిత్రమైనటువంటి యొక్క ఈ జీవననాథుడైనటువంటి యొక్క ప్రాణనాథుడైనటువంటి ఈ కృష్ణుని కోల్పోయినటువంటి మాకు నీ నాథుని యొక్క సంబంధం నీకెందుకు?
3: We have lost the Lord of the universe. We have lost the Lord of everything. And in that condition, why do you think of your husbands? How are we concerned with you? How are you concerned with us?
2: కనుక ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన లోపల, ఈ విధమైనటువంటి పాండవుల యొక్క త్యాగం లోపల పాండవులకు కృష్ణునకు ఎన్ని విధమైనటువంటి మైత్రి, ఎంత పవిత్రమైనటువంటి ప్రేమ వారి ఇరువురి మధ్యలో పెరిగినట్టు మనం ఒక్కతూరి విచారించుకున్నప్పుడు నిజంగా ఆ విధమైనటువంటి ప్రేమ ఉండేటట్టు ఆ కృష్ణుడు కూడాను పాండవులకు సన్నిహితమైనటువంటి యొక్క కంటి రెప్ప వలె కాపాడుతూ వచ్చినాడు. ఇంట వెంట జంట ఉంటుండి కంటితో చూపు వలె తనను చూచుకుంటూ వచ్చాడు.
3: ఇన్ దిస్ ఎడ్యుటేషన్, ఇన్ దిస్ మోమెంట్ ఆఫ్ గ్రేట్ డిస్ట్రెస్ దట్ పాండవాస్ వర్ థింకింగ్ ఓన్లీ ఆఫ్ కృష్ణ షుడ్ టీచ్ అస్ ది లెసన్ ఆఫ్ విచ్ షోస్ ది కనెక్షన్, ది ఇంటిమేట్ ప్రేమ బిట్వీన్ ది పాండవాస్ అండ్ కృష్ణ. అండ్ కృష్ణ వాస్ ప్రొటెక్టింగ్ దెమ్ బికాస్ ఆఫ్ దిస్ కనెక్షన్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రేమ, యాజ్ ది ఐలిడ్స్ విల్ ప్రొటెక్ట్ అవర్ ఐస్.
2: అన్ని సమయములందు కూడా కృష్ణుడు వారికి అండదండలుగా కాపాడుతూ వచ్చాడు. రాజ్యము పరిపాలన చేసే సమయమునందు కానీ, రాజ్య భ్రష్టులై అరణ్యవాసం చేసే సమయంలో కానీ, అజ్ఞాతవాసమునందు చేసే సమయంలో కానీ, ఎట్టి సమయమునందు కూడాను కృష్ణుడు వాడికి నీడవలే కాపాడుతూ వచ్చాడు.
3: కృష్ణ వాజ్ ఆల్వేస్ స్టాండింగ్ యాజ్ అ సపోర్ట్ టు పాండవాస్ ఎట్ ఆల్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఫార్చూన్ అండ్ టైమ్స్ ఆఫ్ మిస్ ఫార్చూన్. వెన్ దే వర్ రూలింగ్ యాజ్ కింగ్స్ హీ స్టూడ్ బై దెమ్, వెన్ దే వర్ లివింగ్ ఇన్ ది ఫారెస్ట్ బ్యానిష్డ్ ఇన్ టు ది ఫారెస్ట్ హీ స్టూడ్ బై దెమ్, వెన్ దే వర్ లివింగ్ అన్రికగ్నైజ్డ్ ఫర్ ఎ హోల్ ఇయర్ హీ స్టూడ్ బై దెమ్, ఎట్ ఆల్ టైమ్స్ కృష్ణ స్టూడ్ బై ది పాండవాస్.
2: ఇది నిజమైనటువంటి మైత్రి అనేటువంటి దానిని లోకానికి ఆదర్శవంతంగా నిరూపించిపోయినటువంటి వాడు.
3: The meaning of the word maitri, of true compassionate friendship, this meaning of such friendship, divine friendship, was exhibited by Krishna in his acts and kindness towards Pandavas.
2: Inaati maitri chustama terlin shirt lopala edaina oka 10 rupayala note kanipinchite hello hello hello hello hello ani veliputtam, akkada emaina rupayi kanipinchaleda goodbye cheppestam vellipothunnam. Idi inaati mana maitri.
3: On the other hand, if we look at the maitri or friendship of these days, then we notice that one will come as a friend of yours if he sees a 10 rupee note in the transparent terlene cloth with the shirt. But if he does not see the 10 rupee note in your pocket, he will simply say goodbye and he will walk away from you.
2: Nijamga ee naadu maitri aneetundi vaadu untunnada, mitrudu aneetundi vaadu untunnada? Ledu ledu. Cheruvulu nindinappudu kappalu anni vachi cherutuntayi. చెరువులో నీరు ఎండినప్పుడు ఒక్క కప్పైనా ఆ చెరువులో కనిపించదు. అదే విధంగానే ఈనాడు లోకములో తెల్లగా చల్లగా ఉండినటువంటి సమయంలో అందరిలో మనం బంధువులే, అందరూ మనకు స్నేహితులుగానే మనం వస్తుంటారు. ఏదైనా అధికారమో లేక ఇంకే విధమైన ఉత్తమ స్థానమో ఉండినంత వరకు అందరూ మనవారని వస్తుంటుంటారు. ఈ యొక్క స్థానములు, ఈ యొక్క బలములు, ఈ యొక్క శక్తులు క్షీణించిపోయిన తక్షణమే ఒక్కరైనా మనకంటి చూడదు.
3: Truly, today in the world, is there true friendship that can be seen anywhere? Is there a person whom we call a true friend? No, we don't see these qualities at all. Just as when a tank is full of water, frogs come round into that tank. But when the tank becomes dry, all the frogs disappear and walk away immediately from that tank. So also, when a person has wealth, when a person is prosperous, when a person is in a position of authority, then everybody is your friend, everybody is your relation. But when that dries up, when you lose your position, authority and wealth, everyone disappears. No one comes to you as a friend.
2: బంధువులందరూ వాకిటి దాకనే ఒల్లకాటికే ఒత్తురు, బంధమనిచి నింబాయని ఆపద్ బంధువు భగవన్ నామమిరా. కనుక మనకు నిజమైనటువంటి బంధువు, నిజమైనటువంటి మిత్రుడు ఒక పరమాత్ముడే. అలాంటి పరమాత్ముని మైత్రి చేసి, అలాంటి పరమాత్ముని యొక్క స్నేహాన్ని నీవు అనుభవించి, అలాంటి పరమాత్ముని యొక్క ప్రేమలో నీ జీవితాన్ని అంకితం గావించుకుని పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని తిరిగి మన యొక్క భారతదేశానికి అందించేటువంటి యొక్క వీరులుగా, వీరమాతలుగా మీరు విద్యార్థి విద్యార్థినీలు తయారవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని.
3: All the relations will continue to be our relations and will come with you only up to the entrance to the cremation ground when your body is taken for cremation. The only friend who continues to be with you even after the entrance to the cremation ground is Almighty God. He is the only true friend. All other friends will disappear as you enter the cremation ground. And so I am hoping that you will realize these sacred truths in our tradition and that you will become worthy citizens of our country. I bless you and I bring this discourse to a close.

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

0: దివ్యాత్మస్వరూపులారా, శంకర్ల భక్తులైనటువంటి ఆనంద అనేటువంటి ఒక శిష్యునితో ఈ శ్లోకం ప్రారంభమైంది. అయితే ఈ ఆనందుడు అనేటువంటి వాడు మందబుద్ధుడు అవుట చేత తనతో కూడినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ మందబుద్ధికి తగినటువంటి అర్థము గిరి గిరి అని పిలుస్తూ వచ్చారు. గిరి అనగా మందబుద్ధి. అట్టి మందబుద్ధితో చేరినటువంటి ఆనందుడు కనుక ఇతనికి ఆనందగిరి అని కూడాను ఒక పేరు పెట్టినారు.
1: ఈవెన్ రెసిటేషన్ ఆఫ్ ఎ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది గీత, ఈవెన్ ఇఫ్ వీ టేక్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది సేక్రెడ్ వాటర్స్ ఫ్రమ్ ది గ్యాంజెస్, ఈవెన్ ఇఫ్ వీ పెర్ఫార్మ్ ది పూజ ఆఫ్ విష్ణు once alone, to such a person at the time of his death, what can the lord of death Yama say? He cannot ask him any questions. Divyatma Swarupas, Shankara had along with his disciples given us the Bhajagovinda. One of his principal disciples, Ananda, gave this particular verse. Ananda was a dull-minded disciple. Therefore, he was being called by his associates by the name Giri. Giri means dull-minded individual. This got attached to his name Ananda and he became Anandagiri.
0: Aite, itti mandabuddhudu ainatvanti Giri నిరంతరము గురుభక్తి లోపల మునిగి గురువు యొక్క సేవలు మాత్రమే తలుపుచూ గురువాజ్ఞలు శిరసా వహించి తన కాలమంతయకుడును గురువునకు అర్పితము చేసేటువంటి చిత్తమునందు తన యొక్క జీవితమును గడుపుతూ వచ్చాడు.
1: దిస్ డల్ మైండెడ్ ఆనందగిరి వాజ్ హ్యావింగ్ ది సోల్ పర్పస్ ఆఫ్ సర్వింగ్ హిస్ గురు. హీ వాజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ విత్ హిస్ గురు. This was the only aim and he was serving his guru at all times.
0: Guru chanta cherinatvanti migilinatvanti vidyarthulu guru cheppinatvanti paathamunu sayankalamunake appajeppi guru yokka aashirvadamulu andukonevatvanti varu kaani giri atlu kaaka guru cheppinatvanti paathamulu enni nelalaina kudano appajeppadaniki samsiddhudu kaaka guru yokka sevalu endu maatrame తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు.
1: అదర్ ఫెలో స్టూడెంట్స్ హూ వర్ సిట్టింగ్ విత్ ది గురు వర్ సో అటెంటివ్ అండ్ క్లెవర్ దట్ వాట్ ఎవర్ లెసన్స్ వర్ గివెన్ టు దెమ్ దే వర్ ఏబుల్ టు గెట్ దెమ్ బై హార్ట్ అండ్ అండర్స్టాండ్ దెమ్ అండ్ రిపీట్ దెమ్ టు ది గురు బై ది వెరీ ఈవినింగ్. బట్ ఆనందగిరి వాజ్ సో డల్ దట్ హీ కుడ్ నాట్ గెట్ ఎనీ ఆఫ్ ది లెసన్స్ బై హార్ట్ or recite them as was desired. He was only spending all his time in doing service to the Guru.
0: Aite Guru nande tana chittamu ankitam cheyatam cheta Guru anugraham kudanu konta kalamunaku atana paina prasarinchi aa Guru anugraham cheta tanaku ekkada lenatvanti shakti samarthyamulu praaptinchi totaka vruttamulu anetvanti vaatini Guru stotramuluga tanu likinchakam cheta ataniki totakudu anetvanti peru kudanu అందుకున్నాడు.
1: బికాజ్ హీ వాజ్ ఎట్ ఆల్ టైమ్స్ సర్వింగ్ ది టీచర్ ది గురు, ఆఫ్టర్ సమ్ టైమ్ ది టీచర్స్ గ్రేస్ వాజ్ గివెన్ టు హిమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టీచర్స్ గ్రేస్ దిస్ ఆనందగిరి అక్వైర్డ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు గివ్ ఏ సెట్ ఆఫ్ వర్సెస్ కాల్డ్ ది తోటక వర్సెస్ and therefore he has been referred to as the totaka.
0: ee totakunu yokka lakshyamu sarva vidyalu yokka saramu aatmanveshana aneetvanti yokka satyamulo tana jeevithanni visheshinchukuntu vachadu.
1: The aim of putting up these verses, the totaka verses, was that he would understand the essence of all disciplines and as a result he would go and understand the aspect of the atma.
0: Migilina shishyulandaru kodanu పుస్తకంలో ఉన్నటువంటి విషయములు మస్తకంలో చేర్చుకుని మస్తకమును కూడాను ఒక పుస్తకంగా మార్చుకున్నారు. కాని ఈ తోట కూడా అట్లుకాక గురువు అనుగ్రహం అనేటువంటి యొక్క సారమును హృదయ కమలము నుండి ఏ యొక్క తుమ్మెద పోయి ఆరగించునో ఆ విధముగా గురువు యొక్క హృదయము నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గ్రోలినటువంటి వాడుగా తయారయ్యాడు.
1: ఆల్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ సచ్ దట్ దే వర్ రీడింగ్ సో మెనీ బుక్స్ అండ్ టేకింగ్ ది కంటెంట్స్ ఆఫ్ దోస్ బుక్స్ ఇన్ టు దేర్ హెడ్స్ సో మచ్ దట్ దే హెడ్ కన్వర్టెడ్ ఈచ్ వన్ ఆఫ్ దేర్ హెడ్స్ ఆల్సో ఇన్ టు ఎ బుక్. బట్ ఆనందగిరి వాజ్ నాట్ లైక్ దాట్. ఆనందగిరి వాజ్ సర్వింగ్ అండ్ వాజ్ attending on the guru in such a way that he turned himself into a bee which would go and take the sweet honey inside the heart, inside the flower, the heart flower of the guru.
0: దీనిని చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగడి తన్నెడుగరు మందమతుడు.
1: This is what is described by saying that the certain people whose minds are not very sharp, they go on reading all kinds of books, but they would not acquire any knowledge.
0: Yanta chadavu chadivi, yeniti unnanu, heenuni gunambu manaledu.
1: However much may one go on reading from books, whatever he may have acquired by way of study, a bad man, a person who does not understand good behavior, he can never give up his bad behavior.
0: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam beppudu pondaledu.
1: Such a person by going on reading books can only develop his capacity to argue. He will become argumentative. He will never acquire the necessary knowledge.
0: Chaduvu chadivi chadivi chavanganeetiki chavuleni chaduvu chaduva valayu ani artham chesukunnadu.
1: He understood that why should he go on reading books and read such books until you reach your death. It is much better to understand such education which will not lead you to death but which will give you immortality.
0: Anduvalane taanu pavitramainatvanti bharatiya samskruti yokka rasamunu grolinatvanti bhagavad geetanu okka pari manam patinchinappudunu chaalannadu.
1: That is why Anandagiri in this verse said that Bhagavad Gita, which contains the essence of Indian culture, even if you read once a small portion of it is enough.
0: ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ధి అయినటువంటి పంటలన్నీ కూడాను తాను ఆరగించనక్కరలేదు. తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయును మనము ఉచ్చరించనక్కరలేదు, ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు.
1: A person who is hungry, in order that he may relieve his hunger, it is not necessary for him to go and eat all kinds of foods that are produced in the world. It is enough if he has a morsel of food which will relieve him of his hunger. It is in this context that Anandagiri said that you do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it.
0: ఇంతియే కాదు, రోగం వచ్చినటువంటి వ్యక్తికి ప్రపంచంలో కోట్ల కొలది పేర్లతో అభివృద్ధి అయినటువంటి మందులంతా కూడాను ఆరగించనక్కరలేదు. తన రోగమునకు తగినటువంటి యొక్క ఔషధమును ఒక్క దీనిని ఆరగించితే చాలు, తన రోగం నివారణ అవుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్, ఎ మ్యాన్ హూ ఇస్ సిక్ and who wants some medicine to cure his sickness, he does not have to go and take all the different kinds of crores of medicines that are available in this world. He has only to take in that appropriate medicine which will cure his sickness.
0: Adine lakshmanam unchukoni Gita gangodakam pitva punarjanmam navidyati annadu.
1: It is in this context, and having this in his aim, he said, if one can take in the sacred waters of the Ganges, then you will acquire the necessary knowledge.
0: Neeku dahamuga undinatvanti samayamunandu oka tumbler neeru taagite chaalu, ganga nadi nanta kudanu pottalo posukonakkarledu.
1: When you are thirsty, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river.
0: అదే విధముగానే ఈ తోటకుడు భగవత్ అనుగ్రహం అనేటువంటి కిరణము ఒక్కటి నా హృదయం పైన ప్రసరిస్తే చాలు, సర్వశక్తిమయుడనై నేను ఈ జగత్తునికంతా కూడాను ఒక ఆత్మస్వరూపునిగా నేను నిరూపణ చేయవచ్చును అనేటువంటి దృఢ విశ్వాసము ఆ యొక్క ఆనందగిరి యందు ఉండినటువంటిది.
2: ఇన్ ది సేమ్ మేనర్ తోటక బిలీవ్ దట్ ఇఫ్ వన్ సింగిల్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ కుడ్ షైన్ ఆన్ హిస్ హార్ట్ దట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ హిమ్ టు డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ. హీ హ్యాడ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ దిస్ దట్ హీ బిలీవ్డ్ అండ్ ఆనందగిరి థాట్ దట్ వన్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ క్వైట్ సఫిషియంట్ ఫర్ హిమ్.
0: అట్టి దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క శిష్యుడు ఒకటి చేతనే తోటకుడిని బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి,
2: ఇట్స్ బికాస్ ది గురు హ్యాడ్ సచ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిసైపుల్ తోటక, ది గురు ఎస్టాబ్లిష్డ్ ఏ పీఠ ఇన్ బద్రి అండ్ ఆస్క్ తోటక టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ పీఠ.
0: శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు.
2: There were 4 principal disciples for Shankara.
0: Padmapadudu, Suresu, Totakudu, Astamalakudani, naluguru prathama shishyuluga nilcharu. Ee nalugurini mana Bharata deshamunaku nalumoolala oka aadhyatmika advaita siddhantamunu sthapinche nimittamai nalugu peethamuluga niyaminchi nalugu peethamulaku ee naluguru pratyekamainatundi shishyulnu adhikara sthanamlo unchadu.
2: Shankara had 4 principal disciples, Totaka. The Guru established a pitha in Badri and asked Totaka to be in charge of this pitha.

0: Sankara to head four principal pithas all over this country.
1: ఆ మండల మిశ్రుణ్ణి సురేశుడు అని కూడాను పిలుస్తూ వచ్చాడు.
0: The person whose name was Mandana Mishra was also called Suresh.
1: ఈ మండల మిశ్రుని చేత శంకరుల వారు అన్ని రకములైనటువంటి విద్యలతో తర్కములు గావించి ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండల మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండల మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాశ్రమం కూడాను అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి.
0: Sankara had several arguments with Mandana Mishra on various religious matters. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Mishra. Mandana Mishra was a family man. But after these arguments and acquiring victory, Sankara gave sannyasa to Mandana Mishra. Mandana Mishra's wife is called Ubhaya Bharati.
1: Mandana Mishra samasta shastramulu, samasta vedamulu kudanu చక్కగా గ్రహించినటువంటి వాడు. నిజముగా అతడు ఒక జ్ఞానస్వరూపుడని చెప్పవచ్చును, సర్వ విద్యా నిలయుడని కూడాను అనవచ్చును.
0: మండన మిశ్ర వాజ్ అ వెరీ లర్నెడ్ మ్యాన్. హీ వాజ్ లర్నెడ్ ఇన్ ఆల్ ది శాస్త్రాస్, హీ వాజ్ లర్నెడ్ ఇన్ ఆల్ ది వేదాస్. ఇన్ ట్రూత్ వీ కుడ్ రిగార్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ లర్నెడ్ పర్సన్ ఆర్ ఎ జ్ఞాని.
1: ఇట్టి పవిత్రమైనటువంటి శిక్షణను అందుకున్నటువంటి శిష్యులందు శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
0: There is a need for us to understand clearly and know what is the kind of teaching which Sankara handed over to this sacred disciple whom he considered as a very important disciple.
1: అట్టి గురుత్వం కాని ఏకచిత్తులైనటువంటి శిష్యత్వం కాని నేడు లభ్యమవటం లేకపోవట చేతనే ఇట్టి పరిస్థితి భారతదేశమునకు సంప్రాప్తమైనది.
0: Because today we neither have such gurus as Sankara, nor do we have such single-minded disciples like Mandana Mishra. This is the reason why our country has come to this particular stage.
1: Bodhalu rendu rakamulu.
0: Teaching is of two kinds.
1: Notito cheppi, manasunu marchi, pravartana yandu imitcheyatundi okati.
0: One of them is to teach with the mouth, and convey it to your mind and change your outlook and put you on the right path.
1: Aithe bodhinchadam cheta shravanam chesi manasunu kontha varakunu marchukotaniki prayatnam salpavachunu adi kontha aacharana lek raavatam kashtam.
0: By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook, but to put them into practice is much more difficult.
1: Inka rendava margamu తాను చేసి ఇతరులకు చూపించి చేయించేటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం.
0: ఎ సెకండ్ కైండ్ ఆఫ్ టీచింగ్ కన్సిస్ట్స్ ఇన్ ది గురు హిమ్సెల్ఫ్ డూయింగ్ సర్టన్ థింగ్స్, షో టు అదర్స్ వాట్ హ్యాస్ టు బి డన్ అండ్ మేక్ అదర్స్ డూ వాట్ ఈస్ రైట్.
1: మనము చేయటం చేత అనుసరించేటువంటి వానికి సర్వాంగములు కూడాను అందులో లయమునొచ్చేటువంటి యొక్క సద్బుద్ధి కూడాను కలుగుతుంది. చెప్పటం చేత కేవలము శ్రోత్రములు మాత్రమే ఆనందపడి హృదయం వరకు చేర్చి తదుపరి దానిని అంతర్ధానమర్చుతుంది.
0: బై ది గురు టేకింగ్ ది సెకండ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అండ్ దట్ ఈస్ హిమ్సెల్ఫ్ డూయింగ్ అండ్ అదర్స్ వాచ్ హిమ్ డూ ఎ థింగ్ లైక్ దట్ విల్ ఇన్వాల్వ్ ది ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ఆర్గన్స్ ఆఫ్ ది డిసైపుల్ బీయింగ్ అటెంటివ్ అండ్ దేర్ఫోర్ దేర్ ఈస్ సమ్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వన్ టీచర్స్ ఓన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్, the ears are only attentive, other organs do not get involved in the process of teaching and learning.
1: Aithe Shankarulu varu tana shishyulu maha buddhi kusalatato yerparchinatvanti shlokamulanu taanu sulabhanga angikarinchaka prati shlokamunaku antarartham emito tana yokka uddesham emito telusukotaniki kudanu parichistu vachadu shishyulnu.
0: Shankara did not readily accept the verses that had been composed by his disciples. He used to examine the disciples. He used to ask for the inner meaning that is contained in the verse before he accepted these verses of his disciples.
1: Anandagiri daggara pilichi giri kinchit bhagavad gita ra patanamu annav bhagavad gita koncham chadivite chalan cheppave inta 700 shlokamulaga unnatundi bhagavad gita nu కొంచెం చదివి

0: చదివితే చాలని చెప్పావు, దీని ఉద్దేశం ఏమిటి? కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా? లేక నీ హృదయము కొంతవరకు నువ్వు పరిశుద్ధమవుతుందా? లేక భగవద్గీత యందున్నటువంటి సర్వ శాస్త్రముల యొక్క సారము, సర్వ గమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క స్థానము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా? నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు.
1: శంకర కాల్డ్ ఆనందగిరి అండ్ అడ్రెస్డ్ హిమ్, గిరి, వాట్ ఈస్ ఇట్ యు మీన్ బై సేయింగ్ ఇన్ యువర్ వర్డ్స్ దట్ బై రీడింగ్ ఈవెన్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది భగవద్గీత దట్ వుడ్ బి ఎనఫ్ టు చేంజ్ యువర్ మైండ్? భగవద్గీత కంటైన్స్ 700 వర్సెస్. హౌ కెన్ ది రీడింగ్ ఆఫ్ వన్ స్మాల్ వర్స్ చేంజ్ యువర్ మైండ్ ఆర్ చేంజ్ యువర్ హార్ట్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ది శాస్త్రాస్ అండ్ ది ఎసెన్స్ దట్ ఈస్ కంటైన్డ్ ఆఫ్ ది శాస్త్రాస్ ఇన్ 700 వర్సెస్ బి కన్వేడ్ టు యూ బై రీడింగ్ ఓన్లీ వన్ సింగిల్ వర్స్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ టు మీ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ యూ సెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వర్స్?
0: అందుకు ఆనందగిరి ముచ్చటైనటువంటి పలుకులు ముచ్చటించాడు. ఏమని? స్వామి, భగవద్గీత 700 శ్లోకములతో చేరినటువంటిది కనుక మొదటి అధ్యాయము నుంచి 18 అధ్యాయములు కూడా చదవండి అని చెప్పినప్పుడు మందబుద్ధులైనటువంటి నాబోటి వారు ఇంత పెద్ద గ్రంథము నేను చదవగలనా అని ప్రప్రథములోనే తాను దూరం కావచ్చును భగవద్గీతకు. కనుకనే మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకును హృదయమునకు చేరి దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకును అభివృద్ధి కావచ్చును. ఏ విధముగా? చిన్న పిల్లవాడికి అన్నప్రాసం చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము, మజ్జిగ, సాంబార్, రసం అంతా అందిస్తే తినలేడు. కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణ ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడాను పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ధి కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేస్తే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణ వారు అభివృద్ధి పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనం అని రాశాను అని చెప్పాడు.
1: Anandagiri gave a very sweet reply. The reply was indeed very attractive. Anandagiri said, yes, Bhagavad Gita is a very big text. It has 700 verses. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough, even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day, they may, of their own accord, begin to read other verses. This is like when we want to feed a small boy. When he begins to eat, we do not give him all at once food, buttermilk, sambar, and all those things in one plate. We give a small amount of soft, sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will, of his own accord, develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate.
0: Inka ganga jalam yokka saramunu manam grolinappudu అది కొంచెం మాత్రమే గ్రోలాలని చెప్పావే, ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటి అని కూడాను తిరిగి శంకర్ల వారు ప్రశ్నించాడు.
1: Again, Shankara asked the question. You said that when we want to taste Ganges water, it is quite enough if you taste a small quantity. What is the meaning of this statement?
0: గంగ మహాపవిత్రమైనటువంటిది. భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి పవిత్ర కీర్తిని ఆర్జించినటువంటిది గంగా మాత. ఆ గంగా జలము ఎన్ని సంవత్సరములు మనం పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థము. ఇంతియే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని అనగా కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి, విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క డ్రాప్, ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు.
1: గ్యాంజెస్ ఈజ్ అ వెరీ సేక్రెడ్ రివర్. So far as our country is concerned, Ganges is in the position of the mother to ourselves. It has spread this feeling of being a mother to our country throughout the entire world. It has established our reputation and our traditions have been valued on account of the Ganges. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so.
0: Trikala Triloka Trigunamli and the Kudanu. Sajiva Manitwinti Swarupamulo Pravahinchatwinti Yukka Pavitra Manitwinti Yi Ganga. Anaga Swargamanandu Mandakini and 8 Perito Bulokamanandu Bhagirati and 8 Perito Patala Lokamanandu Bhogavati and 8 Perito Woke Ganga Pravahistum Kundari Anaga Bhuta Bhavishet Vartamanamali and Dukani Inka Kuni Rakamala and 8 Yukka Uttama Majama Adama Lokamal and Dukani Satya Rajo Tamo Gunamani and Dukani Yekatunga Pravahinchet Vintiyuka Bharati a Samskruti Maha Pavitra Manitwinti Ganga Prabahamu and Kudanu Iyuka Andagiri Guruto Chipped.
1: Not only this, at all the three possible times, in all the three possible worlds, with all the three possible qualities does this sacred Ganges river flow. Whether it is in the heaven, it flows with the name of Mandakini. On the earth, it flows with the name of Bhagirathi. Whereas in the netherlands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattvaguna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river.
0: Kani ee Anandagiri yokka antarathamu intatito trupti kaka Shankaralu varu marinta lotunaku adanni vicharistu vellaadu.
1: Shankara was not satisfied with the inner meaning that has been explained by Anandagiri. Shankara went further and began to question Anandagiri with a view to go deeper in the context of this.
0: Swarga, Madhya, Patala Lokamulu, Mudu Unnava, ఇవి ఏ రూపంలో ఉన్నవి మానవునికి ఏ విధంగా అనుభవానికి వస్తాయి అని కూడాను మరి ప్రశ్నించాడు.
1: శంకర ఆస్క్డ్ ఇస్ దేర్ ఎ హెవెన్ ఇస్ దేర్ ఎ ఎర్త్ వేర్ పీపుల్ లివ్ ఇస్ దేర్ ఎ పాతాళ ఇన్ వాట్ మేనర్ డస్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ దీస్ త్రీ డిఫరెంట్ స్టేట్స్ శంకర ఆస్క్డ్ ఆనందగిరి.
0: అప్పుడు ఆనందగిరి పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను ఏకత్వమైనటువంటి ఆత్మ దివ్యత్వంగా ప్రకాశిస్తున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి స్వర్గలోకవాసిగా నేను భావిస్తున్నాను అనగా నిరంతరము కూడాను శాంతి సుఖములతో ఆనంద స్వరూపుడై సత్యభావమును ప్రేమ కిరణముల ద్వారా ఆరగించేటువంటి యొక్క వ్యక్తిగా గుర్తించినటువంటి ఉత్తమ స్థానమే స్వర్గము అన్నాడు.
1: ఆనందగిరి గేవ్ ది రిప్లై దట్ whatever the being may be, starting from an ant, going up to the very creator, one who recognizes that the Atma that is present in all these beings is just one and the same. The one who recognizes at all times and is happy, he is having peace and he is in bliss. The one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to Swarga or heaven.
0: పసి పక్షు మృగ క్రిమ కీటకాదుల యొక్క భేదభావములను పురస్కరించుకుని మానవుడు ప్రత్యేకించినటువంటి ఒక వ్యక్తిగా భావించుకున్నంత వరకు కూడాను వాడు మిథ్యలోకమైనటువంటి మధ్యస్థానములకు చేరినటువంటి వాడన్నాడు.
1: సో లాంగ్ యాజ్ వన్ మేక్స్ ది డిస్టింక్షన్ బిట్వీన్ అనిమల్స్ బిట్వీన్ బర్డ్స్ బిట్వీన్ క్యాటిల్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ థింగ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఎ సెపరేట్ సిగ్నిఫికెంట్ అండ్ డిస్టింక్టివ్ బీయింగ్ సెపరేట్ ఫ్రమ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ హీ విల్ బిలాంగ్ టు ది ప్లేస్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ లివ్ ది మర్త్యలోక.
0: ఇంకా పాతాళ లోకం అనేటువంటి దానికి చక్కని ఆధారాన్ని అందించాడు. మానవత్వమునే మరచి కేక ప్రకృతి యొక్క తత్వాన్ని కూడాను విస్మరించి వేదశాస్త్ర ఇతిహాస ప్రమాణములను ఏమాత్రము కూడాను లెక్కించక తన యొక్క స్వార్థమునే లక్ష్యమునందుంచుకొని తన జీవితమే ఆధారమనేటువంటి యొక్క మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళలోక వాసులేను అని కూడాను తాను ప్రబోధించాడు.
1: He then went on to say that if an individual forgets the human nature in him, he becomes an animal. He forgets the world. He does not pay any heed to the Vedas or to the Shastras. He is fully and entirely selfish. He lives for himself. Such people will be in the Patala.
0: Kana prati okka vishayamunandu kudanu manasuni yokka bhavamullone ee yokka sthanamulanta kudanu హెచ్చు పల్లములనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. మానవుని యొక్క దేహము ఏ రకముగా హెచ్చు పల్లములుగా ఉంటుండదో దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటుంది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకములో మనకు కనిపించదు.
1: ఆల్ అవర్ ఐడియాస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ జస్ట్ లైక్ అవర్ బాడీ యూ ఫైండ్ హై అండ్ లో యూ ఫైండ్ థింగ్స్ బీయింగ్ హై అండ్ లో సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ Either for a man's mind or for a man's behavior, there is always high and low. It is not an even thing.
0: Oke manavuni yandu sattva rajas tamo gunamulu moodu kudanu nivasistu aaya samayamunu puraskarinchukoni aaya gunamulu vidrinvidrinchu undatamu manavuniki nityanubhavamlo satyamainatundi swaroopamulu.
1: It's a matter of daily experience to man. It is something which everyone understands that in him these three kinds of gunas, sattva, raja, tamo, are all present and depending upon the time, depending upon the circumstances, what comes up will be decided by the environment. It may be a mixture of all these three gunas.
0: Anaga, anandamuga, sukhamuga, undinatvanti samayamulopala, sattvikamainatvanti shantabhavamulu manavuniki కొంతవరకును పైకి రావటం, తిరిగి తన అభిష్టమునకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశమునకు గురి కావటము, లేక పొట్ట నిండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితుడైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ ఎందు చేరటము, ఒక్క మానవుని ఎందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో అదే విధముగానే మానవుని యందు స్వర్గ మధ్యలోకం పాతాళలోకములు అనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకుని బయలుదేరుతూ ఉంటాయి.
1: జస్ట్ యాజ్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇండీడ్ హ్యాపీ అండ్ వెన్ హీఈస్ ఇన్ గుడ్ సర్కమ్స్టెన్సెస్ హిజ్ ఐడియాస్ టూ విల్ బీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సత్వ హిజ్ ఐడియాస్ విల్ బి సాఫ్ట్ On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the Rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the Tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, Swarga, Martya, Patala, the heaven, the earth and the Patala, all the three are present in one and the same individual.
0: దీనిని ఆస్తిక యాస్తిక ఆస్తిక నాస్తిక నాస్తిక అనేటువంటి యొక్క స్థానములు కూడాను దీన్ని విభజించినారు.
1: ది సేమ్ థింగ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ టు సో మెనీ పార్ట్స్ బిలీవింగ్ నాన్ బిలీవింగ్ బిలీవింగ్ నాన్ బిలీవింగ్ అండ్ సో ఆన్.
0: నీవు నాస్తికుడైనా కూడాను మంచిదే కాని ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు.
1: యూ మే బి ఎ నాన్ బిలీవర్ It is better to be a non-believer than being a believing non-believer.
0: Kanuka, neevu rendu gurramula savari maatram cheyataniki neevu e maatram kudanu punukoku. Gurram savari neeku teliyinappudu neevu gurramuni ekkakapoyinanu paravaledu. Leka onti gurramuni ekkina manchide. Rendu gurramula paina neevu savari cheyatamu chaala pramadam ani kudanu prabodhinchadu ee yokka shloka artham undi.
1: In this verse, it has been conveyed that you should never ride two horses. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time.
0: ఇది అంతయి కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును, మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది. కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యపడక, అపవిత్రము కాక, చెడిపోక, నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది.
1: ఆల్ దిస్ రిలేట్స్ టు ది కనెక్షన్ ఆఫ్ మ్యాన్ టు డివినిటీ. ఇన్ మ్యాన్ ది ఆత్మ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ ఎ క్లియర్ స్ట్రీమ్ ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ యాజ్ ఎ క్లియర్ స్ట్రీమ్ ఇన్ ది రివర్ గ్యాంజెస్. It simply means that the Indian culture is such and it has been flowing through people like water flows through Ganges and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges River.
0: Shankarulu varu andinchinatvanti ee pavitramainatvanti ratramulalo swartharahitamainatvantidi. ఏ విధముగానగా గంగా ప్రవాహము తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగాని మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు.
1: The verses that have been handed over to us by Shankara are clear in the sense that they are not at all selfish. How? The Ganges River, when it flows, it does not make any attempt to enjoy the sweet water that is flowing through itself. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit.
0: Inka moodavadi Vishnu puja okapari kavinchina atanini yamudu emani సాధించును. అనగా అతనిని ఈశ్వరుడుగా అయినటువంటి వాడు, యమునితత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి. కనుక అతనితో యమునికి కూడాను తర్కించడానికి ఏమాత్రం కూడాను అధికారం లేదన్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే, అనగా సర్వవ్యాపకత్వమును ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నాడు.
1: ఇన్ ది థర్డ్ లైన్ ఆఫ్ ది వర్స్ Anandagiri said, if you perform Vishnu Puja even once, then you will attain a state where the Ishvara in the form of the Lord of Death, Yama, cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all.
0: విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం.
1: ది వర్డ్ విష్ణు డస్ నాట్ మీన్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్ హూ హెస్ గాట్ ది యూజువల్ ఇన్సిగ్నియా ది శంఖ చక్ర గదా అండ్ పద్మ. విష్ణు హియర్ స్టాండ్స్ ఫర్ ఆమ్నిప్రెజెన్స్.
0: అతనికి రూపము లేదు కాని అతనికి స్వభావం అనేటువంటిది మధురమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: He has no particular form, but his aspect, the idea associated with him, is something exceedingly sweet.
0: మధురత్వమైనటువంటి యొక్క ఆనంద తత్వమే విష్ణుత్వం అనేటువంటి దానికి కూడాను ఒక అర్థం.
1: The bliss that we will enjoy as a sweet bliss is the aspect of Vishnu.
0: దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడాను అందించాడు.
1: ఆనందగిరి gave a very beautiful example to explain this.
0: స్వామి, బియ్యమును పిండి చేసి మనము జిక్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడల పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా తీసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాది. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా ఒక తయారవుతుండాలి. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమలు ఎందుకని బియ్యమందు కాని బెడల ఎందుకని ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడాను మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది.
1: ఆనందగిరి సెడ్, if you take rice and convert it into rice flour and put it on your tongue, you don't feel the taste at all. If you take wheat, convert it into wheat flour and put it on your tongue, you don't get any taste at all. If you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses and then make some kind of a sweet out of that, call it a laddu or call it a rava laddu or a bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart, Vishnu attitude can impart the omnipresence to lifeless things as well.
0: మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్లా మనం గుర్తిస్తున్నామో అదే విధముగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతనే ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము, అనుబంధము, ప్రతిబంధములకు కూడాను మూల కారణమైంది.
1: Although the sweets which we make and eat in this world have many different forms and many different names, the one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection or for all the disaffection that will come about between one and another.
0: ఈ మధురమైనటువంటి విష్ణుత్వమును మనము కొంతవరకును విచారణ చేసి కాని లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కాని గ్రంథ పఠనం వల్ల కాని లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణ చేత కాని ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా గుర్తించటము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రియలైజ్ దిస్ స్వీట్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణుత్వ, దట్ ఈస్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్. Either you may realize it yourself or with the help of what the elders tell you or by reading books and shastras or by having darshana, sparshana and sambhashana of great people.
0: Itti dinini nardula varu kudanu okanoka samayamlo krishnuni chintaki velli krishna edo oka murkhamainatundi yokka bhavamato mudattamainatundi vishwasamato బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గములు పట్టి ఏదో ఒక వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చిన నేనొక్కతూరి బృందావనంకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించి వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమరు ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు.
1: ఆన్ వన్ అకేషన్ నారద వెంట్ టు కృష్ణ అండ్ టోల్డ్ కృష్ణ దట్ ఆల్ ది గోపికాస్ ఇన్ బృందావన్ సీమ్ టు బి హ్యావింగ్ సమ్ ఫూలిష్ ఐడియాస్ అబౌట్ యూ, సమ్ ఇర్రేషనల్ ఐడియాస్ అబౌట్ యూ. ఐ లైక్ టు గో అండ్ టెల్ దెమ్ వాట్ ది ట్రూత్ అబౌట్ యువర్ ఆస్పెక్ట్ ఈస్. దే ఆర్ గెటింగ్ అన్నెసెసరీ టైడ్ అప్. దే డూ నాట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ ది మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యూ ఆర్. ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ టు గో అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది గోపికాస్ వాట్ ది ఎసెన్స్ ఆఫ్ కృష్ణతత్వ ఈజ్.
0: దీనికి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అయ్యో, భక్తి యందు మూఢత్వం అనేటువంటిది ఒకటి లేక బుద్ధిమంతుని తత్వం అనేటువంటిది ఒకటి, రెండుగా ఉన్నదా? ఈ మూఢత్వంలో ఉన్నటువంటి యొక్క ఆనందము ఈ విచారణ తత్వంలో ఏమాత్రం కూడా నువ్వు తాను విచారణ చేయటం లేదు. కాని గోపికలు మూఢులని కాని లేక గోపికలు తెలియలేనటువంటి వారని కాని ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవ్వరికి కూడా తెలియదనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ నారదునికి గుణపాఠము నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
1: కృష్ణ స్మైల్డ్ విత్ ఇన్ హింసెల్ఫ్ అండ్ హీ టోల్డ్ హింసెల్ఫ్ కెన్ దేర్ బి టూ కైండ్స్ ఆఫ్ భక్తి. In these two kinds of bhakti, one is appropriate to intelligent people and the other one is appropriate to foolish and irrational people. Narada seems to think that gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the gopikas what you wish to.
0: Nu narudu raavatam cheta krishnuni yokka vaartalu emaina kuda nu telustayo emo ane uddeshamto andaru daggara cheraru. Daggara cheretappatiki narudu ee krishna tattvanni varninchadaniki poonukunnadu. O murkulaina gopikalara, krishna tattvam meeku teliyadu, ye shastramu kaani ఏ యొక్క వేదము యొక్క సారము కాని మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు, కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు.
1: As soon as Narada got the permission from Krishna, he moved on and met the Gopikas. The Gopikas, seeing Narada, they were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, you are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of Shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna.
0: Andulo oka gopika lechi, Narada, kalamunu vyaktham chesukuneetundi prayatnaniki neevu poonukovaddu. కృష్ణుని యొక్క వార్త ఏమైనా మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు.
1: వన్ ఆఫ్ ది గోపికాస్ గాట్ అప్ అండ్ టోల్డ్ నారద, డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యువర్ టెలింగ్ అస్ ఎనీథింగ్ అబౌట్ ది కృష్ణ తత్వ. హ్యావ్ యూ ఎనీ న్యూస్ అబౌట్ కృష్ణ కమింగ్ టు బృందావన్? ఇఫ్ సో టెల్ అస్, అదర్వైజ్ యూ కెన్ గో యువర్ వే.
0: అందుకు నారదుడు, గోపికలారా, కృష్ణుని యొక్క తత్వమునే మీకు ప్రబోధించే నిమిత్తమై నేను వచ్చాను, కృష్ణుని రాక విషయం నాకు తెలియదు అన్నారు. అనేటప్పటికి గోపికలందరూ లేచి నిరంతరము మధుర మృదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము, అట్టి ఆనందమును నీవు వ్యర్థము చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద, నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకుని పోయింది. అలాంటి కృష్ణునికి మాకు ఏనాటికి కూడాను ఎడబాటు రాదు, కనుక అట్ని విష్ణుత్వాన్ని మేము గుర్తించాము అని కూడాను ఒక గోపిక లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు.
1: నారద రిప్లైడ్ దట్ హీ హాస్ కమ్ దేర్ ఓన్లీ టు టీచ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ మేనర్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది తత్వ ఆఫ్ కృష్ణ. He does not know anything about whether Krishna was going to come to Vrindavan and if so when. Then the Gopika said, we are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna? In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time.
0: అప్పుడు నారదుడు ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకుని, చీచి, నేనే మూర్ఖుడను, నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావం కంటే ఇంకా కృష్ణతత్వం వేరొకటిన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ. అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే అని తనకు తాను చంపలు వేసుకుని ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానమనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు.
1: నారద కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ దట్ హిస్ మైండ్ వాజ్ ఎ ఫూలిష్ మైండ్. He told himself, I seem to be the foolish person. The gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the gopikas, spread all over the world. And Narada left by giving that blessing.
0: వారి హృదయముల యందు కృష్ణుడు స్థిరనివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని, ఎట్టి అభిమానము కాని, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
1: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాజ్ ఆల్వేస్ రిసైడింగ్, దీస్ గోపికాస్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts.
0: దీనిని పురస్కరించుకొని నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
1: It is in this context that Narada wrote a small verse.
0: అత్తలు మొత్తుకున్న మరి బత్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎటకేగరు బీతిలపోరు గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుని యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తం అనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను ఒత్తినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయటానికి సాధ్యం కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు.
1: నారద ఇన్ దిస్ వర్స్ డిస్క్రైబ్ ది గోపికాస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. వెన్ దేర్ మదర్స్ ఇన్ లా బికమ్ యాంగ్రీ విత్ దెమ్ ఆర్ వెన్ దేర్ హస్బెండ్స్ ప్రిపేర్ టు హర్ట్ దెమ్, they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. As you would put a print of Krishna on a piece of paper, after doing that you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of gopikas are inseparable. This can be explained by saying Brahma vit Brahma iva bhavati. One who knows Brahman, he is himself Brahman. The hearts of gopikas are themselves Krishna.
0: అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు.
1: ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ దీస్ గోపికాస్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఆమ్నిప్రెసెన్స్ ది విష్ణుత్వ, దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ కన్వేడ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ బై ఆనందగిరి టు ది గురు.
0: దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా తెప్పుతూ వచ్చాడు.
1: It is in this context that Anandagiri gave also another verse.
0: Yachinta bhuvi putra pautra bharana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yasasam labhe sada jayate kachinta bhuvi nandanandana pada dvandaravinde chane chane chane sachinta yamaraja bhima sadana dwara prayane prabho annadu. అనగా ఏ యొక్క ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై ఎంత చింత చేస్తున్నారో మానవుడు, పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో, ఆ కాలములో క్షణకాలము నందనందన పదత్వం ద్వారా విందే క్షణే క్షణి, క్షణము ఆ నందనందను యొక్క పదముల పైన ఆ చింతలు చేసేటువంటి కాలములో వెయ్యింట ఒక భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితేమా? భీమసదన ద్వార ప్రయాణే ప్రభో, భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతగా తామే తెరుచుకొని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని, విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమును కాని, ఎట్టి చింతకు కాని, ఎట్టి విచారమునకు కాని అవకాశం లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు.
1: ఆనందగిరి in the verse which has just been referred to said that we spend so much time in thinking about our families, about our relations, about our children and about our grandchildren. We spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend 1,000th part of the time and effort which we put in thinking about our families, children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world.
0: ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యము చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కాని అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరబడి, వారముల తరబడి, నెలల తరబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణ, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే, అయ్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ, అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే, అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్లో పోయి 6 గంటల నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆడటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా మనము ఒక చిన్న 1 ఇంచి శాలిగ్రహానికి మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే, ఆహా అది నాకు టైం లేదు, చిన్న శాలిగ్రహానికి స్పూనుడు నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు. కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి కడిగి కడిగి కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవరాత ఆ రీతిగా ఉంటుంటాది. కనుకనే మంచి కార్యములు యందు ఏమాత్రము కూడాను ఇచ్చే శక్తి కలగదు, చెడ్డ కార్యము లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటాది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనం, సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు. కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్లతో నడిచి ఒక విధమైనటువంటి ఒక శమలైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి ఒక పదార్థాన్ని రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది, ఏది ఉపేక్ష, ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణ శక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి సరైనటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ కలియుగ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అప్ హూ డూ నాట్ నో అండ్ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ టైమ్. We spend so much time after going to fulfill our worldly desires. We do not find any time to do good things. We are willing to spend days, weeks, and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for half an hour in the day, you say that you have no time. But you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m., even if you do not have half an hour's time for a good thing. In a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a saligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water, however large the surface for washing may be. This is their misfortune. For good things, we have no faith and we have no time. For doing bad things, we have faith and we have strength. That is why I said the other day that truth is something which is not welcomed by people generally. Untruth, they are willing to accept readily. For example, if someone is selling intoxicating liquids like toddy, even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position.
0: Kanuka, manamu satyasatyamulu yokka vishayanni manam gurtinchukoni ఈ విష్ణుత్వం అనేటువంటి యొక్క సర్వవ్యాపకత్వాన్ని కూడా మనం కొంతవరకును అనుభవించుకోవటానికి తగినటువంటి ప్రయత్నములు సలపాలి. అట్టి ప్రయత్నము సలిపినప్పుడే మన యొక్క జీవితం అనేటువంటిది చక్కగా మానవత్వానికి తగినటువంటి అర్థాన్ని కూడాను అందిస్తుంది. అట్టు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగములకు చేరడానికి సాధ్యం కాదని అనేక రకములైనటువంటి నెపమును చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతనిని బంధిస్తున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ అండ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు డిస్టింగ్విష్ ట్రూత్ ఫ్రమ్ అన్ట్రూత్. వి మస్ట్ రియలైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ అటెంప్ట్ made like that will make our life happy and purposeful. On the other hand, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls, therefore I cannot participate in a satsang. We have to make an inquiry here and understand whether really the controls and the responsibilities and the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is a small example for this.
0: మన భారతదేశమందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది.
1: ఇన్ అవర్ కంట్రీ దేర్ ఇస్ ఎ వెరీ పిక్యూలియర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ఎట్ ది మంకీస్.
0: ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టడం. అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థములు తీసుకుని నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటకు రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపల ఎవరో నన్ను బంధించారు అని ఆ కడవను కూడా ఎత్తుకుని పోవటానికి చేతగానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిపోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి.
1: దిస్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ క్యాచింగ్ మంకీస్. యు టేక్ ఎ బిగ్ పాట్ with a small mouth, and inside the big pot you put in something, some material which is of attraction to a monkey. The monkey will see that and puts its hand inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot, and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey.
0: ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు. తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది. ఆ పదార్థమును విడిచిన తాను బయట వస్తుంది.
1: నో వన్ హ్యాస్ టైడ్ అప్ దిస్ మంకీ ఇన్ ది పాట్. ది మంకీ హ్యాస్ యూస్డ్ ఇట్స్ హ్యాండ్, టేకన్ సచ్ ఎ లాట్ ఆఫ్ మెటీరియల్ విచ్ ఇట్ లైక్స్. ది హ్యాండ్ హ్యాస్ బికమ్ బిగ్ అండ్ ఇట్ హ్యాస్ టైడ్ ఇట్ సెల్ఫ్. The moment it just lets its hand go, the grip is loosened, it can free itself.
0: అదే విధముగాని ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్ద పాత్ర లోపల సంసారమైనటువంటి చిన్న మూతిని పెట్టి అక్కడ సుఖ సంతోషం అనేటువంటి యొక్క పదార్థములు వేయటం చేత ఈ వ్యక్తి ఆ సుఖ సంతోషముల నిమిత్తమై తాను అందులో చిక్కులుకొని పోతున్నాడే కాని తాను ఏమాత్రం కూడాను తనను ఆ సుఖ సంతోషములు అనేటువంటిది బంధించటం లేదు. ఈ మానవుడు తానే తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని సంసారములు కాని బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనసును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: ఇన్ దిస్ మేనర్, ఇన్ దిస్ బిగ్ పాట్ ఆఫ్ దిస్ వరల్డ్, with a narrow mouth like the family, one gets involved in the pleasures of the world. As soon as he gets involved in the pleasures of the world, he is not able to free himself. It is not the individual, any other individual, who is tying him up. His own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages.
0: Ide bandhanaku sariyainatunte arthamu andinchetunte gajendra mocham kudanu chakkaliga untundadi.
1: In the same manner, what gives you the true meaning of bondage, there is a good story, gajendra moksha.
0: అనగా జీవితం అనేటువంటి దట్టమైనటువంటి అరణ్యములో మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటుంది.
1: దిస్ మీన్స్ ఇన్ ది థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ ఎన్ ఎలిఫెంట్ ఏ వైల్డ్ ఎలిఫెంట్ విచ్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ది మ్యాన్స్ మైండ్ ఇట్ ఈస్ సింప్లీ రోమింగ్ అబౌట్ ఇన్ దిస్ థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్.
0: ఆ యొక్క దట్టమైనటువంటి అరణ్యంలో స్వేచ్ఛా విహారం సలుపుతున్నటువంటి ఈ మదగజం వంటి మనసు విషయ సంబంధమైనటువంటి దాహము వేస్తుంది దానికి.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ రోమింగ్ అబౌట్ లైక్ ఎ వైల్డ్ ఎలిఫెంట్ ఇన్ అవర్ లైఫ్ విచ్ ఇస్ లైక్ ఎ థిక్ ఫారెస్ట్ ఇట్ బికమ్స్ థర్స్టీ. థర్స్టీ ఫర్ వాట్? థర్స్టీ ఫర్ సెన్సుయస్ ప్లెజర్స్.
0: అట్టి విషయ సంబంధమైనటువంటి దాహం వేసినప్పుడు ఈ సంసారం అనేటువంటి కొలం లోపల త్రాగడానికని ప్రారంభిస్తుంది.
1: వెన్ దిస్ వైల్డ్ ఎలిఫెంట్ బికమ్స్ థర్స్టీ ఫర్ సెన్సుయస్ ప్లెజర్స్ ఇట్ బిగిన్స్ టు డ్రింక్ ఇన్ ది లేక్ ఆఫ్ ది ఫ్యామిలీ.
0: అందులోపల కాలు పెట్టేటప్పటికీ తాను అభిమానము అనేటువంటి ముసలి దానిని పట్టేసేసిస్తుంది.
1: ది మోమెంట్ దిస్ ఎలిఫెంట్ పుట్స్ ఇట్స్ ఫుట్ ఇన్ దిస్ లేక్ దెన్ this attachment, a crocodile called the attachment, catches hold of its leg.
0: ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు.
1: The moment this attachment, the crocodile of an attachment, catches hold of its leg, this wild elephant cannot free itself from this family.
0: అప్పుడు కొంతకాలము ఆ యొక్క అభిమానంతో పోరాడి పోరాడి పోరాడి కట్ట కడపడకు నీవే తప్ప నితప్పరంబెరుగా, ఓ భగవంతుడా, ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు, నన్ను ఎట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపున మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనం అనేటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజము పైన ప్రాకింది. తక్షణమే బంధ విమోచన జరిగింది.
1: with this attachment in the family, when the crocodile of attachment has caught its leg, it struggles. The elephant struggles and fights with this attachment for some time until it becomes weak. When it becomes weak, he says, "O God, you are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile." And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as Sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called Sudarshana.
0: Kanuka, eenadu manamu sudrishti ravale, sudarshanamu kalagali. అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కిరణములు కూడాను మనపైన ప్రసరించడానికి వీలవుతుంటుంటది.
1: సో టుడే వీ షుడ్ గెట్ గుడ్ విజన్ సుదర్శన, వీ షుడ్ సీ అట్ ది లార్డ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ది లార్డ్ టు స్ప్రెడ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ అస్.
0: నేను అధిక కాలమును తీసుకుని మీకు శ్రమ పెట్టడానికి నేను ఏమాత్రం కూడాను ఒప్పుకోను. అయితే ఇది సమయం వచ్చినది కనుక ఈనాటి శ్లోకమునకు పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటిది ఏంటి కనుక ఒక్క ప్రపంచంలో గజేంద్ర మోక్షం వరకు మనం పోనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్టకడపటి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది.
1: ఐ జనరలీ డు నాట్ లైక్ టు టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ టాక్ టూ లాంగ్. However, since the particular verse which we have been expounding is of relevance, there is no need to go as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance.
0: 20 సంవత్సరములకు పూర్వము ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చాడు.
1: 20 ఇయర్స్ అగో వన్ స్టూడెంట్ కేమ్ టు మీ.
0: స్వామి, నేను క్లాసులో ఫస్ట్ క్లాస్ రావాలి అని ప్రార్థించాడు.
1: హీ ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ ఫస్ట్ ఇన్ హిస్ క్లాస్.
0: మంచిది నాయన, నీవు చదవలసిన రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి, తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము, నీ యత్న ప్రయత్నములు పురస్కరించుకుని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది, తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను.
1: ఐ టోల్డ్ హిమ్ యెస్ ఇట్ ఈస్ గుడ్. ఐ గేవ్ హిమ్ కరేజ్. ఐ సెడ్ యెస్ దేర్ మస్ట్ బి యువర్ ఎఫర్ట్ ఆల్సో, ఎవ్రీవన్ మస్ట్ మేక్ హిజ్ ఓన్ ఎఫర్ట్ and after making the effort the result is in God's hands, but I give you the necessary courage, make your own effort.
0: Tadupari tanu pass ayyadu chaanu chaala santoshinchi rendo samvatsaramu swami nenu 6 nelala munchi kudanu pass ayi degree chethilo pattukoni nenu udyogam leka avastha padutunnanu tamar ettaina anugrahinchi naaku okka udyogam chikketattu cheyali ani prarthinchadu.
1: He passed as he desired and he came after some time and said, "I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job."
0: తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు ఒక నెల లోపలనే ఉద్యోగం చిక్కింది.
1: By his good luck, within 1 month he got a job.
0: తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీస్ లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండాలి, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు.
1: He came back to me in 3 months and I asked him, "What happened? Are you happy? Have you got a job?" He said, "Yes, I am very happy indeed. I got a job within 1 month. I have come back now to tell you that in my own office there is a typist girl whom I want to marry."
0: నాయన, మీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టం ఉన్నదా, లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడా అతనికి చాలా బోధించాను.
1: ఐ ఆస్క్డ్ హిమ్, "మై డియర్ బాయ్, ఇస్ దిస్ అగ్రియబుల్ టు యువర్ ఫాదర్ అండ్ టు యువర్ మదర్? ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ దట్ యూ షుడ్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టెడ్ బై యువర్ పేరెంట్స్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్. ఐ టోల్డ్ హిమ్ ఎ ఫ్యూ గుడ్ థింగ్స్."
0: కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా దారికి రాలేదు. విరుద్ధమైనా చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెళ్లి చేసుకోకుండా పోతే నేను ప్రాణమైన ఈడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లైనప్పుడు నేను అతన్ని చాలా ఖండించి తిరిగి, సరే నాయన, నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను.
1: The boy was not inclined to listen to me. He was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage.
0: సరే, ఎట్లయినా మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటానని చెప్పని వెళ్లినాడు. ఇంక తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు పాపం.
1: He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, "All right, you can go and marry."
0: సరే, మ్యారేజ్ జరిగిపోయింది.
1: ఐ నో డౌట్ క్రిటిసైజ్డ్ హిమ్, బట్ ఐ అడ్వైజ్డ్ హిమ్ దట్ ఇట్ ఇస్ బెటర్ హీ గోస్ అండ్ స్పీక్స్ టు హిస్ ఫాదర్ అండ్ మదర్ అండ్ కన్విన్స్ దెమ్ ఆఫ్ ది సిచ్యువేషన్ అండ్ దెన్ ఓన్లీ గో త్రూ ది మ్యారేజ్.

0: was over, and after about 1 year, both of them together came to me.
1: ఏనైనా పెళ్ళైందా? పెళ్ళైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అని వచ్చాడు.
0: I asked them, is the marriage over or are you married? They said, yes, we are married, but we are desirous of having a son.
1: సరే, మరి 2 సంవత్సరాల తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికి ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్ళైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు. స్వామి, 6 ఏళ్ళు అయిపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు.
0: After 2 years, they had a son. But then, as soon as they were married, this girl gave up her job, and therefore their income became less, and the family was growing. Expenses were growing. So after 6 years, they came back to Swami, and they said, expenses have been growing, and how can we meet this situation?
1: అయితే ఆ పిల్లవాడు ఈ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మూర్ఖంగా ఉండిన స్వామి విషయంలో మాత్రము చాలా భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు.
0: When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters he was somewhat foolish, yet in regard to matters relating to Swami he was having considerable faith and he was having great respect.
1: సరి, తిరిగి నాయన ఏదో నువ్వు బాధలు పడుతున్నావు, తప్పక నువ్వు మంచిగా నువ్వు నడుచుకుంటుండాలి అని చెప్పి నేను అనుగ్రహిస్తాను పోమని చెప్పాను. నీ అదృష్టం కూడా చేరాలని తరిగి వెళ్లిన తక్షణమే ప్రమోషన్ వచ్చింది పాపం.
0: I told him that anyhow you are having your own troubles in your family, but you are a good boy, I will certainly give you my blessing, you better go back. And he went back and he got his promotion.
1: తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు.
0: After that he did not turn up for 5 years.
1: ప్రమోషన్ వచ్చినంత కొంత కాలం లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఈ ఆఫీసులో ఎంత ప్రమోషన్ వచ్చిందో ఇంటిలో కూడా నువ్వు బిడ్డల ప్రమోషన్ కూడా ఎక్కువైపోయింది. 5 మంది పిల్లలు అయిపోయారు.
0: He was quite happy for some time after he got promotion. But just as he got promotion in his office work, so also in domestic matters he was getting promotion. The number of children became 5.
1: సరే, తిరిగి 6 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. స్వామి, నాకు ఈ సంసారమే వద్దు, నేను తమ ఆశ్రమంలో ఏదైనా చిన్న పని ఇస్తే నేను ఇక్కడ పని చేసుకుంటుంటాను, సంసారం చాలా కష్టంగా ఉంటుండాది, పిల్లల పోరు నేను భరించుకోలేను, ఈ భార్య నాపైన అనేక రకములైనటువంటి నిందలు మోపి మా ఇద్దరికి కూడా ఏమాత్రం కూడా సుఖం లేకుండా ఉంటుండదని చాలా ఏడ్చుకున్నాడు.
0: ఆఫ్టర్ 6 ఇయర్స్ హీ టర్న్డ్ అప్ అండ్ హీ సెడ్, స్వామి, ఐ డు నాట్ వాంట్ దిస్ ఫ్యామిలీ అట్ ఆల్. I want to get out of this family. I want to join your ashram. These children are giving me enormous amount of trouble. The wife is quarreling with me at every time and is accusing me of one thing and another.
1: Samsaram anetvudi maha sarpanga pattukundi nannu ani annadu.
0: He said that the family had caught hold of him as if a serpent had caught hold of him.
1: అప్పుడు నేను చెప్పాను, నాయనా, నీవై నీవే కోరి ఆ సర్పాన్ని పట్టుకుంటావా, లేక ఆ సర్పం నిన్ను వచ్చి పట్టిందా చెప్పమన్నాను.
0: I asked him, did you of your own accord go and catch hold of that snake, or did that serpent come and catch hold of you?
1: Kanuka ee yokka chinna vayasunandu manchi cheddalu aneetundi vichachana leka vivekam shunyam ayipoyi nityanitya vishaya parisilana cheyaleneetundi yokka murkhatvamlo padipoyi manam aneka rakamulaina kashtamulaku dukkhamulaku guri ayipothunnam. Kanuka manam atti murkhatvaniki ye maatram kuda nu guri kaaka దైవత్వమును విస్మరించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి. కానీ విద్య విద్య విద్య అనుకుని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునకే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పూనుకోకూడదు.
0: You must learn to distinguish between good and bad. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think

0: The entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles.
1: Manayaka jeevitamu neeti nijayitila paina jeevinchali.
0: Our life should rest on morality and truth.
1: Kanuka mana jeevitamu rani ralani. Dhanamu chikkani chikkakapoyini. Money comes and goes. Morality comes and grows. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి, కానీ మన యొక్క జీవితం లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితం లివింగ్ డెత్. జీవించి కూడాను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు.
0: అవర్ లైఫ్ మే ఆర్ మే నాట్ గో త్రూ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్ దట్ దీస్ టూ ఎసెన్షియల్స్ కాన్స్టిట్యూట్ ది బేసిస్ అవర్ లైఫ్, మొరాలిటీ అండ్ ట్రూత్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. You must remember that unless you respect these two essentials, morality and truth, life is not worth living.
1: Kanuka neevu satya margamulo praveshinchi sahanamu tyagamu oka anyonyata aneetvanti danini abhivruddhi parchukoni nee yokka seelamunu anaga gunamunu ప్రధానమైనటువంటి లక్ష్యమునందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమును సుఖీంప హేమతారక విద్య, పరమును సుఖీంప బ్రహ్మ విద్య, ధర్మ విద్య బ్రహ్మ విద్యలేందు కూడాను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారు అవుతావు.
0: యూ మస్ట్ దేర్ఫోర్ ఫాలో ది కరెక్ట్ పాత్. యూ మస్ట్ డెవలప్ ఫర్ బ్యారెన్స్. యూ మస్ట్ నో వాట్ సాక్రిఫైస్ ఈస్. యూ మస్ట్ డెవలప్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఇన్ దిస్ మేనర్ ఇఫ్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ అడాప్టింగ్ రైచువస్ కాండక్ట్, that will help you in this world. Understanding Brahman, Atma, that will help you in the next world.
1: Kanuka meeru vidyavantulu ainappatikini goppa goppa udyogamulu yelinappatikini deshamunaku nayakuluga meeru tayarainappatikini chaala santoshame ainappatikini mee yokka hrudayanni maatramu nirantaramu parishuddhamainatunte reeti kinda undi bhagavat anugrahaniki సరి అయినటువంటి ప్రయత్నం లోపల ప్రవర్తన లోపల మీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షం చేత ఎట్టి మహాపండితుడుగా తయారైపోయి బద్రీ ఆశ్రమానికి బద్రీ పీఠమునకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షం కాని భగవత్ అనుగ్రహం కాని పొందేటువంటి అవకాశమునకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు సలిపినప్పుడు ఎట్టి దాని ఎందుకు కూడాను మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు.
0: It's a matter of pleasure to see that you get educated. It is certainly a matter of pleasure when you occupy positions of responsibility. You may become leaders of various aspects in this country. But in all these things, try and keep your heart clean and pure. Then you will get the grace of God. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you.

భక్తపరాధీన ఇహ పరములకు ఏలికవని, వెలుపల లోపల వెలుగు నీవేయని, నవ్వుల మూటవని, నటనల తోటవని, తిట్టిన దీవించిన తీరైన ప్రభువని, అడుగడుగున చేసే తప్పులు అడుగకయే క్షమించు స్వామివని ఆశపడినే వచ్చితే లోపలే ఉందువేలా, తలుపు తీసుకు వెలికి రావయ్యా సాయిదేవా.

సర్వంతర్యామి, రామనామము వలె, కృష్ణనామము వలె, శివనామము వలె రెండక్షరముల నీ సాయినామమెంత మధురమయ్యా! నీ మూర్తి వలన ఈ మత్స్యలోకమొక్కటే తరించెను, కాని నీ నామము ముల్లోకములకు తారకమయ్యే. సాయి సద్గురు,

త్రిభువన మోహన, ఎందుకయ్యా అట్లు ముఖము తప్పించుకొని తిరిగెదవు? ఒక్కసారి నీ శ్రీపాదములు తాకనిమ్మంటిని. నీవేమో ఎర్రని నిలువుటంగీతో నీ పాదములు కప్పుకొని చురచుర జూచుతూ పోతివి. ఆ నారాయణుడవే నీవైనా. అలవాటులేని ఈ అలుకేలనయ్యా సాయీశ్వరా,

సాయి పరమాత్మ. చక్కెర తీపి చక్కెరకు తెలియదు. ఆనంద రూపుడవైన నీకు ఆనందము తెలియదు. నిన్ననుభవించు భక్తులకు తెలుసు. నీకు భక్తులు కోట్ల కొలది. మాకు నీవొక్కడవే. నీవనుమతించినచో నీవనుగ్రహించిన వారిని కొన్ని విషయములు అడిగి తెలుసుకొందును.

ముజ్జగములకు ఏలికయైన మీకు విశ్రాంతి ఎక్కడ? ఈ బ్రహ్మాండ భారమును మోయు మీరు ఏ మరుపాటున ఏ అరక్షణమైనా పవళింతురేమో అనే ఈ లాలి.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this clip, Swami talks about the importance of educating the villagers on hygiene and encouraging them to undertake service themselves in order to keep their surroundings clean. Let's listen to his golden voice.
2: ముఖ్యంగా ఈనాడు పల్లెలు యందు చాలా అనారోగ్యమైన పరిస్థితిలో జీవిస్తున్నారు ప్రజలు. Today people are facing a number of problems and difficulties in life. అలాంటి పరిస్థితిలో మనం పల్లెలకు వెళ్లి వారికి సేవాభావం చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా బోధించి వారిని కూడా ఈ సేవల్లో పాల్గొన్నట్టు మనం ప్రవేశపెట్టాలి.
3: Under these circumstances, it would be necessary to go to the villages, explain to them what real service means, make them undertake service activity in the
2: chala mandi pallalaku velutunnaru ashubhramaina pradeshalanu shubhraparustunnaru konni malinyanga undetundi dannanta kodanu parishuddham chesi vastunnaru idi kevalam ee reethiga enta kaalam cheyagalam.
3: Quite a few people are going to the villages, cleaning the roads and cleaning the dirty places, and they are
2: returning. Ee parishuddham enduku chestunnamu?
3: For how long can you go on doing like this?
2: Ee malinyanni enduku manam dooram chestunnamu?
3: వాయు
2: అనేటువంటి విషయము ఆ పల్లె ప్రజలకు అర్థమయ్యే రీతిగా మనం బోధించాలి.
3: ఇట్ ఈస్ నెసెసరీ టు ఎక్స్ప్లెయిన్ టు ద విలేజర్స్ ఇన్ సచ్ వే దట్ దే కెన్ అండర్స్టాండ్ యాజ్ టు వై వీఆర్ క్లీనింగ్ అప్, వాట్ ఇస్ ది నీడ్ ఫర్ హైజీన్, వాట్ ఇస్ ది నీడ్.
2: దీనివల్ల మనకు మన బిడ్డలకు అనారోగ్యం ఏర్పడుతుంది.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ సరౌండింగ్స్ యువర్ చిల్డ్రన్,
2: ఈ అనారోగ్యం వల్ల మన జీవితం అనేది చాలా క్షీణించిపోతుంది.
3: చిల్డ్రన్ విల్ సఫర్ ఫ్రమ్ డిసీజెస్ అండ్ దేర్ ఫోర్
2: మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకోలేకపోతాము.
3: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ఆల్సో.
2: ఆరోగ్యమే మహాభాగ్యము,
3: హెల్త్ ఈజ్ వెల్త్
2: అనేటువంటి విషయాన్ని వారికి చక్కగా బోధించినప్పుడు వారే ఇందులో ప్రవేశించి నిత్యము వారు శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
3: ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ టు ది విలేజర్స్, దే విల్ అండర్టేక్ క్లీనింగ్ యాక్టివిటీ అండ్ కీపింగ్ ది సరౌండింగ్
2: ఫట్టు కాకుండా కేవలము ఏ నెలకు ఒక పర్యాయము, ఏ రెండు నెలలకు ఒక పర్యాయము పల్లెల్లో చేరి మనం పరిశుద్ధం చేసినంత మాత్రం అది ప్రయోజనం లేదు.
3: ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ గో వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ వన్స్ ఇన్ 15
2: పల్లె ప్రజల చేతనే ఆ పల్లెని పరిశుద్ధపరచడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
3: దేర్ ఇస్ నీడ్ ఫర్ మేకింగ్ ఎఫర్ట్ టు గెట్ ది విలేజెస్ క్లీన్ బై ది విలేజర్స్ దెమ్సెల్వ్స్.
1: Sairam, you just heard A Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this clip, Swami asserted the importance of health is wealth, and further Swami explained the importance of educating the villagers on hygiene and encouraging them to undertake service themselves in order to keep their surroundings clean. This audio clip has been taken from the discourse delivered by Bhagwan on 21st November 1988. Thank you and Sai Ram.
0: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

0: O man, spend your life, sacrifice your life every second in indulging in service activities so that you may purify your heart. Spend every iota of your strength, every trace of your capability and everything that you have in this life for the sake of others. Live your life for the sake of for others. And even in your last breath, keep doing seva.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Vivida Deshamala Nundi. వివిధ భాషలతో వివిధ వేషములతో వివిధ సాంప్రదాయములతో కూడినటువంటి ఈ సమావేశము బయటికి భిన్నముగా కనిపించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఏకత్వం దివ్యత్వం అనేటువంటి దానిని ఈనాడు మన సభకు శోభను కల్పించుతున్నది.
0: Though this conference has brought to one common place people from different countries, speaking different languages, sporting different costumes, and having different cultural backgrounds and traditions, externally, yes, there is this varied diversity. But deep within lies a fundamental unifying principle, and that is of divinity. And that again is blatantly obvious.
1: ఈనాడు లోకము అనేక సమస్యలను ఎదుర్కొనుచున్నది.
0: Today the world is beset with problems galore.
1: ఒకవైపున యుద్ధ భయం.
0: On the one hand, you have fear of war.
1: మరొక వైపున కరువు కాటుకాల భయం.
0: On the other, you are gripped from fear of drought and scarcity.
1: ఇంకొక వైపున స్వార్థపరత్వం.
0: And on a yet another front, you have the selfishness.
1: మరొక వైపున అధికార దాహం.
0: And from yet another side, you see this craze for power.
1: ఇంకొక వైపున మానవుని యొక్క దివ్యత్వమును కోల్పోయి కేవలము ఒక రాక్షసత్వంగా ప్రకటించేటువంటి యొక్క అల్లకల్లోలములు మరొక వైపున.
0: And from yet another direction, you have this tendency for man to forget his innate divinity and assume devilish qualities and become a demon in human
1: form.
0: And then you have ideas like regional chauvinism. Then you have problems of finance and money. Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలముల మరొక వైపున.
0: Educations brought about by the younger generation.
1: ఒకటేమిటి, సహస్రాధిక సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు.
0: Why talk of this like this? There are any number of problems confronting man.
1: ఈ లోకములో ఏ పదార్థము చూచినా ఏ విషయము చూచినా భయాన్ని తన్నే గల్పించుతున్నది.
0: In this world, whichever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety.
1: కాని ఒక్కటి మాత్రమే నిర్భయత్వాన్ని అందించుతున్నది.
0: But there is only one amongst all these that fills you with a sense of security.
1: అది వైరాగ్యం.
0: And that is detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి అలౌకిక గుణమును సాధించకోరు మానవులు. వస్తువులు యందు వ్యక్తి దైవమునందు అనంతమైన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
0: This detachment is an otherworldly quality. Nevertheless, man should aspire to comprehend it, understand it and make it part of himself so that he could come to realization.
1: దేహము పైన అహంకారము అభిమానము ఉండినంత వరకు కూడాను వస్తువులపైన మక్కువ ఎక్కువగానే ఉంటుంది.
0: So long as the body is given to a sense of ego and an innate fascination for itself, you would not lose hold of these material possessions.
1: ఈ మక్కు ఉండినంత వరకు మానవుని భయం ఏ కోస అనా విడవదు.
0: And so long as you have this clamor for material possessions, fear would not be separated from you.
1: కనుక ఈ అలౌకిక నిర్భయత్వం అనేటువంటి వైరాగ్యమును పొందగోరు మానవుడు అద్వైతం అనేటువంటి భావం పైన విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: So those men who seek to have a state of fearlessness in the form of this detachment should take to the path of Advaita, non-dualism.
1: అద్వైతం పైన విశ్వాసము చేరగోరు వారు అభివృద్ధి కోరగోరు వారు అనేకత్వంలోని ఏకత్వాన్ని విచారించాలి.
0: Those who wish to treat the path of Advaita in turn should try to seek this innate unity in this immense diversity.
1: ఈ ఏకత్వాన్ని విచారించగోరు వారు అభిమాన మమకారములను త్యజించాలి.
0: Those who wish to come face to face with this underlying unity should let go sense of attachment and mine and thine.
1: అభిమానమైన నేను నాది అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథమును వీడగోరు వారు సమాజ సేవలో పాల్గొనాలి.
0: And those who wish to seek this sense of detachment wherein they can let go feelings of I, mine and thine should plunge into service activities.
1: సమాజ సేవనే మానవునికి పూర్ణత్వాన్ని అందిస్తుంది.
0: Because it is service to society that confers this totality of existence on man.
1: దివ్యత్వాన్ని చేర్చుతుంది.
0: It reaches him out to divinity.
1: తన తత్వాన్ని తనకు వెలుగుచ్చుతుంది.
0: And makes him realize his own nature.
1: కనుకనే సమాజ సేవ అనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క కర్మగా మనం భావించరాదు.
0: Therefore, this idea of service to society should not be taken to be a commonplace thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: This sacred idea behind this service, one who has the purity of heart alone can grasp the inner significance.
1: చిత్తశుద్ధి కలగవాలన్న కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి.
0: And if you wish to purify your heart, cleanse it, then you have to think about action, karma.
1: ఈనాడు మనం ఎట్టి కర్మను చేతుమో రేపు అట్టి సంస్కారము అనుభవించడానికి అధికారులమవుతాం.
0: The type of action that we indulge in today will determine what the future is going to be like.
1: నేటి సంస్కారమే రేపు అలవాటుగా మారుతుంది.
0: And the transformation that is brought about today tends to become part of our nature tomorrow.
1: నేటి అలవాటు రేపు స్వభావంగా రూపొందుతుంది.
0: Today's habit becomes our nature tomorrow.
1: నేటి స్వభావమే రేపటి గమ్యంగా మనకు లభ్యమవుతుంది.
0: And our nature today will be our destination tomorrow.
1: ఏ తర్వాత మన గమ్యము మన చేతియందే ఉన్నది.
0: Therefore, all said and done, our destination is in our hands.
1: ఎట్టి కర్మల చేతుమో అట్టి గమ్యమును మనం అందుకుందుము.
0: The type of action that we perform determines the destination that we reach.
1: గమ్యమును పొందుటకు కాని పోగొట్టుకొనుటకు కాని మన కర్మలే మూలాధారము.
0: So either to reach one's destination or fall short of it lies in one's own hands in the form of karma.
1: కర్మను పురస్కరించుకొని ఏ జన్మను చేకూరుచున్నది.
0: It is because of this idea of karma action that life also has a meaning.
1: ఎట్టి జన్మను అట్టి ధర్మంగా మనం అనుభవిస్తున్నాము.
0: The type of birth determines the dharma that we enjoy.
1: ఆ ధర్మమును పురస్కరించుకొని ఏ గమ్యమును చేరుకుంటున్నాము.
0: And this dharma in turn determines our destination, our goal.
1: కర్మ జన్మ ధర్మ గమ్యముల యొక్క తత్వము మానవుని యొక్క హస్తగతమై ఉన్నది.
0: Therefore, these ideas of karma, birth, life and the destination are very much within one's reach.
1: అయితే ఈ కర్మల యందు కూడాను కొన్ని ఊతులనము అనేటువంటి కర్మలు కూడా ఉంటున్నాయి. ఊతులము
0: But again in these actions of karma, there is a concept called ఊతుల.
1: ఊతులము
0: ఊతులం
1: ఊతులమనగా సంస్కృత పదములో ఆత్మతత్వమును అనుభవించినటువంటి వాడు అని అర్థం.
0: వాట్ దిస్ వర్డ్ ఊతులం ఇన్ సంస్కృత్ మీన్స్ ఇస్ వన్ హూ హాస్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ స్టేట్ ఆఫ్ ఆత్మ.
1: అంతేకాక కర్మ యొక్క వాసనము అని కూడా దీనికి మరొక అర్థం.
0: దేర్ ఇస్ యట్ అనదర్ మీనింగ్ అటాచ్డ్ టు ఇట్ ది థింగ్ దట్ యు అసోసియేట్ విత్ కర్మ ఆర్ యాక్షన్.
1: కర్మ వాసన వల్లనే మనకు జన్మలు లభిస్తున్నవి అనేటువంటి సత్యాన్ని భాగవతమునందు సప్తమ అధ్యాయంలో ప్రహ్లాద చరిత్ర యందు చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ ది భాగవత ఇన్ ది 7th ఎపిసోడ్ ఇన్ ప్రహ్లాద చరిత్ర వి హావ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఇస్ ద యాక్షన్ దట్ టెన్స్ టు డిటర్మిన్స్ వన్స్ బర్త్.
1: అయితే వైకుంఠవాసుడైనటువంటి విష్ణు సందర్శనమును అనుభవించుకుంటున్నటువంటి జయ విజయులు రాక్షసులుగా పుట్టుటకు ఏమి కారణం?
0: Now, these two people, Jaya and Vijaya, who were guarding the entrance to the heavenly abode of the Lord, they had to be born as demons. What could be the reason for this?
1: Mahaniyuli yokka aagyalu tiraskarinchi ahankarulai varini mahaniyulu baadha pettatam chetane ee vidhamainatanti yokka rakshasatvamunu anubhavinchadaniki oka kaaranam erpadinadu.
0: The reason why they had to assume the forms of demon was they went against the law and the injunction of the godly and the saintly ones. And
1: ఏవి జయులు రాక్షసులుగా పుట్టుటకు ఏవి కారణం?
0: Now, these two people, Jaya and Vijaya, who were guarding the entrance to the

0: రాక్షస జన్మను అనుభవించడానికి కారణం ఏమిటి?
1: Therefore, this Jaya and Vijaya, who were once residing in the heaven Vaikuntha, why should they have been born as rakshasas or demons?
0: తమ యొక్క అహంకార చర్యలే దీనికి మూల కారణం.
1: The primary cause being their own sense of ego, actions prompted by
0: తాము చేసుకున్నటువంటి కర్మలే తాము ఈ జన్మను అనుభవించడానికి ఒక ఆధారమైనది.
1: Therefore, their very actions determine the type of birth they had.
0: రాక్షస వంశం నందు జన్మించినటువంటి ప్రహ్లాదుడు మహనీయుల యొక్క వాక్యములను శిరసా వహించి ఆచరణ యందు ఉంచి ఆనందాన్ని అనుభవించటం చేతనే రాక్షస జన్ముడైనప్పటికీ ప్రహ్లాదుడు దైవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
1: As against this Prahlada, who was very much part and parcel of the demonic clan, having been born of a rakshasa or a demon, followed and obeyed the injunctions of the elders,
0: శిరసా వహించి దానిని ఆచరించి కర్మల యందు తాను ఆనందించినటువంటి వ్యక్తులకి దివ్యత్వం ప్రాప్తించి తద్వారా మానవత్వాన్ని సార్థకం చేసుకోగలుగుతున్నాడు.
1: He obeyed and followed the injunctions of the elders, thereby he led a life full of godliness and saintliness. This is given to everyone who follows his path.
0: కనుక మానవత్వం అనేటువంటిది మంచి చెడ్డలకు మూల కారణమును కర్మలుగా మనం భావించాలి.
1: So for whatever you experience in the form of good or bad, it's your actions alone that are responsible.
0: కొన్ని విషయముల యందు మానవుడు ఇంద్రియ నిగ్రహం నిమిత్తమై అనేక చర్యలను చేస్తున్నాడు.
1: Now man also at times, for the sake of curbing his senses, indulges in actions.
0: ఇందులో ఏదీని తాను పూర్తిగా అనుభవించి తాను ఆనందిస్తున్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: But he does not understand that he is immersed totally and that he is securing fully the experience of his action.
0: కార్య రూపమైనటువంటి స్వభావములు ఈ ప్రపంచమునందు ఏ మాత్రం కూడాను ఏ వ్యక్తి అయినా కూడాను విసర్జించుటకు వీలు కాదు.
1: It is not possible for anyone in this world to discard this idea of doing something.
0: అట్టి పరిస్థితులందు మానవుడు తాను అనుభవించినటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట అర్థం చేసుకో.
1: This being the case, everyone should ask a question. What is it that we should do first and foremost?
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము గుర్తించడానికి కొన్ని ప్రయత్నములు మనం చేయాలి.
1: In order that we may see this unity in this immense diversity, we should attempt to undertake a few tasks, actions first.
0: అట్టి పరిస్థితులయందే మానవత్వము సార్థకము నొందుతుంది.
1: Only under such circumstances does one sanctify one's existence.
0: నిస్వార్థమైనటువంటి సేవ చిన్నది అయినప్పటికీ అది ఎంతయో లాభదాయకంగా ఉంటుంటుంది.
1: A selfless act, however insignificant it could bring to you untold benefits.
0: కోమల హృదయము లేక త్యాగ భావము లేక సహన తత్వము లేక ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను కేవలం ఆడంబరమనే ధరిస్తుంది.
1: Not possessing a tender heart and devoid of feelings of sacrifice, tolerance and forbearance, whatever you might do, high and lofty, would have no meaning.
0: సానుభూతితో ఆచరించినటువంటి కర్మలే స్నేహాన్ని చేకూరుస్తుంది.
1: What little you do, if it is motivated by a sense of sympathy, brings to you friendship.
0: మానవత్వంలో ఒక స్నేహతత్వం అనేటువంటిది ఒక ఆధారమైనటువంటి ఒక మార్గం.
1: In one's life here, this idea of friendship is an important one.
0: కలిసి జీవించినప్పుడే కలుగును మోక్షం అన్నారు.
1: Only when you live together do you get moksha or liberation, it has been said.
0: వేదమునందు సహనా భవతు సహనం భవంతు సహవీర్యం కరవావై. సహనా భవతు సహనం గుణత్తు సహవీర్యం కరవావై. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సహనా భవతు అనగా మనం కలిసి పని చేస్తాం.
1: In the Vedic injunction, there is this statement that together we shall do something.
0: Kalasi poraadudam.
1: Together we shall fight.
0: Kalasi jeevistam.
1: Together we shall live.
0: Idiye deeni yokka antarattham.
1: This is the inner significance of this Vedic.
0: Pratyena kaalam nundi Vedamu kevalam oka dinnatvanga abhruddini gaavinchi daani yandu kevalam vedamulanu penchi

0: ఏకత్వాన్ని విస్మరించి ప్రచారం సలుపుతున్నదనేటువంటిది ఒక దుర్వార్త.
1: There is this mistaken impression all around that right from ancient times the Vedas have assumed different contradictory forms, thereby leading mankind on paths of division and differentiation.
0: Vedalu chaala vishalamainatundi.
1: This is not the case.
0: Anantamainatundi.
1: They are limitless. They are very
0: small. Deeni antaratmam anetundi kevalamu paripurnatvamto undinatundi.
1: The inner significance is full. It will give you a total picture.
0: వేదములు ఇందులో ఏమాత్రం కూడా నువ్వు కానరావు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ ద వేదస్ ఫర్ డివిజన్ అండ్ డిఫరెన్షియేషన్.
0: కనుకనే పురుష సూక్తమునందు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదన్నారు. అనగా మానవుల యొక్క సమూహమే ప్రధానమైనటువంటి దైవ స్వరూపం అని కూడాను నిరూపిస్తూ వచ్చింది వేదం.
1: ఇన్ ద పురుష సూక్త ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ హస్ బీన్ స్టేటెడ్ కేటగారికలీ that God verily is this vast conglomeration of individuals, mankind at large.
0: Samaja swarupamainatundi yokka bhagava swarupanni sevinchatame manavuni yokka pradhanamaina kartavyam ani kuda nirupinchindi.
1: The society around you is verily God and your primary task it is to serve God thus.
0: Kanuka samaja seva anetundi chaala daiva sevaga manam vishwasinchali.
1: Therefore service to society is verily service to God. This is what we should feel. And
0: IT ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమును గుర్తించుకునలేక కేవలం సంక్షిప్తమైనటువంటి భావములతో తన జీవితాన్ని కొంతవరకు వ్యక్తం భావించుకుంటున్నాడు.
1: We should be firm of this conviction. But today, man has given himself to thinking in different ways, working at cross purposes with what has been given down to him.
0: సమాజములో ప్రవేశించి కేవలం లేని దోషములను మాత్రమే తాను వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు.
1: He is part and parcel of the society, but the faults which are not there, he tends to go out of his way to seek them out.
0: మానవుల యందు ఉన్నటువంటి దుర్గుణములలో దుష్టభావం అనేటువంటిది తన దోషములను చూపటమే.
1: Out of all the qualities that one has, the most wicked is to look for shortcomings in others.
0: తన యందు ఉన్నటువంటి దోషమును గుర్తించుకొనక పరులలో లేనిటువంటి దోషమును సృష్టించి తద్వారా తాను ఆనందించుటకు ప్రయత్నిస్తున్నాడు.
1: యూ టెండ్ టు ఇగ్నోర్ యువర్ ఓన్ ఫాల్ట్స్ యూ ట్రై టు సీక్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్ అండ్ యూ ట్రై టు డిరైడ్ అండ్ పుట్ దెమ్ డౌన్.
0: అందుకే క్రైస్తవుడు చెప్పాడు ఒకతూరి, అయ్యా నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నీవు తీసుకో, పరుల కంటి ఎందున్నటువంటి యొక్క అణువును మాత్రమే ఎందుకు నీవు అభివృద్ధి చేస్తావన్నాడు.
1: దట్స్ వై ఇట్ వాస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ జీసస్ క్రైస్ట్ వన్స్ సెడ్, ఓ మ్యాన్ You first try and remove what is contained in your eye. Why do you go out of your way to look for that insignificant thing in the other person's eye?
0: వేమును కూడాను తప్పులన్ను వారు తమ తప్పులు ఎరుగరు అన్నాడు.
1: Even Vemana said, one who wants to seek fault in others does not think about the faults that he himself has.
0: తన తప్పును కొంతవరకును బయట పెట్టదలుచుకున్నటువంటి వ్యక్తి తన తప్పును తాను ముందు గుర్తించాలి.
1: If you wish to point out the shortcomings of others, first of all recognize your own shortcomings.
0: తనలో తప్పులు లేనటువంటి వ్యక్తి మాత్రమే పరుల తప్పులను మాత్రమే చూడటకు అధికారి అవుతాడు.
1: One who is free from his own shortcomings has a right to look at the faults of others.
0: కనుక ఇది ఒక పెద్ద దుర్గుణం.
1: So this is an evil tendency.
0: మన సమస్తలలో పరుల దోషములను ఏమాత్రం కూడా పరికించకుండా చూచేటువంటి ప్రయత్నమునకు మనం ముందంజ వేయాలి.
1: In our organization, we should strive to see that we do not look to the faults and shortcomings of others.
0: దాపురి అంటారు భక్తులను చూచి.
1: Now when you look at devotees, you think about exhibitionism.
0: శోకిల్ల అంటారు మంచి దుస్తులను వేసుకుంటే.
1: Now if a devotee sports a good dress, you say he is a showman.
0: మౌనంగా ఉంటే ఇది కేవలం ఒక తెలివి తక్కువ వాడంటారు.
1: Likewise, if a person remains silent, you say he is devoid of any intelligence.
0: Maatadite idi vaagudu nooru antaru.
1: Whereas if a person indulges in talking, you say he is a chatterbox.
0: Annintiki endukudunu doshamulu chuchutamu dushtulu yokka lakshanam.
1: So it is given to the evil ones to look for faults for everything and in everything.
0: Kanuka doshamulu vetukuta dushtulu lakshanamaithe cheppulu vetukuta kukka lakshananga untuntadi.
1: That's why it is said, if it is the lot of this evil minded one to seek faults of others, it is the nature of a dog to look for slippers.
0: ఇలాంటి దుర్గుణము మానవుని యొక్క హృదయములో ప్రవేశించినా మానవుని మనస్సుని మరిపింపజేస్తుంది.
1: వన్ సచ్ ఎ ఈవిల్ ట్రెయిట్ ఎంటర్స్ మ్యాన్, హిస్ మైండ్ ఇట్సెల్ఫ్ గెట్స్ ఈవిల్.
0: చెట్టుకు అరుకున్నటువంటి తీగ చెట్టుని మరుగుపరుస్తుంది.
1: Like you have a creeper which shelters and shields from view the tree over which it has
0: అదే విధంగా మానవుని యందు అల్లుకున్నటువంటి దుష్టగుణము మానవత్వాన్ని మరుగు చేస్తుంది.
1: The same manner, these bad traits that weave around man shield man from the outside view.
0: కనుక మానవుని హృదయం లోపల దుష్ట భావములు ఏమాత్రం కూడాను ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So in one's heart there should be no room for all that is bad and wicked and evil.
0: పరులను గురించి మనం ఏమాత్రం కూడాను దూషణ భూషణములైనటువంటి యొక్క మాటలతో మనం వారిని నొప్పించరాదు.
1: We should never bring harm and injure the feelings of others through our words of criticism.
0: ఇతరుల గురించి మనము సునకనగా మనం మాట్లాడరాదు.
1: We should not speak meanly of others.
0: అట్టు మాట్లాడేటువంటి మాటలు కూడాను మనం వినరాదు.
1: And even if somebody else were to indulge in this, we should not give our ear to that.
0: చెప్పు వారి హృదయము విను వారి హృదయం కూడాను మాలిన్యమైపోతుంది.
1: Because one who talks thus, one who listens to such words, their hearts go wicked.
0: కనుక ఇట్టి సామాన్యమైనటువంటి నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఈ గుణములను మనం చక్క చేసుకోవటమే సరైనటువంటి సాధన.
1: సో a true sadhana is wherein where we try to curb even such basic tendencies in our day-to-day life.
0: ఏ జపములు ఏ ధ్యానములు ఏ విధమైనటువంటి భజనలు చేయకపోయినప్పటికీ ఏమాత్రము దోషము లేదు.
1: It is nothing wrong if you are not able to perform japa or sit in dhyana or do bhajans.
0: కాని జపములు చేయుచు ధ్యానములు చేయుచు భజనలు సల్పుచు పరల దోషములను కూడాను హృదయమునందు ప్రతిష్ఠ చేసుకున్న ఇది ఏమాత్రం కూడాను భక్తికి లక్షణం కాదు.
1: But you keep doing your japa, dhyana and keep doing bhajans. Keep entertaining thoughts about others, evil and wicked ones. This cannot be true devotion.
0: Paradushana, paradoshamulu, paraslavanamulu, doshamulu gamana vinatamu, idi maha papam.
1: Criticizing others or listening to criticism of others are rather bad and undesirable things.
0: Kanukane, aneka paryayamulu meeku telipi unnanu.
1: That's why on many occasions in the past, I have made known a few things to you.
0: Pavitramaina, divyamaina, nyayamurti ainatunti yokka ramulapaina aneka vidhamulainatunti yokka doshamulanu kalpinchi mandara kaikaku bodhinchindi.
1: Rama, who was a paragon of virtues, who was all sacredness and divinity, on such a noble one, Mandara started creating stories.
0: దానిని వినినటువంటి కైక గాని చెప్పినటువంటి మందర కాని ఏ విధమైనటువంటి స్థితిని అందుకున్నారు.
1: Now Mandara who indulged in such talk and Kaika who gave her ear to such talk, what happened to them finally?
0: అట్టి దుష్టుల యొక్క పేర్లు ఏ స్త్రీనైనా ఉంచుకుంటున్నదా?
1: Today do you see any woman or lady taking the names of Kaika or Mandara?
0: కనుక మనము కైకలు కాని మందర కాని కారారు.
1: So we should never become either Kaika or Mandara.
0: దుష్టులైనటువంటి కౌరవులు ధర్మమూర్తులైనటువంటి పాండవులను నిరంతరము కూడాను వారి దోషములను వారి లోపములని అభివృద్ధి పరుచుకుంటూ వారిని అధోగతి పాలు చేయాలని సంకల్పించుకుంటూ వచ్చారు.
1: Likewise, the evil and wicked Kauravas, all the time, all their energies were spent in deriding and decrying and criticizing the noble and the idealistic Pandavas.
0: కానీ కట్టకడపటికి కౌరవుల యొక్క పరిస్థితి ఏ గతి బాగలేదు.
1: In the end, what became of the Kauravas?
0: అట్టి కౌరవుల యొక్క పేర్లు ఏ యొక్క మగవారైనా పెట్టుకుంటున్నారా?
1: So the names of these Kauravas, does any man today wish to have his name, his being named after any of the Kauravas?
0: కనుక లోకములో మనకు ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తుల తత్వాన్ని కొంతవరకు గుర్తించి తద్వారా మన దివ్యత్వానికి అడ్డుతగిలినటువంటి మార్గములను మనము అనుసరించటమే నిజమైనటువంటి సాధన.
1: So in this existence, in this worldly existence of ours, we have any number of examples which bring home to us these home truths. We should
0: పవిత్రమైనటువంటి పరతత్వము ఎట్టి స్వార్థముతోనా ఉండదు.
1: Now that which lies beyond divinity has no selfishness whatsoever.
0: ఇటువంటి స్వార్థరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనేక విధములుగా మనము కల్పించుకుని దానిని పెడార్థములుగా పెంచి అనర్థములతో మనం అనుభవించి దివ్యత్వాన్ని మరుగు చేసుకుంటున్నాం.
1: Now this divinity which has no trace of selfishness whatsoever and which is all selflessness, we do not understand its nature. We cannot comprehend it and in the process we tend to lose track of our own lives.
0: తన ఫలములు తాను తినవు చెట్లు.
1: A tree, it is said, does not eat its own fruit.
0: ఎవరి కోసము? పరుల కోసమే ఈ చెట్లు ఫలములను అందించుచున్నవి.
1: For whose sake then do you have these fruit and flowers?
0: గోవులు తన క్షీరమును తాము భక్షించవు.
1: Similarly, the cow does not drink of its own milk.
0: ఇవి పరుల కోసమే అందిస్తూ వచ్చున్నాయి.
1: The milk is for the sake of others.
0: నదులు తమ జలములను తాము ఆరగించవు.
1: Likewise, the river does not drink of its own water.
0: ఇవి పరుల నిమిత్తమే ప్రవహించుచున్నవి.
1: This river water flows for the benefit and sake of others.
0: చెట్టు నిండా పండ్లు ఉండినప్పటికీ చెట్టు ఏ విధంగా ఆరగించదు?
1: Now, the tree may be laden with fruit, but the tree does not eat.
0: నది నిండా జలము ఉండినప్పటికీ నది ఏ విధంగా గ్రోలదు?
1: The river might be overflowing with water, but the river does not partake of it.
0: పశువుల యందు క్షీరము ఉండినప్పటికీ ఆ పశువులు ఏ విధంగా తన క్షీరమును తాను ఆరగించవు?
1: The cow likewise does not drink its own milk.
0: సకలైశ్వర్య స్వరూపుడైన దైవమునందు సకలము ఉండినప్పటికీ తాను ఏమాత్రం కూడా తాను అందుకొనడు. సర్వము లోక కళ్యాణ నిమిత్తమే అందిస్తూ ఉంటాడు.
1: లైక్వైజ్ గాడ్ సుప్రీమ్, హూ హాస్ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్ అండ్ హూ హాస్ నథింగ్ దట్ హీ లాక్స్, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, ఇట్స్ నాట్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
0: ఇట్టి స్వార్థరహితమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించక స్వార్థపరుడైనటువంటి మానవుల్ని విశ్వసించి మానవుడు తన యొక్క అధోగతికి తాను గురి అవుతున్నాడు.
1: మ్యాన్ డస్ నాట్ ప్లేస్ హిస్ ట్రస్ట్ ఇన్ దిస్ సెల్ఫ్లెస్ థింగ్ కాల్డ్ గాడ్. హీ ఇన్స్టెడ్ ప్లేసెస్ హిస్ ట్రస్ట్ ఇన్ ఎ ఫెలో మ్యాన్ అండ్ ద రిజల్ట్ ఈస్ డిజాస్టర్.
0: కనుక ఈనాటి యొక్క సమస్యలకు పరిహారం ఏమిటి?
1: సో వాట్ ఈస్ ద సొల్యూషన్ టు టుడేస్ ప్రాబ్లమ్స్?
0: సద్భావంతో ఉండు, సత్కర్మలు ఆచరించు.
1: Think good and act good.
0: ఇతిహాస పురాణముల యొక్క నైతికత ఈ ఒక్క పదమునందే ఇమిడి ఉంటుందని.
1: The very quintessence of all the Puranas and the Shastras is contained in these words.
0: ఈ నైతికత సత్శీలమును అనుసరిస్తూ వస్తున్నది.
1: And this in turn confers on you good and noble traits.
0: దయ, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.
1: And this innate goodness can be shown up in the form of mercy, compassion, forbearance.
0: ఇట్టి సత్శీలమును ప్రతి వ్యక్తి కూడాను అందుకొని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: And these qualities every person should aspire to make safe and secure.
0: శీలమే ప్రాణమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Character is our very life breath, life.
0: ఇలాంటి తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: This is the idea that we should set before ourselves.
0: ఈ ప్రపంచములో వ్యాపించినటువంటి సమస్త సమస్యలకు కూడాను పరిహారము ఒక్క పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాత్రమే.
1: The one solution to all the problems besetting man today in this world is he should become selfless.
0: ప్రేమ లేకపోవడం చేతనే ప్రపంచము ఇన్ని విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: Then again, there is no trace of love anywhere. That is another cause for these problems.
0: కనుక మనిషికి మనిషికి మధ్య అనేక అసూయ ద్వేషములు పెరిగిపోతున్నవి.
1: Between one individual and another, there are these tendencies like hatred and jealousy.
0: ప్రేమ ఏమాత్రం కూడా ఏ కుసనందు కూడా కనిపించట్లేదు.
1: You cannot come face to face with even an iota or trace of love.
0: ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచాలి.
1: It is this idea of love that should be further.
0: సర్వ సమస్యలకు కూడా పరిహారమునకు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే చరణ్యం.
1: The solution to all these problems is love and love alone.
0: ప్రేమనే ప్రధానమైన దైవం.
1: లవ్ ఈజ్ గాడ్.
0: ప్రేమ లేని హృదయము చీకటి మందిరము.
1: A heart devoid of love is a temple of darkness.
0: కనుకనే ఇట్టి అంధకారమునందు మానవుడు బద్ధుడై తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరించి దైవత్వాన్ని ఏమాత్రము చింతించక స్వార్థపరుడై మదోన్మత్తుడై ద్వేషమును కలిగించుకుని తన యొక్క జీవితమని కోల్పోతున్నాడు.
1: Man has bound himself thus in this temple of darkness. He has lost his way. He has become selfish. He has poisoned himself and he has removed himself from God.
0: తాత్కాలికమైనటువంటి సుఖములకు తాత్కాలికమైనటువంటి ఫలములకు తాను అరుణు సాచుచున్నాడు.
1: He runs after fleeting pleasures and fleeting sources of joy.
0: తద్వారా నేను ఇంద్రియ నిగ్రహమునకు పాల్పడుచున్నానని కూడాను చెప్పుకొనుచున్నాడు.
1: And further he says that I am trying to curb my senses.
0: ఈనాటి సాధకులు ఏదో సత్యాన్ని గుర్తించక సాధనలు చేర్చుకున్నట్టుగా మనకు గోచరిస్తూ ఉన్నారు.
1: Now today sadhakas, we know for a fact that they keep doing various things without understanding what they are doing.
0: జపములు, ధ్యానములు, భజనలు చేయుచు పరమ భక్తుల వలె కూడాను నటిస్తున్నారు.
1: They do japa, they do dhyana, they do bhajans and they behave as if they are devotees, all right.
0: కానీ ఈ సర్వ విధములైనటువంటి పవిత్ర సాధనలు ఎందుకును దమాన్ని మనం పొందాలి, ఇంద్రియ నిగ్రహాన్ని మనం నిరూపించాలి.
1: బట్ ఈవెన్ యాజ్ వి కీప్ డూయింగ్ దీస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు కర్వ్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ దీనిని మనము తగినటువంటి స్థితిని మనము పొందుకోలేము.
1: వితౌట్ దిస్ ఐడియా ఆఫ్ సెన్స్ కంట్రోల్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ అదర్.
0: ఈ ఇంద్రియ నిగ్రహమును కనుగొన్నటువంటి వారిని ఉపనిషత్తులు సాక్షరుడు అని పిలుస్తూ వచ్చింది.
1: One who has attained this idea of sense control, the Upanishads call him Sakshara.
0: Sakshara anaga ide nigrahudu ani artham.
1: This word Sakshara is one who has controlled his senses.
0: Deenini dama ani pilustu vacharu.
1: This is also called dama.
0: Damanu pondinatvanti vyakti nijamainatvanti daivatvanni pondagaladu.
1: And one who has got this dama for himself can attain godhead.
0: Kani ee damaku manu ee naadu viruddhanga manu pravartistunnamu.
1: But we are going against this idea of dama today.
0: Dama ituvaipu nunchi chuste madam ee madam tho manamu jeevisthu unnam.
1: Now the same word dama read from the other side reads mada of pride.
0: Ee madam anekunte rakshasatvaniki oka chithamu.
1: Now this is an evil demonic quality.
0: Madam undinanta varaku kudunu madhavunni pondaledu.
1: So long as you have mada you can never attain godhead.
0: కనుక ఈ అహంకారం అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట అణగదొక్కాలి.
1: సో దిస్ సెన్స్ ఆఫ్ ఈగో షుడ్ బి కర్వ్డ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
0: ఈ దమమును సాధించక ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇంద్రియ నిగ్రహుడు కానేరడు.
1: వితౌట్ గోయింగ్ ఫర్ దిస్ ఐడియా ఆఫ్ దమ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ యు మైట్ డు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సాధన యు విల్ నాట్ అచీవ్ యువర్ గోల్.
0: ఒక రాజ్యము మరొక రాజ్యం యొక్క హద్దులను రక్షించటపై కొంతమంది సిపాయిలను నియమించాడు.
1: Now, in order to safeguard the frontiers of the country, a few soldiers are positioned.
0: ఈ సరిహద్దులను రక్షించేటువంటి యొక్క సిపాయిలు కొంతకాలము పరరాజ్యం వారిని ప్రవేశించకుండా చూస్తూ వచ్చారు.
1: Now, these soldiers, who were positioned thus, were guarding the frontiers, ensuring that the enemy does not cross over the site.
0: ఒకనాడు పరరాజ్యములకు సంబంధించినటువంటి వ్యక్తి తన రాజ్యం యొక్క హద్దులో ప్రవేశించాడు.
1: One day it so happened that people of the other country crossed over to this country.
0: అతనిని ఒక సిపాయి పట్టుకున్నాడు.
1: When they were in the act of crossing over, a soldier nabbed them.
0: పట్టుకున్న సిపాయి తన అధికారిని కూతవేశాడు. సార్ సార్ నేను దొంగను పట్టుకున్నాను అన్నాడు.
1: Now the soldier who nabbed this trespasser thus shouted out to his superior, "Sir, sir, I have caught a thief."
0: ఆ గుడారములో ఉండినటువంటి ఒక అధికారి వారిని ఇక్కడ తీసుకుని రా అని కూతవేశాడు.
1: And the superior officer shouted back, "Bring him to my presence."
0: ఆ పట్టుకున్న సిపాయి, "సార్, ఇతను అక్కడికి రానంటున్నాడు" అని కొరికి కూతవేశాడు.
1: Now the soldier who caught the thief shouted back, "Sir, this man refuses to come over there."
0: అయితే వారిని ఒక చెట్టు కట్టి నీ వచ్చి విషయాలు చెప్పుకోమన్నాడు.
1: Then the officer shouted back, "In that case, tie him down to a tree. You come to me and let me know what has happened."
0: అప్పుడు ఆ సిపాయి చెప్పాడు, "నన్ను వీడు విడిచడం లేదు సార్" అన్నాడు.
1: And then the soldier shouted back again, "Sir, this person does not let me go. He has caught me."
0: దీనిని పట్టి చూడగా సిపాయి దొంగను పట్టాడా దొంగ సిపాయిని పట్టాడు.
1: Now the basic question is, who has caught whom? The thief has caught the soldier or the soldier has caught the thief?
0: Kanuka ee naadu mana dongalu evarante kama krodha lopa moha madamachyamaneetunte dongalu.
1: So who are the thieves of today? These six evil traits, kama krodha moha and the like.
0: Kanuka itti dongala chethulo manamu chikkukoni devuda devuda ani cheppani ee yajamanu kekalu vesthe ee yajamanudu emi cheyagaladu.
1: So today we are caught by these thieves and we shout out to the superior, what is the use of it?
0: Kanuka manam cheyutunnatundi yokka tattamu emiti aneetundi danni chakkaga artham chesukovali.
1: So The moral is, we should try and understand what we have to do first.
0: మనము ఇంద్రియ నిగ్రహం కోసం అనేక విధమైనటువంటి సాధనలు చేయాలి.
1: So for the sake of controlling the senses, we have to perform sadhana.
0: కోపములు ద్వేషములు కలిగేటువంటి సమయము లోపల దానిని శాంతముతో మనం అందుకోవాలి.
1: Now when you are experiencing a spate of anger or hatred, we must try to bring these things down.
0: సమాజములో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: And whatever we do, we must be models and ideals to those around us in society.
0: ఎవరేమన్నను కూడా మనం సహించుకొని భరించుకొని సేవలో మనము పాల్పడాలి.
1: Whatever the other person might say, we should forget and forgive and keep doing our thing.
0: తరులు దూషింప నీవును వారివలని తిరిగి దూషించ నీ యొక్క అధికతేమి.
1: Now when somebody criticizes you, you criticize him in return. How then are you superior to your fellow being?
0: ఏది తప్పని నీవు ఎరిగినావు దాని చేయక ఉండుటే ధర్మపదము అన్నాడు.
1: యు నో దట్ ఇట్ ఇస్ సర్టన్ థింగ్ ఇస్ రాంగ్ అండ్ యెట్ యు ట్రై టు డూ దట్ ఆర్ యు ఫాలోయింగ్ ద డిక్టేట్స్ ఆఫ్ ధర్మ.
0: పరుడు చేసినటువంటి దానిని మనం తప్పని భావిస్తున్నాము.
1: వాట్ ద అదర్ మ్యాన్ డస్ వి లుక్ అపాన్ ఇట్ హీ హస్ ఎ గ్రేట్ ఇంజస్టిస్.
0: అట్టి తప్పు మనం చేయకుండా చూసుకోవాలి.
1: We should see that we don't commit those mistakes.
0: అట్టి తప్పుని మనం చేసినప్పుడు పరుల యొక్క తప్పును మనం చెప్పుటకు ఏమాత్రం అధికారం ఉండదు.
1: When we repeat the mistake of the second person, we have no right to talk about it to him.
0: కనుక సత్య సాయి సంస్థల ఎందున్నటువంటి యొక్క కార్యకర్తలు ఇలాంటి సమావేశములో ప్రవేశించినప్పుడు సమాజములో ప్రవేశించినప్పుడు తగినటువంటి యొక్క గుణములను ప్రకటించడానికి ప్రదర్శించడానికి తగిన కృషి చేయాలి.
1: సో ది వర్కర్స్ అండ్ ఆఫీషియల్స్ ఆఫ్ ది సత్య సేవా ఆర్గనైజేషన్ వెన్ దే టేక్ అపాన్ దెమ్సెల్వ్స్ దిస్ టాస్క్ ఆఫ్ సర్వింగ్ సొసైటీ, సీ టు ఇట్ దట్ యు నాట్ లుక్ ఫర్ ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్. What others do by way of mistakes, you do not repeat them.
0: సత్య సాయి భావములను కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: You are also not understanding the nature of Satya Sai.
0: కనుక మీరు అర్థం చేసుకుని వర్తించడానికి తగిన ప్రయత్నం చేయటమే సరైనటువంటి సాధన.
1: Understand this nature, what Satya Sai stands for, and behave accordingly.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కాలము అధికమైనది,
1: time has passed quite fast.
0: మీరు చురుకు చురుకుమని సూర్యుని కిరణాల్లో మీరు చుక్కిపోతున్నారు.
1: And you are suffering these powerful rays of the sun, suffering from it.
0: పరిస్థితుల్లో మీకు అధికంగా మాట్లాడి మీకు శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు.
1: When you are suffering thus in that sun, it is not proper on my part to detain you.
0: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
1: We shall reassemble again in the evening to resume our conversation.
0: ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I am bringing my discourse to a close at this point.
0: ముఖ్యంగా మనం సమస్తల యొక్క సమస్యలను పరిహారం గావించుకోవడానికి తగినటువంటి యొక్క సూక్ష్మ మార్గాలను మనం వెతుక్కోవాలి.
1: We should try to seek ways and means of putting an end to our problems.
0: దానికి తగినటువంటి యొక్క కొన్ని విషయాలను కూడాను మనం సాయంకాలం చర్చించుకుందాం.
1: So a few things pertaining to this aspect we shall discuss in the evening today.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the morning of 21st of November 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. This excerpt has been taken from the discourse delivered on 21st November 1988. In this clip, Swami talks about the waste of energy which occurs whenever we see or hear evil, talk or think about inauspicious things, and engage in unholy acts. So, how to make proper use of our innate energy? Swami gives the answer.
2: Fourth one is energy. Physical, mental, intellectual, spiritual.
3: ఈ శక్తి ఏ రీతిగా ఉంటుందాది? చెడ్డ చూడటం లోపల కూడా శక్తి వ్యర్థమవుతుంది.
2: How are you wasting your energy? By seeing bad things.
3: చెడ్డ వినటం లోపల మన శక్తి వ్యర్థమవుతుంది.
2: Hearing bad things also is a waste of energy.
3: చెడ్డ మాట్లాడటంలో కూడా మన శక్తి వ్యర్థమవుతుంది.
2: Bad talk also is a waste of energy.
3: చెడ్డ తలంపులు చేయటం చేతను మన శక్తి వ్యర్థమవుతుంది.
2: Bad thoughts also would result in waste of energy.
3: చెడ్డ పనులు చేయటం చేతను మన శక్తి వ్యర్థమవుతుంది.
2: Bad action also would be waste of energy.
3: కనుకనే ఈ యొక్క నా ఐడెంటి ఎందుకులను సక్రమమైన మార్గం అనుసరించి నీ శక్తిని అభివృద్ధిపరచుకుని దివ్యత్వంగా మార్చుకోమని దీని యొక్క అంతరార్థము.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ యూజ్ యువర్ ఎనర్జీ ప్రాపర్లీ అండ్ అలౌ దాట్ టు బికమ్ డివైన్ అండ్ సేక్రెడ్.
3: సీ నో ఈవిల్, సీ వాట్ ఈజ్ గుడ్. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈజ్ గుడ్. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈజ్ గుడ్. థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈజ్ గుడ్. Do no evil, do what is good. This is the way to God. Manu cheddana chudakunda, cheddana vinakunda, cheddana tattakunda, manchine manam chustunte, ide nijamaina daivatvaniki margam.
2: Without seeing bad, listening bad, thinking bad, doing bad, if you can just do everything good, then it leads you to
3: kanukane ee vidhamga undatam chetane mana shaktinanta vyaktam chesukovatam chetane naapak shakti potundali, pragna shakti potundali, medha shakti potundali, ఒక పరిణామ శక్తి కూడా పోతుంటుండాలి.
2: యాజ్ యూఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ ఇన్ ఆల్ దీస్ థింగ్స్, మెమరీ పవర్, పవర్ ఆఫ్ అవేర్నెస్, పవర్ ఆఫ్ యాక్షన్.
3: కనుపని ఈనాటి మానవులకు విచక్షణా జ్ఞానమే శూన్యమైపోయింది.
2: దట్ ఈస్ వై టుడేస్ మ్యాన్ ఈజ్ లూజింగ్ హిస్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
3: క్రియాశక్తిని ఏ విధంగా ప్రవేశించగలదు?
2: దెన్ హౌ క్యాన్ హిస్ యాక్షన్ బి
3: ఎట్లా వేస్ట్ అవుతుండాలి, ఏ విధంగా వ్యర్థమవుతుండాలి అని కూడా మీకు కొంతవరకు అనుమానం కలగవచ్చును.
2: యూ మే గెట్ ఎ డౌట్ యాజ్ హౌ ఇస్ ఇట్ ఇన్ వాట్ యూ ఆర్ వేస్టింగ్ ఎనర్జీ.
3: ఒక రేడియో ఉంటుండాలి,
2: హియర్ ఇస్ ఎ రేడియో.
3: ఆ రేడియోను ఏదో ఒక స్టేషన్ పైన మనం అడ్జస్ట్ చేసి దాన్ని వాల్యూమ్ పెట్టి ఆ న్యూస్ అంతా మనం వింటున్నాము.
2: యూ హ్యావ్ ట్యూన్ ద రేడియో, పుట్ ఆన్ ద రేడియో అండ్ హియరింగ్ న్యూస్ ఫ్రమ్ ఎ పర్టికులర్ స్టేషన్.
3: దాని సౌండ్ పెద్దగా చేయి లేకపోతే చిన్నగా చేయి, కానీ ఆన్ లో పెట్టి ఉంటే చాలు, దాని కరెంటు ఎన్ని యూనిట్స్ లో వేస్ట్ అయిపోతుండాలి.
2: వెన్ యూ ఓన్ ద రేడియో, వెదర్ ది వాల్యూమ్ ఇస్ మోర్ ఆర్ లెస్, ది కరెంట్ ఈజ్ యూజ్ అండ్ ఇట్ ఇస్ వేస్ట్.
3: అదే విధంగానే మన దేశం ఒక రేడియో వంటిది.
2: ఇన్ ద సేమ్ వే అవర్ బాడీ విల్ బి కంపేర్.
3: నీవు ఎవరితో మాట్లాడినా, మనస్సు తలుచుకున్నా, లోపల నీవు సంప్రదింపు చేసుకున్నా అదంతా కూడా నువ్వు వేస్ట్ అయినట్టే. ఎందుకంటే పని చేస్తుండాలి, అక్కడ ఆన్ లో ఉంటుండాలి. వ్యవహరించేంత వరకు కూడా నువ్వు ఏదో ఒకటి చింత చేస్తుంటావు. ఈ చింతను చెడ్డ చింతలు చేయకుండా మంచి చింత చేస్తే ఎంత హాయిగా ఉంటుంది.
2: వెదర్ యూఆర్ టాకింగ్ లౌడ్ ఆర్ నాట్, థింకింగ్ ఆర్ ఇన్సెసెంట్లీ గోయింగ్ ఆన్ టిల్ యూ గో టు స్లీప్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్. And if only you can use your thinking for good things, how sacred, how nice it would be. Why should you indulge in thinking bad things?
3: కనుక ఈ విధంగా నీవు చింతలు చేసి కార్యంలో ప్రవేశించి నీ యొక్క దివ్యమైన యొక్క శక్తిని కూడా నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు.
2: By such kind of bad thinking and bad action, you are wasting.
3: కనుక ఈ విధంగా నాలుగు కూడా నువ్వు కొంతవరకు అదుపులో పెట్టుకుని జీవించమని చెప్పని సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పేరు పెట్టారు.
2: Sealing in desires includes this particular aspect also.
1: Sai Ram, you just heard A Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this clip, Swami explained the importance of energy to be used in a proper manner by seeing, hearing, talking, thinking and doing what is good, which is the way to God. This audio clip has been taken from the discourse delivered by Bhagwan on 21st November 1988. Thank you and Sai Ram.
4: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: You will now hear some songs sung by the students of the Sri Sathya Sai Institute of Higher Learning.
1: అది ప్రాజ్య పీఠపురి మహారాజ్య భక్తి భావము కొలువుదీర్చు చిరత్న రత్న కచిత భాసమాన కళ్యాణ సింహాసనము.
2: అది సభాసీన సకల బుధావతంశ గణ కవీశాన విజ్ఞాన కాంతి మత్ప్రసన్న వీక్షణ స్నాపిత స్వర్ణపీఠి.
1: అది విశ్వాస కరకమల వీజ్యమాన చామర సమీర పులకిత భవన్నుదు శరీర భూషితంబు. అదే మా హృదయ సౌరభము.
2: ఎల్ల దశల భవదీయ సుందర దివ్య రూప నవ్య రోచిస్సు కురియించు రండు.
1: రండు మీ అదర సాంధ్య దరహాస ప్రబల మా హృదయపు మింటిలో మిలమిల చుక్కలై మెరవనీయ. మా జీవనాలను తాకు వెన్నెలై విను వీధులలో విరువనీయ.
2: రండు ఈ భక్తిగాన మధుర మందాకిని జరిని మా గాత్రపు దోసెటతో అందుకొమ్ము. సర్వమంగళమై మాధుర్యమై మా హృదయాలకు కదలురండు.

0: మా జ్ఞాపకాల బాటలలో, మా జీవిత నిర్జీవ సౌధాలలో ఎన్నాళ్లు మీ కొరకు ఎదురు చూడలేదు. మా ఆలోచనపు గాంధర్వముపై ఎన్ని సుదూర లోకాలలో మా ఊహమిమ్ము కనుగొనుటకు విఫలయత్నం చేయలేదు. మా శ్వాస ప్రాణం చాచిన హస్తమై మిమ్ము స్పృశించుటకు నిష ఆవరించిన నింగిలో ఎంత వెదుకలేదు. మా తపన సోపానాలను అధిరోహించి మా భావపు లోకాలలో మిమ్ము కనుగొనక ఎన్నిసార్లు నిశ్శబ్దంగా విలపించలేదు. భాషపు భూతద్దంతోనూ కంఠపు మాధుర్యంతోనూ ఎన్ని చోట్ల మీకోసం శోధించలేదు.
1: మా తపన ఫలించింది, మూర్ఖత్వపు మేఘాలు విచ్చుకున్నాయి, భావపు సంకెళ్ళు వీడిపోయాయి. అరుణ కాంతిలో మీ మోమును గాంచినాము, తారాభరిత మీ విశాల మేనిని స్పృశించినాము. మా హృదయపు ప్రేమ జ్యోతికి రూపపు తైలం పోసి సత్య సాయిగా మిమ్ము దర్శించుకున్నాము.

0: ఏడు కొండలపై దాగి వెదుక్కొమ్మని మమ్ము వెక్కిరిస్తున్నావా? లేక ఏడు చక్రాలను అధిరోహిస్తే తప్ప అగుపించనని మౌనంగా బోధిస్తున్నావా? మా ప్రేమ మా ప్రతి నవ్వులో మిమ్ములను సృష్టిస్తుంది. మా భక్తి మా ప్రతి కోరికను మీ ద్వారా అంతానికి చేర్చుతుంది. మా విశ్వాసం అంధత్వంలోనైనా మిమ్ములను దర్శిస్తుంది.
1: నేను కుమ్మరిగా మిమ్ము అర్థిస్తే నా దోసిటిని అనంతంతో మీరు నింపింది నాకు ఇంకా గుర్తుంది. నేను తొండమానునిగా మిమ్ము పిలిస్తే మీరు పరుగు పరుగున వచ్చిన బాట నా మదిలో ఇంకా సువర్ణ కాంతులతో భాసిల్లుతోంది. మమ్ము ఆనందపు అబ్ధిలో మీరు ముంచుతారని మాకు తెలుసు. మమ్ము సంతోషపు సమీరాలపై తేల్చుతారని మాకు తెలుసు. మా ప్రతి కోరికను ప్రేమతో తీర్చుతారని మాకు తెలుసు. అందుకే ఎన్ని సముద్రాలనైనా మీ కొరకు దాటతాము, ఎన్ని కొండలనైనా మీ కొరకు అధిరోహిస్తాము.

0: అనంతంలో ఏకమై భక్తి మధు మాధుర్యం చేపట్టిన మీ ప్రతి రాసలీలలు నా కవిత్వపు కలం మరల సృష్టించింది.
1: కాలం పుటల నుండో జ్ఞాపకాల శిథిలాల నుండో కాక భావ సముద్రపు లోతుల నుండి రత్నాలను ఏరి పొందికగా అమర్చి మీకై సమర్పించింది మా కవిత్వం.
0: నిజాన్ని చూడలేదేమో, సన్నివేశంలో భాగస్వామిని కాలేదేమో,
1: కాని ఊహానేత్రం మీ ప్రతి చిన్న చేతను అపురూపంగా గమనించింది. ఆతృతతో ఈ విధంగా మీకు ఓ గీతాన్ని అందించింది.

0: మా హృదయపు సౌందర్య సారంతో మిమ్మల్ని సృష్టించుకున్నాము. మా ప్రతి కేరింతలోని ఆనందంగా మిమ్మల్ని చిత్రీకరించుకున్నాము. మా ప్రతి శ్వాసలోని ఉత్తేజంగా మిమ్మల్ని భావిస్తూ వచ్చాము. నీలి ఆకాశానికి రంగులు దిద్ది మీ మేనిగా పూజిస్తూ వచ్చాము. సృష్టిలోని ఆప్యాయతను ఆదరణను అమ్మా నాన్నలుగా మార్చుకొని వారి ద్వారా మిమ్మల్ని దర్శించ కోరినాం.
1: కాని మీరే సౌందర్యాన్నని చూపించినందుకు, మీరే ఆనందమని ప్రదర్శించినందుకు, మీరే ప్రతి శ్వాసయని నిరూపించినందుకు, మీరే కర్మయని, ప్రారబ్ధమని, బంధమని ఓదార్చినందుకు, మీరే అమ్మయని ఒడిన చేర్చినందుకు, నాన్నయని ఆదరించినందుకు, నేస్తమని కవ్వించినందుకు, మా హృదయ పాత్రికలో ఈ మోహన మధువును నింపి అందిస్తున్నాం. అందుకోండి స్వామి, అందుకోండి సాయి.

0: మీ మనోహర శిరోజాలుగా మారిన తపించిన ప్రతి రెయ్యితో సయ్యాటలాడి ఆ ఆనందంలో కరిగిపోయినందుక, లేక మీ వేణువు ఊదిన గీతికల సౌందర్యానికి మేనని ప్రసాదించలేని సిగ్గుక నిరాకారిగా మారినాడా పవనుడు?
1: బ్రహ్మేంద్ర ముఖ్య గీర్వాన కోటి కిరీట లలితరత్న ప్రభా లాంఛితములు సనకాది యోగీంద్ర జనమన కంజాత కలితనిత్య ధ్యాన కారణములగు మీ పాద పద్మాలు యమునా చలి చంపలను స్పృశించి సృష్టించిన తన్మయత్వాన్ని ఏ అలలో భద్రంగా దాచుకుందో, లేక ఏ ప్రవాహపు జోరై సృష్టితో గుసగుసలాడుతోందో, లేక అబ్దిలో లీనమై విలీన ఆకాశానికి తన ఆనందాన్ని చాటడానికి వయ్యారంగా సాగిపోతోందో.
0: మా హృదయాన్ని దోషితగా మార్చి మీ ప్రతి ముద్దుటడుగు నిలుపుకొని
1: మీ సౌందర్యాన్ని నిలువున హరించి నిరంతరం మా కనుదోయిలో నిలుపుకొని
0: మా జీవితాలను మీ పింఛముగా మార్చి మీ సిగలో సొగసుగా మమ్ము మేము నిలుపుకొని స్వామీ.

పొందగలరు. స్వామి ఈజ్ టు సే ఐ విల్ గివ్ ద బ్లెస్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ బై గనీ బ్యాగ్స్ ఆఫ్ డాలర్స్. ఐ విల్ గివ్ ద బ్లెస్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ బై డూయింగ్ ఆల్ ద పిల్గ్రిమేజెస్ టుగెదర్. ఐ విల్ గివ్ ద బ్లెస్ విచ్ కెనాట్ బి గెయిన్డ్ బై రీడింగ్ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్. ఐ విల్ గివ్ ద బ్లెస్ which cannot be attained by doing all yoga sadhanas. And beautifully is to say, kasu karchu ledu. You don't need to pen a dime, or pen a penny, or you know, pen a rupee. Kaya kastamu ledu. You don't need to go through all kinds of sadhanas and get into some kind of physical problems. Kaya kastamu ledu. Ledu sadhanadi bada. He says even sadhanas are also a bada. Manasu kintayichi. What Swami says is, Turn your mind towards Bhagavan. Hold on to Bhagavan. Connected to Prashanti Nilayam. Mari Sai Kadanunna. Be with Sai. He says, I'll bless you with the bliss. Andharani Sukamu Pundagalar. That is Swami. In complete surrender at the lotus feet, we humbly pray that every devotee follows only the guidance of Swami and acts in the accordance of His divine will. We offer this year pilgrimage at the lotus feet. Jai Sai Ram.

0: పోతుండాలి.
1: ఇట్ ఇస్ మైండ్ విచ్ మేనిఫెస్ట్ సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ ఫార్మ్స్.
0: మనస్సును మరిచినప్పుడు అంతా బయలే.
1: వన్స్ యూ ఫర్గెట్ ది మైండ్ ఎవ్రీథింగ్ బికమ్స్.
0: మనం ఒక భవనాన్ని నిర్మించుకున్నాము.
1: వీ హ్యావ్ క్రియేటెడ్ వన్.
0: ఈ భవనము లోపల పడక గది అని ఒక్కటి, వంట గది అని ఒక్కటి, భోజనాల గది అని ఒక్కటి, స్నానాల గది అని ఒక్కటి, మనం వేరువేరుగా నిర్ణయించుకున్నాం.
1: ఇన్ దిస్ బంగ్లో వీ హావ్ గాట్ డిఫరెంట్ రూమ్స్, బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ ఆర్ ద ఫోర్ రూమ్స్.
0: అయితే ఈ భేదభావములు ఎక్కడ కనిపిస్తున్నాయి?
1: బట్ వేర్ డు యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్?
0: మన యొక్క అనుభూతిని బట్టి, మన అనుకూలమును బట్టి వాటికి కొన్ని గోడలు హద్దులుగా నిర్మించుకోవటం చేతనే ఇవి వేరు వేరు గదులుగా రూపొందుతూ వచ్చాయి.
1: వీ క్రియేట్ దీస్ డిఫరెంట్ రూమ్స్ బై కన్స్ట్రక్టింగ్ వాల్స్ ఇన్ ఆర్డర్ టు బి హెల్ప్ఫుల్ టు అస్ అండ్ బెనిఫిషియల్.
0: అడ్డము కట్టిన గోడలను కొట్టివేసినప్పుడు అంతా ఒక్క బయలుగానే రూపొందుతుంది.
1: రిమూవ్ ది వాల్స్ దట్ సపరేట్, దెన్ దేర్ విల్ బి ఓన్లీ వన్ కామన్ హాల్.
0: అదే విధంగానే సర్వత్రా ఉండినది ఆత్మతత్వమే.
1: ఇన్ ద సేమ్ వే ఆత్మతత్వ ఈజ్ ఆల్
0: ప్రెజెంట్. దేహం అనే ఒక గోడ, ఇంద్రియం అనే ఒక గోడ, మనస్సు అనే ఒక గోడ, బుద్ధి అనే ఒక గోడ, ఈ గోడను నిర్మించుకోవడం చేతనే ఈ యొక్క ఆత్మతత్వము మరుగుపడిపోయి అంత గదుల కిందనే రూపొందుతూ వచ్చాయి.
1: ది రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫర్గాటన్ బికాస్ వీ హావ్ కన్స్ట్రక్టెడ్ ది వాల్స్ ఆఫ్ ద బాడీ, ద మైండ్, ద సెన్సెస్ అండ్ ద ఇంటెలెక్ట్.
0: సంకుచితమైనటువంటి సంకల్పముల యొక్క ప్రభావం.
1: ఇట్ ఈస్ ఆల్ అన్ అకౌంట్ ఆఫ్ ద నారో థింకింగ్ ఆఫ్ మ్యాన్.
0: విశాలమైనటువంటి యొక్క దివ్య భావములు కావు.
1: దిస్ ఇస్ నాట్ ఎ డివైన్ బ్రాడ్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్.
0: కనుక మానవత్వము ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతికి గురి కావడానికి ఈ అభిమానములే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద గ్రీఫ్ అండ్ ద సారో ఆఫ్ ద మ్యాన్.
0: వడ్డను దంచి పొట్టును బియ్యం నుండి వేరు చేసినట్లు,
1: జస్ట్ యాజ్ యూ కెన్ రిమూవ్ ది హస్క్ ఫ్రమ్ ద రైస్ ఆఫ్టర్ పౌండింగ్ ఇట్,
0: శ్రవణ మనన నితిధ్యాసల ద్వారా కప్పబడినటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసమని పొట్టును వేరు చేసినప్పుడు నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటి ఆత్మతత్వం మనకు రూపొందుతుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ రిమూవ్ ది బాడీ, ది మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్ ది సెన్సెస్ విచ్ కవర్ దిస్ ఆత్మ బై ప్రాసెస్ ఆఫ్ శ్రవణ మనన నిధిధ్యాస యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ హూ యు రియలీ ఆర్, యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
0: ఇవి కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధులు కప్పబడినటువంటి పొట్టు వంటివి మాత్రమే.
1: దిస్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ లైక్ దిస్ హస్క్ విచ్ కవర్స్ ద గ్రెయిన్.
0: పొట్టును తీసినా మిగిలినది బియ్యమే.
1: Once you remove this husk, what remains is rice.
0: ఈ బియ్యం పైన పొట్టు ఉండినంత వరకు పునరపి జననం, పునరపి మరణం.
1: As long as there is husk on this rice, there will be again rebirth.
0: ఈ పొట్టును మనం వేరు చేసితేమా ఈ బియ్యముకు పునర్జన్మ నవిద్యతే, ఇంక దీనికి జన్మనే లేదు.
1: Once you remove the husk, the rice cannot be grown further. There is no question of rebirth again.
0: కనుకని ఈ అన్నింటికి బంధనకు మూల కారణము శరీర ఇంద్రియ మనోబుద్ధులే.
1: Therefore, for the entire bondage, it is the body, senses, mind and intellect.
0: అయితే అన్నింటి యందు కూడాను సమంగానే ఉంటున్నది ఆత్మతత్వము.
1: బట్ ఆత్మ ఇస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మెజర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
2: దట్ వాస్ ది థర్డ్ క్లిప్ ఇన్ దట్ డిస్కోర్స్. అండ్ వన్స్ అగైన్ మెనీ మెనీ అనాలజీస్ bringing out that same message of unity very beautifully.
3: Right, and to begin with, Swami is talking about the various sheets, the so-called sheets that cover what we take to be ourself.
2: Right.
3: The Annamaya, Pranamaya, Manomaya, Vijnanamaya and Anandamaya Kosha. And just to kind of elaborate, you know, very briefly on what these stand for, Annamaya, Swami said, is the Anna means food, so he is talking about the inert human body as it is, you know, just the body itself. And then there is the level of pranamaya, when the, you know, the vital
2: airs.
3: The vital airs. Manomaya, and that is the at the level of the mind itself. And

0: Brahman without knowledge of Brahma, can he be called a Brahmana? Without equal mindedness, can a person be called a good person? A person without having goodness in him, can we call him a man at all? You educated persons, let me know. I am prepared to act. Tell me whether this is fact or not. I am prepared to accept.
1: విద్యార్థులారు,
0: డియర్ స్టూడెంట్స్,
1: ప్రపంచమునందు గల సమస్త పదార్థములు కూడాను భగవత్ వరప్రసాదములే, సంకల్ప స్వరూపములే.
0: ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్.
1: కానీ కొన్ని పదార్థములను మనము అతి జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవలసి వస్తుంది.
0: But we have to use a few of the things very carefully.
1: Vivekamto vicharana chelpi viniyogam salpunnatvantappudu aa padarthamulu manaku dana mitruniga toduga aanandanni andisthayi.
0: They would be extremely helpful if we can use them applying discrimination.
1: వివేకరహితమైన భావముతో విచారణ సలుపక ఆ పదార్థములను వినియోగించుకున్నా అది మన శత్రువుల వలె మనల్ని హింసిస్తాయి.
0: దే కెన్ బికమ్ ఎనిమీస్ అండ్ గివ్ అస్ ట్రబుల్ ఇఫ్ యూజ్ దెమ్ వితౌట్ అప్లయింగ్ డిస్క్రిమినేషన్ పవర్.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను విచారణ సల్పి వివేకంతో వినియోగించుటకు ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెసెసరీ టు యూజ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ discriminating and applying our thinking power and using it in a proper way.
1: Matchunaku agni unnadi.
0: For example,
1: katti unnadi.
0: There is fire.
1: Current unnadi.
0: There is fire, cold and current.
1: Veetini sariyainatuvanti margamlo danni viniyoginchukunnappude veeti phalitamunu kudanu manam andukogalugutam.
0: If you can use them properly and appropriately, you can get benefits out of these things.
1: Agni ati jagrataga manu upayoginchukunna adi manaku pramadamu kaligimpa chestundi.
0: If you do not use fire carefully, it can harm you.
1: Kattini kudanu samayaspurtiga manu viniyoginchukunnappude adi manaku sahayakariga untundi.
0: Even a sword, only when you use it properly you will be able to just get the benefit.
1: Current kodalo manaku aneka vidhamulaintanti upakaramulu salpustunnadi.
0: Current also confers a number of uses and benefits on us.
1: Bulb lo manam tagilinchukoni tadwara velutunnu andukogalugutunnam.
0: By applying putting a bulb you can get illumination.
1: Fan lo manam darani antinchukoni tadwara galani pondagalugutunnam.
0: By using current through fan you can get breeze.
1: స్టవ్ లో దాన్ని ప్రవేశపెట్టుకుని తద్వారా మనం వంటలు చేసుకుంటున్నాం.
0: బై యూజింగ్ ఇట్ త్రూ స్టవ్ యు హావ్ బీన్ ఏబుల్ టు కుక్ ఫుడ్.
1: ప్రింటింగ్ ప్రెస్ లో దానిని ఉపయోగపెట్టుకుని అనేక రకములుగా సృష్టిని గావించుకుంటున్నాం.
0: బై యూజింగ్ ఇట్ ఇన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఎ ప్రింటింగ్ ప్రెస్ యు కెన్ గెట్ ఎ లాట్ ఆఫ్ మెటీరియల్ ప్రింటెడ్.
1: ఈ కరెంట్ నాకు ఇంత ఉపకారం చేసింది కదా.
0: This current has done so much of good for me.
1: Current dwara nenu enni vidhamulaintanti karyamulo sadhinchagalugutunnanu.
0: I have been able to accomplish many tasks with the help of current.
1: Ani o currenta nee venta nee manchi mitrudavu ani danni pattukunte kaalchi vestundi.
0: With these thoughts, if you address current as o friend and if you hold the current, then you get the shock and you will be finished.
1: Ee yokka upakaramulanu maatramu manamu సరైన విచారణ చేసి దాన్ని అనుభవించవలసి వస్తుంది. కానీ ఉపకారం చేసింది కదా అని కరెంటును కూడా మనము సమీపాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అది మనకు ప్రమాదమే చేస్తుంది.
0: యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్ అండ్ నో దట్ కరెంట్ కన్ఫర్స్ సో మెనీ బెనిఫిట్స్ ఆన్ యూ ప్రొవైడెడ్ యూ యూజ్ ఇట్ ప్రాపర్లీ. బట్ మిస్టేకింగ్ ఇట్ అండ్ ఇఫ్ యూ స్టార్ట్ టచింగ్ కరెంట్ దెన్ యూ విల్ గెట్ ది షాక్ ఆఫ్ ఇట్.
1: అదే విధముగానే మానవుని యొక్క ఇంద్రియములు అన్నీ కూడాను చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
0: సిమిలర్లీ మ్యాన్స్ సెన్స్ ఆర్గన్స్ విల్ హావ్ టు బి యూజ్డ్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్లీ.
1: ఈ ఇంద్రియములను సక్రమ మార్గంలో మనం ప్రవేశపెట్టినప్పుడు మనం సహాయకారులుగా ఉంటుంటాం.
0: ఇఫ్ యూ కెన్ యూజ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ ప్రాపర్లీ యూ కెన్ గెట్ ఎ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్.
1: ఇది కొంత వక్ర మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఇవి మనకు అనేక విధమైనటువంటి బాధలను కలిగిస్తాయి.
0: ఇఫ్ యూ కెన్ పుట్ దెమ్ టు ద రాంగ్ యూస్ దెన్ దే కెన్ గివ్ యూ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ కెన్ హార్మ్ యూ.
1: అందులో ఈ ఇంద్రియముల లోపల జిహ్వ చాలా ప్రమాదమైనటువంటి.
0: ఈవెన్ అమంగ్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ టంగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క శక్తి మాత్రమే ఇమిడి ఉంటున్నది.
0: ఈచ్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ ఫంక్షన్ అండ్ వన్ పవర్.
1: కానీ ఈ జిహ్వకు రెండు రకములైనటువంటి యొక్క శక్తులు ఉంటున్నాయి.
0: బట్ టంగ్ హ్యాస్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
0: వన్ ఆఫ్ ఇట్స్ యూజెస్ ఈజ్ టాకింగ్, ది అదర్ ఈజ్ టేస్టింగ్.
1: కనుకనే జయదేవుడు జిహ్వే రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం స్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని దానిని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై జయదేవ డిస్క్రైబ్డ్ ద టంగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్, ఆస్కింగ్ ఇట్ టు రిపీట్ ది నేమ్.
1: రుచినేరుకు నాలుక,
0: ఓ టంగ్ విచ్ నోస్ ది
1: మధురమైనటువంటి మాటలు ఆడేటువంటి నాలుక,
0: ఓ టంగ్ విచ్ స్పీక్స్ స్వీట్ వర్డ్స్
1: గౌరవవంతమైనటువంటి నాలుక,
0: ఓ టంగ్ విచ్ కెన్ బి యూజ్ ఫర్ ఆనర్,
1: నీ యొక్క దీనిపైన భగవత్ యొక్క వాక్యములు తప్ప అన్యమును మాత్రం నేను ఉపయోగపెట్టను.
0: ఐ వుడ్ యూజ్ దిస్ టంగ్ ఓన్లీ ఫార్ అలవింగ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ టు డాన్స్ అపాన్ ఇట్ అండ్ ఫర్ నథింగ్ ఎల్స్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి నాలుకను అపవిత్రముగా ఉంచడం నాకు ఇష్టం లేదు.
0: ఐ డు నాట్ లైక్ టు మిస్యూజ్ సచ్ ఎ సీక్రెట్ టంగ్ ఫర్ రాంగ్ పర్పసెస్.
1: సత్యమునే నీ యొక్క దీనిపై నేను ఉపయోగించుకోవాలి.
0: ఐ విల్ యూజ్ ద టంగ్ ఓన్లీ ఫర్
1: స్పీకింగ్.
0: అదే
1: విధంగానే భగవద్గీత యందు సత్యం సత్యం సత్యం.
0: ఇన్ ది సేమ్ వే భగవద్గీత హెస్ ఆల్సో లేడ్ ఎ లాట్ ఆఫ్ ఎంఫసిస్
1: అన్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్తు అని. ఈ సత్యమును కూడాను ఉద్వేగంగా ఉండకూడదు, అప్రియంగా ఉంటూ ఉండకూడదు.
0: దిస్ ట్రూత్ ఆల్సో should not create excitement or should not hurt people.
1: కనుక నాలుకకు ఇన్ని విధములైనటువంటి యొక్క పవిత్రత గుణములు కలిగి ఉంటున్నది.
0: There are so many sacred qualities attributed to this tongue.
1: కనుకనే నాలుకను మనము అతి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.
0: Therefore, we have to use this tongue with a lot of care.
1: ఈ నాలుక వల్లనే మనకు బంధమోక్షములు కూడాను సంభవిస్తున్నాయి.
0: Liberation or bondage can be obtained only through this tongue.
1: శాశ్వత సుఖమును శాశ్వత ఆనందమును అందించేటువంటిది కూడాను ఈ నాలుకని.
0: ఇట్ ఈస్ దిస్ టంగ్ విచ్ కెన్ కన్ఫర్ ఆన్ us పర్మనెంట్ పీస్ అండ్ జాయ్.
1: కనుకనే అన్ని ఇంద్రియముల కంటే కూడాను ఈ జిహ్వ ఇది చాలా ప్రమాదమైనటువంటిది, ప్రధానమైనటువంటిది.
0: దట్ ఈస్ వై దిస్ టంగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అమంగ్ ఆల్ ద సెన్స్ ఆర్గన్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ and which can bring a lot of danger.
1: కనుకని ఈ ఇంద్రియములను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి.
0: Therefore, use these sense organs carefully.
1: ఇట్టి ఇంద్రియములను ఉపయోగించుకునేటువంటి నిమిత్తమై ప్రాచీన ఋషులు అనేక విధములైనటువంటి నియమములను పాటిస్తూ వచ్చారు.
0: A number of rules and regulations were laid down by ancient rishis in the use of these sense organs.
1: ఈ జిహ్వకు తాను అడిగినవన్నీ కూడా మనం అందించరాదు.
0: We should not go on offering whatever this tongue asks.
1: ఈ విధంగా జిహ్వ అడిగినవన్నీ కూడా మనం అందిస్తూ వస్తే కట్టగడపడి నిన్నే మృంగేయడానికి సిద్ధంగా ఉంటుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఆఫరింగ్ వాట్ ఎవర్ దిస్ టంగ్ ఆస్క్స్ ఫర్, అల్టిమేట్లీ ఇట్ మస్ట్ స్వాలో యూ ఇట్సెల్ఫ్.
1: కనుకనే ఈ రుచులను అరికట్టే నిమిత్తమై ప్రాచీన ఋషులు కొన్ని నియమాలను పాటిస్తూ వచ్చారు.
0: ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ దిస్ టేస్ట్ ఆఫ్ ద టంగ్ ది ఏన్షియంట్ రిషి హిస్ ప్రిస్క్రైబ్ సమ్ రెగ్యులేషన్.
1: వాటిని చాతుర్మాస వ్రతములు అని చెప్తూ వచ్చారు.
0: దట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ చాతుర్మాస వ్రత.
1: అనగా నాలుగు నెలలు ఈ జిహ్వకు సరైనటువంటి శిక్షణనిచ్చి తాను అడిగినటువంటివన్నీ కూడా అందించకుండా దీనికి సరైనటువంటి మార్గంలో నిలపాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటివే ఈ చాతుర్మాస వ్రతములు.
0: దిస్ చాతుర్మాస వ్రత ఈజ్ ఇంటెండెడ్ టు ట్రైన్ ద టంగ్ by not giving whatever it asks for and by putting from regularly.
1: Ashada masam nunchi 4 nelalu ee vratamulu prarambhistuntaru.
0: From the coming month Ashada, for 4 months this vrata is
1: deeniki maroka karanam kodanu lekapoledu.
0: There is one more reason also.
1: Idi varsha kalamulu kanuka
0: this is the rainy season.
1: సన్యాసులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశమునకు ప్రయాణం చేయటం చాలా కష్టంగా ఉంటుంది.
0: ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ సన్యాసిన్స్ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
1: వర్షముల వల్ల నదులు ప్రవహించవచ్చును, వంకలు పారవచ్చును, తద్వారా వీరి ప్రయాణము కొంతవరకు ఆటంకమవుతుంది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ రెయిన్ దేర్ మే బి ది రివర్ ఇన్ ఫుల్ స్పీడ్, దే మే నాట్ బి ఏబుల్ టు క్రాస్ దిస్ రివర్.
1: ఒక ప్రదేశంలో ఉంటూ ఉండి
0: స్టేయింగ్ ఇన్ వన్ ప్లేస్
1: ఈ నాలుగు నెలలు కూడాను
0: ఆల్ దీస్ ఫోర్
1: దైవ చింతన చేత కాలమును సార్థకం గావించుకోవాలని వారు ఈ చాతుర్మాస వ్రతమును ప్రారంభించారు.
0: దిస్ చాతుర్మాస వ్రత ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు కాంటెంప్లేట్ ఆన్ ద నేమ్ ద గాడ్ సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్.
1: అనుకుని ఒక అరణ్యమునకు వేగి అక్కడ ఒక పాకను నిర్మించుకుని ఆ పాక లోపల ఈ విధమైన యొక్క తపస్సును గావిస్తూ వచ్చారు.
0: దేర్ ఫోర్ దే యూస్ టు గో టు ది ఫారెస్ట్, కన్స్ట్రక్ట్ స్మాల్ హర్మిటేజ్ అండ్ సిట్ దేర్.
1: అక్కడ పదార్థములు కూడా లభించవు.
0: యూ కెనాట్ గెట్ ఆల్ దీస్ టేస్టీ థింగ్స్ ఇన్ ఫారెస్ట్.
1: కందమూలాదులు తప్ప
0: దెల్ బి ఓన్లీ ఫ్రూట్స్ అండ్ రూట్స్.
1: ఈ యొక్క కందమూలాదుల చేతనే కాలమును సార్థకం గావించుకుని తద్వారా ఈ జిహ్వ యొక్క రుచి చాపల్యాన్ని అణగదొక్కుతూ వచ్చారు.
0: దే యూస్ టు కంట్రోల్ ది వేగరీస్ ఆఫ్ ది టేస్ట్ ఆఫ్ దిస్ టంగ్ బై ఆఫరింగ్ ఓన్లీ దిస్ ఫ్రూట్స్ అండ్ రూట్స్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈ కలియుగం లోపల ఈ చాతుర్మాస వ్రతములు ఒక పెద్ద ప్రత్యేకమైనటువంటి యొక్క ఆర్భాటమైనటువంటి యొక్క ఒక విందుగా చేస్తున్నారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది కలియేజ్ దిస్ చాతుర్మాస వ్రత హ్యాస్ బికమ్ ఏ బిగ్ షో అండ్ ఆల్మోస్ట్ ఎ ఫీస్ట్.
1: నిత్యము రుచికరమైనటువంటి పదార్థములు కావాలి.
0: ఎవ్రీ డే టేస్టీ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్.
1: అది గ్రామాల లోపల దీన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: దే ఆర్ డెవలపింగ్ సచ్ ఐడియాస్ ఇన్ దిస్ టౌన్.
1: ఒక్కొక్క దినం ఒక్కొక్క భక్తుడు వీరికి విందులు అందించాలి.
0: ఈచ్ డే వన్ డ్యూ డిసైడ్
1: దీని యొక్క భిక్ష అనేటువంటి రూపం లోపల దీనిని అనుభవిస్తున్నారు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ భిక్ష దీస్ సన్యాసిన్స్ ఆర్ ఎంజాయింగ్ దీస్.
1: ఈ విధంగా కాలం మారుకున్నది పవిత్రమైనటువంటి భావాలు కూడాను ఈ విధమైనటువంటి అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెడుతున్నారు.
0: విత్ చేంజెస్ ఇన్ ద టైమ్ ది థింగ్స్ ఆర్ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్.
1: ఇది కేవలం ఇలాంటి వ్రతములన్నీ కూడాను ఈ జిహ్వ చాపల్యం అణగదొక్కే నిమిత్తమై ఏర్పడినటువంటి సత్యాన్ని ఈనాటి సన్యాసులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: ది సన్యాసిన్స్ ఆఫ్ టుడే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ దీస్ వ్రతాస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద వేగరీస్.
1: ఈ విధంగా ఈ యొక్క ఇంద్రియములను అరికట్టలేకుండా పోయినప్పుడు వీరు ఏ విధంగా దివ్యత్వాన్ని అందుకోగలరు, అనుభవించగలరు?
0: If these people cannot control the sense organs in this particular fashion, how can they attain divinity?
1: Illu kalutunte bayata vachi duranga parigettavachu.
0: If the house is on fire, one can run out of the house.
1: Intiki nippantukunte marok pradeshamunikaina parigettavachu.
0: If the house catches fire, one may run away from there.
1: Indriyaliki nippantukunte inke ekkada parigettadaniki veelavutundi.
0: If the sense organs themselves catch fire, where can you run away?
1: ఈనాటి యొక్క పరిస్థితిలో సాధకులు ఎందు ఇంద్రియాలకి నిప్పంటుకుంటున్నారు.
0: ది టుడేస్ కండిషన్ ఈస్ దాట్ సాధక ది సెన్సెస్ ఆర్ క్యాచింగ్ ఫైర్.
1: ఇంకా దీన్ని ఏ విధంగా మనం నిర్ణయించడానికి వీలవుతుంది?
0: హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ దిస్?
1: మనిషికి జ్వరం వచ్చిందంటే థర్మామీటర్ పెట్టి ఎంత ఉంది అని దాన్ని నిర్ణయించవచ్చు.
0: ఇఫ్ ఎ మ్యాన్ గెట్స్ ఫీవర్ విత్ హెల్ప్ ఆఫ్ థర్మామీటర్ యూ కెన్ డిటర్మిన్ ది టెంపరేచర్.
1: కానీ థర్మామీటర్ కి
0: ఇఫ్ ది హౌస్ ఈస్ ఆన్ ఫైర్ వన్ కెన్ రన్ అవుట్ ఆఫ్ ద హౌస్.
1: ఇంటికి నిప్పంటుకుంటే మరొక ప్రదేశమునికైనా పరిగెత్తవచ్చు.
0: ఇఫ్ యువర్ హౌస్ క్యాచెస్ ఫైర్ వన్ మే రన్ అవే ఫ్రమ్ దేర్.
1: ఇంద్రియాలకి

0: సంప్రదించారు.
1: ఈనాటి యొక్క సాధువులకు సన్యాసులకు వీరందరికీ కూడాను తమకు తామే ఇంద్రియాన్ని ఉద్రేకపరచుకుంటున్నారు.
0: టుడే సన్యాసిన్స్ అండ్ సాధక ఆర్ ఎక్సైటింగ్ దేర్ ఓన్ సెన్స్ ఆర్గన్స్.
1: ఈ విధమైన పరిస్థితి అందు
0: అండర్ దిస్ సర్కమ్స్టాన్స్
1: జెరూసలేం లోపల ఒక మందిరం లోపల పావురాలు అమ్ముతూ వస్తున్నారు.
0: ఇన్ జెరూసలేం ఇన్ ఏ పర్టికులర్ టెంపుల్ దే వర్ సెల్లింగ్ ది క్యారెట్స్.
1: ఇక్కడ జీసస్ అందులో ప్రవేశించి పవిత్రమైనటువంటి దైవ మందిరాల లోపల ఈ విధమైనటువంటి వ్యాపారం జరగకూడదు అని ఖండించాడు.
0: జీసస్ ఎంటర్డ్ దోస్ టెంపుల్స్ అండ్ క్రిటిసైజ్ దట్ ఇన్ టెంపుల్స్ బిజినెస్ షుడ్ నాట్ బి క్యారీడ్ ఆన్.
1: ఆ మతాధిపతులైనటువంటి వారందరూ కూడా ఒక్క ఒగ్గట్టుగా చేరిపోయారు.
0: ఆల్ ది రిలీజియస్ లీడర్స్ కేమ్ టుగెదర్ దే వర్ యునైటెడ్.
1: ఈ ధర్మ ప్రబోధన చేయడానికి నీకు ఎక్కడికి అధికారం ఉంది?
0: వాట్ అథారిటీ డూ యూ హ్యావ్ టు ప్రీచ్ ధర్మ హియర్?
1: నీ అధికారం ఏమిటిందో అదో తెలుపమని చెప్పారు.
0: ప్లీజ్ లెట్ అస్ నో వాట్ యువర్ అథారిటీ ఈజ్, వాట్ యువర్ పవర్ ఈజ్.
1: అప్పుడు ఈ జీసస్ చెప్పాడు ఒక కథ.
0: జీసస్ దెన్ నెరేటెడ్ ఎ స్టోరీ.
1: ఒక రైతుకు ఇద్దరు కొడుకులు ఉండేటువంటి వారు.
0: దేర్ వర్ టూ సన్స్ ఫార్ ఎ ఫార్మర్.
1: ఒకనాడు పెద్ద కొడుకులకు ఆజ్ఞాపించాడు పంటలేకి వెళ్లి దానికి కావిలు గాయమని.
0: ఫార్మర్ ఆర్డర్ ది ఎల్డర్ ఆఫ్ ది టూ టు గో టు ది ఫీల్డ్ అండ్ లుక్ ఆఫ్టర్ దాట్.
1: కానీ పెద్ద కొడుకు నేను పోవడానికి వీలు కాదు అన్నాడు.
0: ది ఎల్డర్ సన్ సెట్ దట్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ హిమ్ టు గో దేర్.
1: సరే, రెండో కొడుకు ఆజ్ఞాపించాడు.
0: హి ఆస్క్డ్ ది సెకండ్ సన్ టు డూ దాట్.
1: నీవు పంటకు వెళ్లి పశువులు ఏమైనా చేరుతాయేమో కావిలు గాయమన్నాడు.
0: యూ టేక్ కేర్ ఆఫ్ ది ఫీల్డ్ అండ్ సీ దాట్ యానిమల్స్ డూ నాట్ కమ్ అండ్ డిస్ట్రాయ్.
1: రెండో కొడుకు నేను వెళ్తానని వాగ్దానం చేశాడు.
0: ది సెకండ్ సన్ ప్రామిస్ టు గో.
1: కానీ కొంతసేపు అయిన తర్వాత మొదటి కొడుకు వెళ్ళనని చెప్పినాడు కానీ తండ్రి ఆజ్ఞను మీరటం మంచిది కాదన్నాడు, తాను వెళ్లినాడు.
0: ఆఫ్టర్ ఎ వైల్ ది ఫస్ట్ సన్ రియలైజ్డ్ దట్ హి షుడ్ నాట్ డిసోబే హిస్ ఫాదర్ అండ్ వెంట్ టు ద ఫీల్డ్.
1: రెండవ కుమారుడు వెళుతానని చెప్పాడు కానీ వెళ్లలేదు, ఎక్కడో బజార్కి వెళ్లాడు.
0: ది సెకండ్ సన్ మియర్లీ టోల్డ్ ది ఫాదర్ దట్ హీ వుడ్ గో టు ది ఫీల్డ్ బట్ ఇట్ డిడ్ నాట్ గో.
1: ఇందులో ఎవరు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నటువంటి వారు మీరు చెప్పండి అన్నారు.
0: హి ఆస్క్డ్ బిట్వీన్ దీస్ టూ సన్స్ విచ్ సన్ హాస్ ఒబేయ్డ్ ఫాదర్స్ ఆర్డర్.
1: పెద్దవాడి,
0: ద ఎల్డర్ ఆఫ్ ది టూ,
1: తండ్రి ఆజ్ఞను తిరసా వహించాడు.
0: హీ ఒబేయ్డ్ ది కమాండ్స్ ఆఫ్ ది ఫాదర్.
1: నేను వెళ్తానని చెప్పాడు కానీ వెళ్లలేదు రెండో కుమారుడు.
0: ది సెకండ్ సన్ ప్రామిస్ టు గో బట్ డిడ్ నాట్ గో.
1: ఈనాటి పండితులందరూ ఇదే స్థితిలో ఉంటున్నారు.
0: టుడే స్కాలర్స్ మే బి కంపేర్డ్ టు ది సెకండ్ సన్.
1: శాస్త్రం అనేటువంటి తండ్రి బోధించినటువంటి దానిని మేము ఆచరిస్తామని ప్రామిస్ చేస్తున్నారు.
0: దే ఆర్ ప్రామిసింగ్ బి టు ఒబే ది కమాండ్స్ ఆఫ్.
1: ఆచరించకుండా కూడా ఆ యొక్క తండ్రి అనేటువంటి భగవత్ వాక్యాన్ని విరుద్ధంగా నడుచుకుంటున్నారు.
0: టు ఒబే ది స్క్రిప్చర్స్ as given by God, but they are not obeying. They are going.
1: Meerandaru kuda ilanti vare annadu Jesus.
0: Jesus said that all of you are like this. The second
1: to ee panditulakandarku chaala kopam vachindi.
0: The scholars were enraged.
1: Inka aneka aneka karanalanta kalpinchukoni
0: they made a number of excuses for this.
1: Deeniki rajaneetiki viruddhanga nadustunnadu ani cheppani.
0: He is going against the law of the land, they said.
1: Itariki aneka rakamainatundi points unta kodanu chupinchi atanni కేవలం చర్చాల్లో పెట్టడానికి ప్రయత్నించారు.
0: దే వాంటెడ్ టు షో వేరియస్ థింగ్స్ టు ద కింగ్ అండ్ వాంటెడ్ టు ఇంప్రిజన్ హిమ్.
1: నిజముగా సత్యం జన విరోధాయ, అసత్యం జననిరంజనం. ఈ సత్యం అనేటువంటిది ఈనాడు విరోధంగా ఉంటుండాలి ఈ లోకానికి.
0: పీపుల్ డు నాట్ లైక్ ట్రూత్, దే లైక్ ఓన్లీ లైఫ్.
1: అసత్యమే అది మధురంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఒక విధమైన యొక్క సత్యంగా కనిపిస్తుంటుండాలి.
0: లైఫ్ అండ్ అంట్రీత్ సీమ్ టు బి వెరీ హ్యాపీ, వెరీ స్వీట్, వెరీ ప్యాలటబుల్ అండ్ యాక్సెప్టబుల్.
1: కొరకు చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
0: తెలియని
1: శాస్త్రం విరుద్ధమైనటువంటిది.
0: టెలింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ఆపోజిట్ టు ఇట్ ఈజ్ అపోజిట్ టు ది స్క్రిప్చర్.
1: చెప్పేటువంటి విషయంలో ఒకటి రెండైనా కూడా ఆచరించడానికి ప్రయత్నించినటువంటి వాడే ఉత్తముడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ ప్రాక్టీసెస్ వన్ ఆర్ టూ ఆఫ్ ది స్క్రిప్చర్స్ అట్లీస్ట్.
1: ఈ విధమైనటువంటి ఆచరణ నిమిత్తాన్ని, ఆచరణను అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఆనాటి సాధువులు సన్యాసులు అరణ్యవాసం చేస్తూ వచ్చారు.
0: ఇన్ ఆర్డర్ టు డెవలప్ ప్రాక్టీసింగ్ things expounded in scriptures, they went to forests and tried there.
1: ఇక్కడ అనేక రకమైనటువంటి యోగ సాధనలు కూడా చల్పుతూ వచ్చారు.
0: దే అండర్టూక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగా అండ్ సాధన.
1: ఈ యోగములు దేని నిమిత్తమే మనం చేస్తున్నాము?
0: వై ఈజ్ యోగా అండర్టేకన్?
1: ఈ యోగం వల్ల భగవత్ ప్రాప్తి ఏమైనా మనకు లభ్యమవుతుందా?
0: డూ యూ గెట్ ది విజన్ ఆఫ్ గాడ్ బై దిస్ కైండ్ ఆఫ్ యోగా?
1: కాదు కాదు.
0: నో,
1: కేవలము ఇంద్రియ నిగ్రహ నిమిత్తమై ఈ విధమైన యోగములు ప్రారంభిస్తున్నాం.
0: యోగా ఈజ్ అండర్టేకన్ ఫర్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్.
1: పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక, చిత్తవృత్తిని అరికట్టే నిమిత్తమై.
0: దిస్ యోగా ఈజ్ అండర్టేకన్ ఓన్లీ ఫర్ కంట్రోలింగ్ ద బిజినెస్ ఆఫ్ ది సెన్సెస్.

0: ఈ చిత్తవృత్తిని నిరోధించటం చేత అధిక కాలం జీవించవచ్చును అని దీనిలో ఒక నిర్ణయం.
1: వన్ కన్క్లూజన్ ఈజ్ దట్ బై కంట్రోలింగ్ ది సెన్సెస్ అండ్ బై కంట్రోలింగ్ ద మైండ్
0: ఎవరు అధిక కాలం జీవించాలి?
1: హూ షుడ్ లివ్ ఫర్ ఎ లాంగర్?
0: సజ్జనుడు, సద్గుణములు కలవాడు, సదాచార సంపన్నుడు, పవిత్ర హృదయుడు అధిక కాలం జీవించిన జగత్తుకు ఒక ఉపయోగం ఉంటుంటుంది.
1: ఓన్లీ ఇఫ్ ఎ గుడ్ పర్సన్ వర్ టు లివ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, ఎ సేక్రెడ్ పర్సన్, ఎ పర్సన్ విత్ సేక్రెడ్ ఐడియాస్, గుడ్ క్వాలిటీ,
0: దుర్మార్గులు, దురాచార పరులు వీరందరూ కూడా అధిక కాలం జీవిస్తే దీనివల్ల జగత్తుకు అపకారమే జరుగుతుంది కానీ ఉపకారం కలగదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ బ్యాడ్ పీపుల్, పీపుల్ విత్ వికెడ్ ఐడియాస్ టు లివ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్, ఇట్ కెన్ బి ఓన్లీ ఎ హార్మ్ డన్ టు ద వరల్డ్ అండ్ నాట్ సమ్.
0: కనుకనే సర్వసంగ పరిత్యాగులైనటువంటి సాధకులే ఈ విధమైనటువంటి యొక్క యోగాభ్యాసం ఆచరించాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు.
1: There was a particular conclusion to which they came. Only
0: people... సాధువులు అధిక కాలం జీవించటం చేత సమాజములకు ఎంతైనా కొన్ని ఉపకారం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది.
1: Sadhakas who have renounced the entire world, if they were to live for a longer period, it can do a lot of good for the world.
0: అప్పుడు దీనికి కొన్ని నియమాలను పాటిస్తూ వచ్చారు.
1: For the sake of...
0: పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
1: For the sake of accomplishing this, certain regulations are put. స్టూడెంట్స్ మస్ట్ కేర్ఫుల్లీ.
0: ఈ దైవ నిర్ణయమైన యొక్క పాంచభౌతికమైన దేహములకు కొన్ని నిబంధనలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఎ ఫ్యూ కంట్రోల్స్ లిమిట్ సెట్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ క్రియేటెడ్ బై గాడ్.
0: మనము తీసుకునేటువంటి గాలి, విడిచేటువంటి గాలి ఎంత సావధానంగా మనం విడుస్తామో తీసుకుంటామో అంత అధిక కాలం మనం జీవిస్తాం.
1: ఇఫ్ వీ కెన్ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ, పేషెంట్లీ అండ్ విత్ స్లోలీ, we can live for a longer period.
0: మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసమును ఎంత వేగంగా మనం వదులుతాము, తీసుకుంటామో అంత త్వరలోపలే మనకు మరణం ప్రాప్తిస్తుంది.
1: ఇఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్ ఇస్ డన్ స్పీడిలీ, వీ లివ్ ఫర్ ఎ షార్టర్ పీరియడ్.
0: కొన్ని నియమాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ రెగ్యులేషన్స్, రూల్స్.
0: ఏనుగు మనిషి ఒక నిమిషమునకు 12 లేక 13 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతుంటాయి.
1: ఎలిఫెంట్ అండ్ మ్యాన్ ఇన్హేల్స్ అండ్ ఎగ్జేల్స్ 13 టైమ్స్ పర్ మినిట్.
0: ఈ యొక్క నియమమును అనుసరించడం చేత మానవుడు 100 సంవత్సరం వరకు బ్రతకడానికి వీలుంటాడు.
1: ఇఫ్ ఎ మ్యాన్ కెన్ ఫాలో దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్, హీ కెన్ లివ్ ఫర్ 100 ఇయర్స్.
0: తాము, తాబేలు ఇత్యాది జీవులు నిమిషములకు 7-8 పర్యాయములు మాత్రమే ఉచ్ఛ్వాస నిశ్వాసం వదులుతుంటాయి.
1: స్నేక్ అండ్ టార్టాయిల్ ఇన్హేల్స్ అండ్ ఎగ్జేల్స్ 7-8 టైమ్స్ ఎ మినిట్.
0: కనుకనే ఈ పాము, తాబేలు 200 సంవత్సరం, 300 సంవత్సరం కూడా జీవించడానికి అవకాశం ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ ది స్నేక్ అండ్ టార్టాయిస్ కెన్ లివ్ ఫర్ 200-300 ఇయర్స్.
0: కోతి, కుక్క, పిల్లి ఇవన్నీ కూడా ఒక నిమిషమునకు 30-40 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసం నడుస్తుంటాయి.
1: మంకీ, డాగ్ అండ్ క్యాట్ ఇన్హేల్స్ అండ్ ఎగ్జేల్స్ 30-40 టైమ్స్ ఎ మినిట్.
0: కనుకనే అవి చాలా త్వరలోపలనే 12-13 సంవత్సరం లోపలనే ప్రారంభిస్తున్నాయి.
1: దట్ ఈస్ వై ది లాంగివిటీ ఆఫ్ దీస్ అనిమల్స్ ఈజ్ ఓన్లీ 12 or 13 ఇయర్స్.
0: కుందేలు ఉంటుండాలి,
1: రాబిట్ ఈస్ దేర్.
0: ఇది ఒక నిమిషమునకు 40-50 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో వదులుతుంది.
1: దిస్ రాబిట్ ఇన్హేల్స్ అండ్ ఎగ్జేల్స్ 40-50 టైమ్స్ ఎ మినిట్.
0: కనుక ఇది 5-6 సంవత్సరంలో మాత్రమే జీవించగలుగుతుంటారు.
1: దేర్ ఫోర్ దిస్ లివ్స్ ఓన్లీ ఫార్ 5-6 ఇయర్స్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎంత వేగంగా పోతుందో మన జీవితం కూడా అంత వేగంగానే విరమించుకుంటాం.
1: ద స్పీడ్ ఆఫ్ బ్రీతింగ్ డిటర్మిన్స్ ది లాంగ్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎంత ఆలస్యంగా, ఎంత నిదానంగా జరుగుతుంటాయో అంత ఎక్కువ కాలం కూడా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది.
1: యూ కెన్ లివ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ యువర్ బ్రీతింగ్ ఈజ్ స్లోవర్.
0: ఈ శ్వాస కూడాను ఎట్లా వదలాలి?
1: హౌ షుడ్ వన్ బ్రీత్?
0: మనకు బలం ఉన్నది కాదని గట్టిగా బలం ఉన్నంత వరకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు వదలరాదు.
1: వీ షుడ్ నాట్ గో ఆన్ బ్రీతింగ్ అవుట్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్.
0: చేతిలో ఒక పిండి పెట్టుకుంటే, ముక్కు దగ్గర పెట్టుకున్నప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం గాలిని వదిలే సమయంలో ఆ పిండి కూడాను కదలకూడదు, అంత నెమ్మదిగా వదలాలి.
1: యూ హ్యావ్ టు బ్రీత్ అవుట్ ఇన్ సచ్ ఎ స్లో మేనర్. వెన్ వీ కీప్ ఫ్లోర్ ఇన్ అవర్ పామ్ అండ్ బ్రీత్ అవుట్
0: శాంతముతో, ఇట్టి నిదానముతో ఉచ్ఛ్వాస నిశ్వాసములు కదలడానికి అదే యోగాభ్యాసము కొంతవరకు తోడ్పడుతుంది.
1: ప్రాక్టీసింగ్ ఆఫ్ యోగా విల్ హెల్ప్ యూ టు బ్రీత్ ఇన్ సచ్ ఎ స్లో పీస్ఫుల్ మేనర్.
0: ఇది సాధించే నిమిత్తమై ఆనాటి ఋషులందరూ కూడా అరణ్యవాసం చేస్తూ వచ్చారు. శుద్ధి, ఇంద్రియ నిగ్రహము ఈ విధమైనటువంటి సాధించే నిమిత్తమై అరణ్యాలకు పోయారు, కానీ వేరొక ఉద్దేశంతో పోలేదు.
1: ద ఏన్షియంట్ రిషీస్ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఇన్ ఆర్డర్ టు అకాంప్లిష్ దీస్ టాస్క్ బై విచ్ దే హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అండ్ ది purity of word.
0: ఇంకా వీరు చేస్తున్నటువంటి యొక్క ధ్యానములు ఎలాంటివి?
1: What was the type of meditation they used to undertake?
0: మొట్టమొదటిది ధారణ అన్నారు.
1: The first one is ధారణా.
0: 12 ధారణలు చేస్తే ఒక్క ధ్యానము అన్నారు.
1: If anyone does 12 ధారణాస్, it would be equal to 1 ధారణ.
0: 12 ధ్యానములు చేస్తే ఒక్క సమాధి అన్నారు.
1: 12 ధ్యానమ్స్ విల్ బి ఈక్వల్ టు 1 సమాధి.
0: ధారణ అంటే ఏమిటి?
1: What do you mean by ధారణ?
0: ఒకే వస్తువును,
1: వన్ ఆర్టికల్,
0: 12 సెకండ్లు, అనగా 12 సెకండ్లు ఎటు చలించకుండా చూడటమే ధారణ అన్నారు.
1: లుకింగ్ అట్ వన్ ఆబ్జెక్ట్ వితౌట్ వేవరింగ్, వితౌట్ టర్నింగ్ యువర్ ఐస్,
0: ఒక వస్తువు ఒక విగ్రహంలో పెట్టుకుని 12 సెకండ్లు కొంత గంట పెట్టుకుని నీవు చక్కగా దీన్ని ప్రాక్టీస్ చేయి, 12 సెకండ్లు ఎటు పోనివ్వకుండా ఆ దృష్టిని అంతా కూడా ఆ వస్తువు పైన పెట్టుకోవటం, అది 12 సెకండ్లే, ఎక్కువ కాలం కూడా కాదు. ఈ విధంగా ధారణ చేయటం లభ్యత ధ్యానమునకు మనకు అవకాశం ఏర్పడుతుంది.
1: Concentrating your vision on any object photo for 12 seconds at a time will help you to develop meditation.
0: 12 సెకండ్లు మాత్రమే మనము ఒక వస్తువు పైన దృష్టిని నిలపాలి.
1: Fixing our vision firmly on an article for 12 seconds, this is dharana.
0: Dharana tarvata dhyanamu.
1: Next to dharana is dhyanam.
0: Idi 12 dharanalainappude oka dhyanam aipothundi.
1: When there are 12 dharanas coming to
0: the article. 12 into 12, 144 seconds.
1: That means to say 144 seconds.
0: 2 minutes, 24 seconds.
1: That means 2 minutes and 24 seconds.
0: గంటల కొద్ది కూర్చోటం కాదు ధ్యానం.
1: ధ్యానం ఆర్ మెడిటేషన్ డజన్
0: మీన్ సరైనటువంటి ధ్యానం అయితే 2 minutes, 24 seconds.
1: Proper meditation means it has to be done 2 minutes, 24 seconds.
0: ఈ ధారణను చక్కగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చినప్పుడే ఈ ధ్యానం అనేటువంటిది 2 minutes 24 seconds చక్కగా కొంతవరకు నిలచడానికి అవకాశం వస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ ధారణ ప్రాపర్లీ, విల్ బి ఏబుల్ టు డూ ధ్యానం మెడిటేషన్ ఫర్ 2 minutes 24 seconds.
0: 12 ధ్యానములు ఒక సమాధి అన్నారు.
1: 12 ధ్యానమ్స్ మెడిటేషన్
0: అనగా సమాధి. 144 into 144.
1: That means 144 multiplied by
0: 148 నిమిషాల 48 సెకండ్
1: 28 minutes 48 seconds.
0: ఇది సమాధి. ఒక గంట కూడా కాదు, ఒక దినము కాదు, నెలలు కాదు.
1: నాట్ ఈవెన్ వన్ అవర్, వన్ డే, మంత్, నథింగ్ లైక్ దాట్.
0: 28 నిమిషములు 48 సెకండ్
1: 28 minutes 48 seconds.
0: ఇంత మాత్రమే సమాధి.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సమాధి.
0: ఎక్కువ కాలం అయిపోతే ఇంకా సమాధినే పోవటమే, ఇంకా తిరిగి ప్రాణం రాదు.
1: If it exceeds this, then he would not get back to life.
0: ఈ విధమైనటువంటి యొక్క క్రమశిక్షణను వారు పాటిస్తూ వచ్చారు.
1: This kind of discipline was followed.
0: ఈ క్రమశిక్షణ అనేటువంటిది ఎక్కడ శాస్త్రాల్లో కానీ ఏ యొక్క పండితుడు కానీ ఎక్కడ చెప్పలేదు.
1: But this has not been expounded either in scripture.
0: సరైనటువంటి యొక్క దీనిని మనం ఉపయోగపెట్టాలి, సాధించాలనుకుంటే మొట్టమొదట మనం ధారణలో మనము ప్రవేశించాలి.
1: If you want to accomplish సమాధి ఇన్ ది ప్రాపర్ వే, యూ షుడ్ స్టార్ట్ విత్ ధారణ.
0: ఈ ధారణ 12 సెకండ్లు మాత్రమే చేస్తూ రండి.
1: యూ కాన్ ప్రాక్టీసింగ్ ధారణ
0: చాలా అవసరం.
1: 12 సెకండ్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్.
0: చాలా మందికి తెలిసి ఉంటుంది,
1: క్వైట్
0: వర్షాకాలం వచ్చేటప్పటికి భూమిని దున్ని విత్తనాలు వేస్తారు.
1: డ్యూరింగ్ రెయినీ సీజన్ ల్యాండ్ ఈజ్ ప్లౌడ్, సీడ్స్ ఆర్ సోన్.
0: ఈ విత్తనాలు ఈ విధంగా వేస్తేనే మొక్క వస్తుంది అనేటువంటిది ఏం లేదు, ఏ విధంగా వేసినా సరే మొక్క వస్తుంది.
1: వైల్ సోయింగ్ ది సీడ్స్ యూ కెన్ సో ఇన్ ఎనీ వే యూ లైక్, బట్ ది ప్లాంట్స్ కెన్ గ్రో.
0: కాబట్టి ఈ ధ్యానం లోపల భగవత్ తత్వం ప్రేమతో నింపుకుని ఏ రకంగా చేసినా అది ధ్యానం అవుతుంది.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్ ఇఫ్ యూ కెన్ ఫిల్
0: సామీప్యంగా వచ్చేస్తుంది.
1: దిస్ స్టేట్ ఆఫ్ సాలోక్య విల్ టేక్ యూ టు
0: సామీప్యం, అతి సమీపంగా వస్తుంది.
1: సామీప్యం మీన్స్ క్లోజ్నెస్ టు ద లార్డ్.
0: సమీపంగా వచ్చినటువంటిది ఈ సారూప్యంగా రూపొందుతుంది.
1: దట్ విచ్ గోస్ క్లోజర్ టు ద లార్డ్ బికమ్స్ లార్డ్ హింసెల్ఫ్.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఒక రివర్,
1: దేర్ ఇస్ అ రివర్,
0: చక్కగా వేగంగా పరిగెత్తుంటుంది.
1: దిస్ ఈస్ ఫ్లోయింగ్ వెరీ ఫాస్ట్,
0: అది సారూప్యం.
1: దట్ ఈస్ సారూప్యం.
0: అనగా ఎంత పెద్ద పెద్ద సముద్రంగా కనిపిస్తుంటుందాదబ్బా పెద్ద రివర్ అనుకుంటాం, కానీ సముద్రం కాదు.
1: ఇట్ లుక్స్ లైక్ ఎ ఓషన్ బట్ ఇట్స్ నాట్ ఎ ఓషన్ రియల్లీ.
0: సారూప్యం దాని యొక్క రూపకాన్ని కనిపిస్తుంది.
1: ఇట్స్ ఫారం రిజెంబుల్స్
0: ఎప్పుడైతే ఆ రూపకంగా కనిపిస్తుంది, సామీప్యం సముద్రానికి దగ్గర పోయినప్పుడే కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ గోస్ క్లోజర్ టు ద ఓషన్ ఇట్ గెట్ ది ఫారం ఆఫ్ ఓషన్.
0: కారణం,
1: వాట్ ఇస్ ది రీజన్?
0: ఈ సముద్రుడు ఒక్క దీంతో ఒప్పుకునేటువంటి వాడు కాదు.
1: This ocean is not prepared to accept the river just like that.
0: ఈ రివర్ కూడాను ఇది కూడాను ఒక హఠం పట్టేస్తుంది, నిన్ను వదలు నేను పోను అని అది కూర్చుంటుంది.
1: దిస్ రివర్ ఆల్సో హాస్ టేకెన్ ఎ రిజల్యూషన్ దట్ ఐ నాట్ గోయింగ్ టు గెట్ అవే ఫ్రమ్ ఇట్. అది
0: నెట్టుతుంది.
1: ది మోషన్ ట్రైస్ టు డ్రైవ్ అవే ది రివర్.
0: దీన్ని అనేక పర్యాయాలు ఆటు పోటు అంటారు.
1: దిస్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆటు పోటు.
0: నది పోయి సముద్రంలో చేరడానికి పోతుంది, సముద్రము నాలో రావద్దని నెట్టి వేస్తుంది వెనుక్కు.
1: ది రివర్ గోస్ ఆల్మోస్ట్ మర్జ్ ఇన్ ది ఓషన్.
0: వెనుకకు వచ్చి అది ఒక పెద్ద సముద్రంగా కనిపిస్తుంది.
1: And this water which is thrown out by the ocean, this kind of fighting goes on between the two for 12 hours.
0: రాత్రి 6 గంటల అయ్యేటప్పటికి దీని యొక్క భద్రతను, దీని యొక్క విశ్వాసమును, దీని యొక్క ప్రేమను గురించి యోచించుకొని సముద్రుడు, పాపం ఇంత నేను నాలో చేరడానికి ఇంత తపిస్తున్నా, వచ్చి చేరిపోవమని అంటాడు.
1: After 12 hours, when it is 6 o'clock in the evening,
0: the ocean acts అంటే తాను పైకి వస్తాడు, నదిని లోపలి తీసుకుంటాడు.
1: ద ఓషన్ కమ్స్ అప్ అండ్ అలౌస్ ది రివర్.
0: నది సముద్రము చేరే దగ్గర మీరు పోయి చూస్తే లోపల తీపు పైన ఉప్పు నీరు.
1: If you go to a point where the ocean and the river come together and merge,
0: అదే భగవంతుడికి జీవునికి దేవునికి ఉండేటువంటి యొక్క సమ్మిళితమైన సంబంధం.
1: ద ఇన్సైడ్ వాటర్ ఈజ్ స్వీట్ అండ్ ది అవుట్సైడ్ వాటర్
0: చేరాలని పోతాడు, ఇప్పుడు రావడానికి వీలు కాదంటాడు.
1: This is the relation between God and the jiva.
0: నేను ఉండలేను అని వాడు ప్రతిజ్ఞ పెట్టేస్తాడు.
1: The jiva says, I can never be without you. He does tapas.
0: ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి యొక్క దీక్ష చేతనే మనసు కరిగి లోపల ప్రవేశింప చేసుకుంటాడు.
1: బై ఫర్మ్ రెజల్యూషన్ ఆఫ్ ది జీవా గాడ్ అబ్జార్బ్స్ హిమ్.
0: ప్రవేశించడానికి మొట్టమొదట సాలోక్యము.
1: బిఫోర్ వన్ మర్జెస్ టు గాడ్ ఇయాలి, వన్ షుడ్ కంటిన్యూస్లీ థింక్ ఆఫ్
0: అతని చింత తప్ప అన్ని చింతలు ఉండకూడదు.
1: Without the
0: thought of ye paru cheskane atani chinta undali.
1: Carry on your work but think of him always.
0: Appude samipyam daggariki vastadu.
1: Then only you can approach, go closer
0: and near. Daggariki vachi sambandha bandhavyanni penchukuntadu.
1: After going closer, the mutual
0: relationship bandhavyam em ayipothundante sarupyamu, you and I are one anetundi sthitiki vastadu.
1: This kind of closeness brings about a state when
0: sarupyam
1: yourself resemble the Lord himself.
0: Sarvatne sayujyam rendu okate ipothu.
1: Then one merges and sayujya state is attained.
0: Kanukane ye matamunandaina kodanu, ye siddhantamunandaina kodanu, ee naalugu kodanu okadaniki okati sari sambandham untuntadi.
1: In which
0: avamulu veriga gaani,
1: in which avar religion or siddhantam,
0: ade Christians kodanu.
1: Christians describe this.
0: Jesus mottamotta ade cheppadu.
1: Jesus is
0: I am the messenger of God annadu.
1: First he said, I am the messenger of God.
0: Anaga God vere unnadu, nenu oka messenger.
1: God is different from me, I am only a messenger.
0: Kani ee oka paritapam perugutu poyindi, ee oka sarokyamlo chudadu.
1: The earning increased, grew steadily and
0: sarupai God is my father.
1: Then next he said, in that
0: state, I am the son of God annadu.
1: I am the son of God, he said.
0: అనగా రిలేషన్షిప్ పెరిగిపోతూ వచ్చింది.
1: దేర్ ఈస్ ఎ న్యూర్ అండ్ ఎ క్లోజర్ రిలేషన్షిప్.
0: సన్ ఆఫ్ గాడ్ అంటే అతను తండ్రి, తన కొడుకు, ఇద్దరికి సంబంధం ఏర్పడిపోయింది.
1: దేర్ ఈస్ ఎ సన్ ఆఫ్ గాడ్, హిస్ ఫాదర్, ఐ యామ్ ద సన్, దట్ ఇస్ ద రిలేషన్షిప్.
0: మూడో స్టెప్ వచ్చినప్పటికే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: వెన్ హీ కేమ్ టు ది థర్డ్ స్టేట్, హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: ఈ వన్ అనేటువంటి స్థితికి వచ్చేటప్పటికి, సారూప్యానికి వచ్చేటప్పటికే ఇంకా హోలీ గోస్ట్, అదే సాయుధ్యం.
1: Once that particular thing comes, it becomes sarupya, and then the next stage is holy ghost.
0: Russian భాషలోపల కూడాను మహమ్మదన్స్ కూడా దీన్ని చెప్తూ వచ్చారు.
1: మహమ్మదన్స్ ఆల్సో హావ్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్ ది సేమ్.
0: ఐ యామ్ ఇన్ ది లైట్, భగవంతుడు ఆకాశంలో ఉంటున్నాడు అన్నారు.
1: ఐఎమ్ ఇన్ ద లైట్,
0: లైట్ అంటే రెండు అర్థాలు.
1: లైట్ హ్యాస్ టూ మీనింగ్స్,
0: అనగా వెలుగు అని ఒకటి, తేలిక అని మరొకటి.
1: వన్ ఈస్ ఇల్యూమినేషన్, ది సెకండ్ వన్ ఈస్
0: తేలిక.
1: Very light.
0: అది బయటపోతే ఈథర్ ఏమీ లేదు, తేలికగా ఉంటుంటాడు.
1: దట్ మీన్స్ వెన్ యు గో ఇట్ ఈస్ ఈథర్, ఇట్ ఇస్
0: ఐఆమ్ ఇన్ ది లైట్ అన్నాడు.
1: దట్ ఈస్ హౌ
0: ఐఆమ్ ఇన్ ది లైట్ అనేటప్పటికీ క్రమక్రమేణా తాను ఒక తేలికగా మారిపోతూ వచ్చాడు.
1: వెన్ హీ సేస్ ఐఎమ్ ఇన్ ద లైట్, హిస్ వెయిట్ వాజ్ స్టడీలీ డిక్రీజింగ్ అండ్ బిగాన్.
0: మరీ కొంత సాధన చేసేటప్పటికి మీ లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు. మరి
1: ఆఫ్టర్ డూయింగ్ అ లిటిల్ వైల్ సాధన, హీ సెడ్ లైట్ ఈజ్ ఇన్ మీ.
0: ఆ లైట్ నాలోనే ఉంటుంది. అది
1: దిస్ లైట్ ఈజ్ ఇన్ మీ, ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ మీ.
0: సామీప్యం,
1: దిస్ ఈజ్ స్టేట్ ఆఫ్ సామీ.
0: టైర్డ్, దీనికి వచ్చేటప్పటికే ఐ ఆమ్ ది లైట్ అన్నాడు.
1: నెక్స్ట్ వెన్ ఇట్ కేమ్స్ third state is yes, Sarukya on the line. That is Sarukya state.
0: There is no weight. Adhe Sahidya.
1: When there is no weight at all, that is the state of Sahidya.
0: Kanukane anni matamulu ninne chupunu.
1: Therefore,
0: anni roopulu neede roopulu.
1: Therefore, all religions show your own form. All forms are your own
0: anni murtulu neede roopule.
1: All the forms are your own form.
0: ఇదే దీని లోపల భారతీయులకు యొక్క దీంట్లో వేదాంతం నందు కూడా అదే బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ది వేదాంతిక్ పార్లెన్స్ ఆల్సో ది సేమ్
0: ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని,
1: దట్ ఈస్ ద్వైత విశిష్టాద్వైత అండ్ అద్వైత స్టేట్స్.
0: ఈ యొక్క ప్రతి మతములు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి మూడు కూడాను ఎవరు కూడా విడదీయడానికి వీలు కాదు.
1: విత్ రెఫరెన్స్ టు ఆల్ దీస్ త్రీ థింగ్స్ దిస్ ఇస్ కామన్ ఫర్ ఆల్ రిలీజియన్స్.
0: కనుక విద్యార్థులారా,
1: ది ఆర్ స్టూడెంట్స్.
0: మనిషి యొక్క పవిత్రత ఎటువంటిది అనేటువంటిది కొంతవరకు విచారణ చేసి మీరు కొంతవరకు వినియోగించుకోవాలి.
1: యూ షుడ్ రిఫ్లెక్ట్ అబౌట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ మ్యాన్ అండ్ యూజ్ యువర్ లైఫ్ అప్రోప్రియేట్లీ.
0: ఈ విచారణ కూడా నువ్వు వివేకంతో విచారించాలి.
1: ఈవెన్ యూ ఆర్ రిఫ్లెక్టింగ్ అండ్ థింక్,
0: కేవలం విజ్ఞానాన్ని ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఓన్లీ
0: విజ్ఞానం వేరు వివేకం వేరు.
1: దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్.
0: ఎంతటి విజ్ఞానమైన కూడా వివేకం లేకపోతే ఇది నిరుపయోగం అయిపోతుంది.
1: వాట్ ఎవర్ బి ద సైన్స్, వితౌట్ విజ్డమ్ ఇట్ విల్ బి డేంజరస్.
0: కనుక వివేకం ఉండినప్పుడే విజ్ఞానం కూడా ఉపయోగమవుతుంది.
1: ఓన్లీ వెన్ సైన్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ విజ్డమ్ సైన్స్ విల్ బికమ్ యూస్ఫుల్.
0: ఈ వివేకాలు కూడా వినయం రావాలి.
1: యూ హుడ్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: వినయమే విద్య యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రాణం.
1: దిస్ హ్యూమిలిటీ ఇస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక చోతనే కట్టబడి ఉంటుంది.
1: ఓన్లీ ఎడ్యుకేషన్ బైండ్స్ ఆల్ దీస్ టుగెదర్.
0: ఇవన్నీ కూడా మీకు అర్థం కావడానికి మొట్టమొదటి ధారణను మీరు ప్రాక్టీస్ చేయండి.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ స్టార్ట్ విత్ ధారణ.
0: ఇది ఎప్పుడు చేయాలి?
1: వెన్ షుడ్ యూ డూ దిస్ ధారణ?
0: కాలంలో కూడాను సత్వ రజో తమో గుణాలు ఉంటున్నాయి.
1: ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ దెర్ ఇస్ సత్వ రజ అండ్ తమో.
0: భూమిలో కూడాను సత్వ రజో తమో గుణాలు ఉంటున్నాయి.
1: ఈవెన్ ఇన్ ఆర్త్ దెర్ ఇస్ సత్వ రజో అండ్ తమో క్వాలిటీస్.
0: చూడండి, సాత్వికము
1: సాత్విక క్వాలిటీ
0: గాలి ఆవిరిగా పోతుందని భూమి నుంచి.
1: ది ఎయిర్ విచ్ ఎవాపరేట్స్ దట్ ఈస్ సాత్విక.
0: ఇంకా రాజసికం ఉంటుండాలి.
1: దెర్ ఈస్ రాజసిక క్వాలిటీ.
0: అనేక రకమైనటువంటి చలించటం అంతా ఉంటుండాలి.
1: దెర్ విల్ బి లాట్ ఆఫ్ మూవ్మెంట్.
0: తామసికం ఉంటుండాలి. ఈ రాజసికం అనేటువంటిది లిక్విడ్.
1: ద లిక్విడ్స్ మే బి కంపేర్డ్ టు రాజసిక.
0: ఈ రాజసికము అనగా కదులుతూ ఉండాలి అన్నమాట.
1: దే విల్ బి ఆల్వేస్ మూవింగ్, దాట్ ఈస్ రాజసిక స్టేట్.
0: తామసికము జడము.
1: తామసిక ఈజ్ ఇనర్ట్నెస్.
0: ఇదే తామసికం అనేటువంటిదే ఫిజిక్స్ మెటీరియల్.
1: ఫిజిక్స్ విచ్ రిఫర్స్ టు మెటీరియల్ మే బి తామసిక.
0: ఇంకా రాజసికం అనేటువంటిదే కెమిస్ట్రీ.
1: కెమిస్ట్రీ మే బి కంపేర్డ్ టు రాజసిక.
0: కనుక ఈ రెండింటి యొక్క సంబంధంతో కూడినటువంటిదే సాత్వికము.
1: సాత్విక ఇస్ అసోసియేటెడ్ విత్ ఆన్ ది బేస్ ఆఫ్ బోత్ దీస్.
0: అదే అన్నిటికీ సృష్టిగా ఉంటుంది.
1: దాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్. దాట్ ఈస్ బయోసైన్స్.
0: ఈ మూడింటి ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క గుణం ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ క్వాలిటీస్
0: కాలంలో కూడా ఉంటున్నాయి మూడు.
1: ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఆర్ దీస్ త్రీ క్వాలిటీస్.
0: ఇప్పుడు రాత్రి 8 గంటల మొదలుకొని తెల్లవారుజాము 4 గంటల వరకు ఇది తామసికమైనటువంటి టైం.
1: నైట్ ఫ్రమ్ 8 PM టు 4 AM ఇన్ ద మార్నింగ్ ఇట్ ఈస్ తమో గుణ, తమో తామసిక గుణ.
0: ఇది పశువులు పక్షులు కూడా నిద్రిస్తాయి.
1: యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆల్సో విల్ స్లీప్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం.
0: ఇది కేవలం దయ్యాల కాలము అని అంటారు.
1: దిస్ టైమ్ ఇస్ డిస్కవర్డ్
0: రాక్షసులకు. ఇది చాలా బలమైనటువంటిది.
1: ఫర్ డెమన్స్ దిస్ టైమ్ ఇస్ వెరీ
0: కన్వీనియంట్. ఇది చాలా మంచి పటుత్వమైనటువంటిది.
1: ఫర్ క్యారింగ్ ఆన్ తామసిక్ యాక్టివిటీ.
0: కాబట్టి రాత్రి 8 గంటల మొదలుకొని తెల్లవారుజాము 4 గంటల వరకు 8 గంటలు ఈ తామసిక టైం.
1: 8 PM in the night to 4 AM in the morning, this is time associated with tamoguna.
0: Tellavaru 8 gantala modalukoni sayankalam 4 gantala varaku rajoguna sambandhamainatundi.
1: 8 AM in the morning till 8 AM
0: prati okkaru pallu prarambhistaru.
1: During this time a lot of activity.
0: Adhikarulu officeulu kuda 8 gantala nunchi 5 gantala varaku 4 gantala varaku officeulu velthaaru.
1: All the officers also function
0: anta paru chesukunte time adi.
1: This time is meant for working.
0: ఆ 8 గంటలు రాజసికము.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రాజసిక.
0: తెల్లవారుజాము 4 గంటల నుంచి 8 గంటల వరకు 4 గంటలు.
1: మార్నింగ్ 4 AM టు 8 AM 4 అవర్స్.
0: సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలకు 4 గంటలు.
1: ఇన్ ఈవినింగ్ 4 PM టు
0: 4 చేస్తే అది 8.
1: దీస్ దట్ 4 అవర్స్.
0: సాత్వికం 8, రాజసికం 8, తామసికం 8 గంటలు. కనుకనే 8 x 24 గంటలు కరెక్ట్ గా సరిపోయింది.
1: దీస్ 24 అవర్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 8 అవర్స్ ఆఫ్ సాత్విక గుణ, 8 అవర్స్ ఆఫ్ రజో గుణ,
0: ఎర్లీ మార్నింగ్ తమో గుణ. 4 o'clock నుంచి సాత్వికం ప్రారంభమవుతుంది.
1: మార్నింగ్ 4 o'clock ఆన్వర్డ్స్
0: అప్పటికి మనం అంతా లేచి ఉండాలి.
1: వీ షుడ్ బి
0: సాత్విక కాలము లోపల మన సాధనలో మన స్టడీలో మనం ప్రారంభించాలి. అప్పుడే పవిత్రమైనటువంటి యొక్క స్థితి.
1: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ వీ షుడ్ అండర్స్టేక్ సాధన ఆర్ స్టడీస్.
0: లేచి స్నానం చేసి ఇంద్రియాలంతా లేపి నీవు కూడా గలీజులో పడి ఈ విధంగా ఉండనక్కర్లేదు, స్నానం చేయనక్కర్లేదు. చాలా శాంతంగా ఉంటుంటాయి ఆ సమయంలో ఇంద్రియాలు.
1: ఫోర్
0: శాంతి తీసుకుని ఉంటాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి క్వైట్ బై 4 o'clock అండ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్
0: నీవు దేనిని చింతించినా చాలా సూటిగా చేరిపోతుంటుంది భగవంత్ యొక్క తత్వం.
1: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ పీస్ వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ కెన్ రీచ్ ది గాడ్ హింసెల్ఫ్. వెరీ
0: మర్చిపోయినటువంటి విషయాలు కూడా అప్పుడే జ్ఞాపకం కూడా వస్తుంటాయి.
1: ఆల్ ద థింగ్స్ ఆర్ ఫర్గాటెన్ ఆల్సో కెన్ బి రిమెంబర్ డ్యూరింగ్ దట్.
0: కనుక ఈ సాత్విక టైం లోపలే మీరు ప్రార్థనలకు కొంతవరకు ప్రారంభించాలి.
1: యూ అండర్టేక్ ప్రేయర్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: 4 గంటలకు 5 గంటలకు లేయడానికి వీలు కాదని మధ్యాహ్నం 8 గంటలకు అంతా లేస్తారు. ఇంకా కొంతమంది పిల్లలు ఇక్కడ రాకమనుకు 9 గంటలకు లేచి ఆ పాశ్చిమతోనే స్కూల్ కు వెళ్లిపోయేవాళ్ళు.
1: Some people complain, say that it is difficult to get up at 4 o'clock, they get up by 8 o'clock. So people who were before the
0: time here, Kumbhakarna sodarulu,
1: these are all the cousins of
0: 4 gantalaku leyali.
1: 4 o'clock you should get up.
0: Kalakrutyalu teerchukondi.
1: Should this
0: pralomagam kadukondi.
1: After completing the morning rite, sit down quietly.
0: Endukosam mukham kadukovalatunte nidra raakunda unde nimittam mukham kadukkomane.
1: Washing the face is necessary in order that you may not fall asleep again.
0: ఈ విధమైనటువంటి యొక్క సూక్ష్మమైనటువంటి యొక్క విషయాలంతా గుర్తించుకుంటే ధ్యానం అతి సూక్ష్మంగా మనకు కుదిరిపోతుంది.
1: If you can understand all these subtle things, meditation will become very easy for you.
0: సాయంకాలం కూడా అంతే. కాలేజీ నుంచి వస్తావు.
1: Evening also it is the same thing. You return
0: 4 నుంచి 8 గంటల వరకు టైం ఉంటుండాలి.
1: Between 4 and 8 you are having time.
0: ఆటలు ఆడుకో, గేమ్స్ చేసుకో.
1: You can go and play the games.
0: కానీ 6 గంటలకు నీవు పోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుకుని ఒక 5 నిమిషాలైనా కూర్చో.
1: ఆఫ్టర్ 6 o'clock వెన్ యూ రిటర్న్ ఫ్రమ్ గేమ్స్
0: 2 నిమిషంలో 24 సెకండ్లే ఉంటుండేది ధ్యానం. ఇది పెద్ద గంటల కొద్ది కూర్చోనక్కర్లేదు.
1: ఫర్ ఫ్యూ మినిట్స్ 2 మినిట్స్ and 24 సెకండ్స్ దట్ ఈస్ ధ్యాన. సిట్ డౌన్
0: చేస్తుంటే ఎంత పవిత్రంగా మారుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ హౌస్
0: చేసి చూడండి, మీ యొక్క ఆనందము, మీ యొక్క తేజస్సు, మీ యొక్క పవిత్రత ఎంతనో అభివృద్ధి అవుతుంది.
1: యూ ప్రాక్టీస్ దిస్ అండ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ సేక్రెడ్ యూ కెన్
0: బి. ఈనాడు మీరు నిరంతరం కూడా పిచ్చి భావాలు పిచ్చి ఊహల్లోనే పోతున్నారు కనుక ఆ ముఖాలు చూస్తే ఏదో ఒక విధంగా ఉంటుంటుంటాయి. జబ్బొచ్చిన వారి ముఖంగా ఉంటుంటాయి. అక్కడ ఏ తేజస్సు ఉండదు.
1: యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐడియాస్ దీస్ డేస్. దేర్ఫోర్ యువర్ ఫేసెస్ ఆర్ నాట్ రెఫ్లెక్టెడ్.
0: తేజస్సుకు మూల కారణం
1: ఇట్ ఈస్ డివైన్ థాట్స్ విచ్ కెన్ బి యూస్
0: లోపల ఉంటుంటే ముఖం వచ్చేసి ఎంతో తేజస్సుగా ఉంటుంటాయి.
1: ఇఫ్ దేర్ ఇస్ సేక్రెడ్నెస్ ఇన్ సైడ్ యూ యువర్ ఫేసెస్ విల్ బి షైనింగ్.
0: చిన్న ఉదాహరణ, 64 నాకు నేను ఎట్టున్నాను, మీరు 16 ఇయర్స్ పిల్లలు ఎట్టుంటారు చూడండి. ఓ ఇచ్చి పోయింటాను. ఈ తేజస్సు లేకుండా పోవడానికి కారణం ఏంటి? మీ థాట్సే, మీ అపవిత్రత దీనికి మూల కారణం.
1: ఐఎమ్ 64 అండ్
0: యువర్ హోల్డింగ్ 16. మీరు పోషించుకోండి.
1: Development faster sacredness in you.
0: ఈ పవిత్రత ఎంత పెరుగుతుందో అంత మీరు యువకులుగా ఉంటుంటారు.
1: విత్ గ్రోత్ ఇన్ సేక్రెడ్నెస్ యూ ఆల్వేస్
0: ప్రవేశించవు.
1: నో డిసీజ్ కెన్ ఎవర్ ఎంటర్ యూ.
0: దానిని మీరు సాధించండి.
1: అచీవ్ దిస్ పర్టికులర్ థింగ్, అకాంప్లిష్ ఇట్.
0: అన్నింటినీ కూడా ప్రేమ చేతనే సాధించండి.
1: ఆల్ అకాంప్లిష్ ఆల్ దీస్ థింగ్స్.
0: అది లేకపోతే దేని కూడా సాధించడానికి వీలు కాదు.
1: వితౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: మీరు ఈ ధారణ, ధ్యానము, సమాధి తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి వాడు లేక దీన్ని ప్రాక్టీస్ చేయాలని ఆశించేటువంటి వాళ్ళు తర్వాత మీకు అందరికీ విడివిడిగా నేను చెప్తాను.
1: దోస్ ఆఫ్ యూ హూ వాంట్ టు అండర్స్టాండ్ దీస్ 3 థింగ్స్, ధారణ, ధ్యాన అండ్ సమాధి,
0: ఇది చాలా అవసరం మన యొక్క ఇన్స్టిట్యూట్ లో.
1: ఐ విల్ టెల్ యూ సెపరేట్లీ లేటర్ ఆన్. దిస్ వెరీ
0: ఇంపార్టెంట్ పార్ట్.
1: అలాంగ్ విత్ దిస్ ఫిజికల్ ఎడ్యుకేషన్
0: ఆధ్యాత్మిక అమృతాన్ని కూడా మీరు అరగించాలి.
1: యూ షుడ్ ఆల్సో పార్టేక్ ది స్పిరిచువల్ నెక్టర్ ఆల్సో.
0: కనుక విద్యార్థులు చాలా దీనిపైన శ్రద్ధాభక్తులను అభివృద్ధి పరిచి
1: డెవలప్ శ్రద్ధ.
0: మా జీవితంలో ప్రధానమైనటువంటి ఒక సబ్జెక్ట్ గా మీరు నిర్ణయించుకోండి.
1: కన్సిడర్ దిస్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ యువర్ లైఫ్.

0: You just heard the divine discourse delivered by Bhagwan to the students of Sri Satya Sai Institute of High Learning in Prashanta Nilayam on the 29th of June 1989. Bhagwan said that the first step in meditation is dharana. Dharana is steady concentration needed for viewing of an object, a flame, a picture or an idol for 12 seconds only with total concentration without winking the eyelids. Practicing dharana is a preparation for meditation. The duration of meditation is 12 dharanas. This means meditation should last for 12 into 12 or 144 seconds, that is 2 minutes and 24 seconds. Meditation does not call for sitting for hours. Proper meditation need not last for more than 2 minutes 24 seconds. It is only after dharana has been practiced well that one can meditate well. Thank you, Sai Ram.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: You will now hear some songs sung by the students of the Sri Satya Sai Institute of Higher Learning.
3: Adi Rajya Pitapuri Maharajya Bhakti Bhavamu Kolubudirchu Chiratna Ratna Kachita Bhasamana Kalyana Simhasanammu
4: Adi Sabhasina Sakala Budha Vatamsya Gana Kavishana Vijnana Kanti Matprasanna Vikshana Snapita Swarna Piti
3: Adi Vishwasa Karakamala Vijyamana Chamara Samira Pulakita Bhavan Nudu Sharira Bhushitambu Adi మా హృదయ సౌరభమ్ము
4: ఎల్ల దశల భవదీయ సుందర దివ్య రూప నవ్య రోచిస్సు కురియించు రండు
3: రండు మీ అదర సాంధ్య దరహాస ప్రభల మా హృదయపు మింటిలో మిలమిల చుక్కలై మెరవనీయ మా జీవనాలను తాకు వెన్నెలై విను వీధులలో విరువనీయ
4: రండు ఈ భక్తి గాన మధుర మందాకిని జరిని మా గాత్రపు దోసెటతో అందుకొమ్ము సర్వమంగళమై మాధుర్యమై మా హృదయాలకు కదలురండు

0: మా జ్ఞాపకాల బాటలలో, మా జీవిత నిర్జీవ సౌధాలలో ఎన్నాళ్లు మీ కొరకు ఎదురు చూడలేదు. మా ఆలోచనపు గాంధర్వముపై ఎన్ని సుదూర లోకాలలో మా ఊహమిమ్ము కనుగొనుటకు విఫలయత్నం చేయలేదు. మా శ్వాస ప్రాణం చాచిన హస్తమై మిమ్ము స్పృశించుటకు నిష ఆవరించిన నింగిలో ఎంత వెదుకలేదు. మా తపన సోపానాలను అధిరోహించి మా భావపు లోకాలలో మిమ్ము కనుగొనక ఎన్నిసార్లు నిశ్శబ్దంగా విలపించలేదు. భాషపు భూతద్దంతోనూ కంఠపు మాధుర్యంతోనూ ఎన్ని చోట్ల మీకోసం శోధించలేదు.
1: మా తపన ఫలించింది, మూర్ఖత్వపు మేఘాలు విచ్చుకున్నాయి, భావపు సంకెళ్ళు వీడిపోయాయి. అరుణ కాంతిలో మీ మోమును గాంచినాము, తారాభరిత మీ విశాల మేనిని స్పృశించినాము. మా హృదయపు ప్రేమ జ్యోతికి రూపపు తైలం పోసి సత్య సాయిగా మిమ్ము దర్శించుకున్నాము.

0: ఏడు కొండలపై దాగి వెదుక్కొమ్మని మమ్ము వెక్కిరిస్తున్నావా? లేక ఏడు చక్రాలను అధిరోహిస్తే తప్ప అగుపించనని మౌనంగా బోధిస్తున్నావా? మా ప్రేమ మా ప్రతి నవ్వులో మిమ్ములను సృష్టిస్తుంది. మా భక్తి మా ప్రతి కోరికను మీ ద్వారా అంతానికి చేర్చుతుంది. మా విశ్వాసం అంధత్వంలోనైనా మిమ్ములను దర్శిస్తుంది.
1: నేను కుమ్మరిగా మిమ్ము అర్థిస్తే నా దోసిటిని అనంతంతో మీరు నింపింది నాకు ఇంకా గుర్తుంది. నేను తొండమానునిగా మిమ్ము పిలిస్తే మీరు పరుగు పరుగున వచ్చిన బాట నా మదిలో ఇంకా సువర్ణ కాంతులతో భాసిల్లుతోంది. మమ్ము ఆనందపు అబ్ధిలో మీరు ముంచుతారని మాకు తెలుసు. మమ్ము సంతోషపు సమీరాలపై తేల్చుతారని మాకు తెలుసు. మా ప్రతి కోరికను ప్రేమతో తీర్చుతారని మాకు తెలుసు. అందుకే ఎన్ని సముద్రాలనైనా మీ కొరకు దాటతాము, ఎన్ని కొండలనైనా మీ కొరకు అధిరోహిస్తాము.

0: అనంతంలో ఏకమై భక్తి మధు మాధుర్యం చేపట్టిన మీ ప్రతి రాసలీలలు నా కవిత్వపు కలం మరల సృష్టించింది.
1: కాలం పుటల నుండో జ్ఞాపకాల శిథిలాల నుండో కాక భావ సముద్రపు లోతుల నుండి రత్నాలను ఏరి పొందికగా అమర్చి మీకై సమర్పించింది మా కవిత్వం.
0: నిజాన్ని చూడలేదేమో, సన్నివేశంలో భాగస్వామిని కాలేదేమో,
1: కాని ఊహానేత్రం మీ ప్రతి చిన్న చేతను అపురూపంగా గమనించింది. ఆతృతతో ఈ విధంగా మీకు ఓ గీతాన్ని అందించింది.

0: మా హృదయపు సౌందర్య సారంతో మిమ్మల్ని సృష్టించుకున్నాము. మా ప్రతి కేరింతలోని ఆనందంగా మిమ్మల్ని చిత్రీకరించుకున్నాము. మా ప్రతి శ్వాసలోని ఉత్తేజంగా మిమ్మల్ని భావిస్తూ వచ్చాము. నీలి ఆకాశానికి రంగులు దిద్ది మీ మేనిగా పూజిస్తూ వచ్చాము. సృష్టిలోని ఆప్యాయతను ఆదరణను అమ్మా నాన్నలుగా మార్చుకొని వారి ద్వారా మిమ్మల్ని దర్శించకోరినాం.
1: కాని మీరే సౌందర్యాన్నని చూపించినందుకు, మీరే ఆనందమని ప్రదర్శించినందుకు, మీరే ప్రతి శ్వాసయని నిరూపించినందుకు, మీరే కర్మయని, ప్రారబ్ధమని, బంధమని ఓదార్చినందుకు, మీరే అమ్మయని ఒడిన చేర్చినందుకు, నాన్నయని ఆదరించినందుకు, నేస్తమని కవ్వించినందుకు, మా హృదయ పాత్రికలో ఈ మోహన మధువును నింపి అందిస్తున్నాం. అందుకోండి స్వామి, అందుకోండి సాయి.

0: బ్రహ్మేంద్ర ముఖ్య గీర్వాన కోటి కిరీట లలితరత్న ప్రభా లాంఛితములు సనకాది యోగీంద్ర జనమన కంజాత కలితనిత్య ధ్యాన కారణములగు మీ పాద పద్మాలు యమునా చలి చంపలను స్పృశించి సృష్టించిన తన్మయత్వాన్ని ఏ అలలో భద్రంగా దాచుకుందో, లేక ఏ ప్రవాహపు జోరై సృష్టితో గుసగుసలాడుతోందో, లేక అబ్దిలో లీనమై విలీన ఆకాశానికి తన ఆనందాన్ని చాటడానికి వయ్యారంగా సాగిపోతోందో.
1: మా హృదయాన్ని దోషితగా మార్చి మీ ప్రతి ముద్దుటడుగు నిలుపుకొని
0: మీ సౌందర్యాన్ని నిలువునా హరించి నిరంతరం మా కనుదోయిలో నిలుపుకొని
1: మా జీవితాలను మీ పింఛముగా మార్చి మీ సిగలో సొగసుగా మమ్ము మేము నిలుపుకొని స్వామీ.

మీ మనోహర శిరోజాలుగా మారిన తపించిన ప్రతి రెయ్యితో సయ్యాటలాడి ఆనందంలో కరిగిపోయినందుక, లేక మీ వేణువు ఊదిన గీతికల సౌందర్యానికి మేనిని ప్రసాదించలేని సిగ్గుక నిరాకారిగా మారినాడా పవనుడు?

0: యుగ యుగాలలో జగ జగాలలో మునిజన తత్వపు ముద్రను చూపిన, చెదరని భద్రత జాతికి నేర్పిన మధురిమల కథాబంధం రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం.
1: సురుల చేత శ్రుతుల చేత అందిన కవిత మందారం సురచిర సుందర మణిహారం, ఆర్ష సంస్కృతికి ప్రతీక ఆదర్శాల పతాక, నిత్య సత్య మార్గదర్శి శివ సుందర కార్యదర్శి.
0: అదిగో నూనూగు మీసాల చిరు వయస్కుల ఘోర విన్యాసం,
1: అదిగో విరిగిన పాలనేత్రుని శరాసనం కలసిన కమలనేత్రాల విన్యాసం,
0: అదిగో అభిషేకపు అంచులో అడవి పయనం ముగిసిన ఓ పితృ ప్రేమ కావ్యం,
1: అదిగో కామం పన్నిన కుటిల పన్నాగం కలసి వచ్చిన కిష్కింద కరచాలనం,
0: అదిగో ఓ వానరుని లంఘనం లంకేశ్వరుని మృత్యు కంపనం,
1: అదిగో శంకించిన ఆదర్శం అందించిన అనిల తేజం,
0: అదే రామాయణం రఘురాముని హిమగిరీంద్ర సుధా ప్రవాహం.

0: నీ పద పారానిని నా పాపిట సింధూరంగా దిద్దుకున్నాను. నన్ను ఏ క్షణం కూడా వీడవన్న ప్రతిజ్ఞ నా మాంగల్యంలో దాచుకున్నాను. నీ పాదపు ఇసుక రేణువులను అక్షింతలుగా చల్లుకున్నాను. మన దాంపత్యపు ప్రవాహంలో నన్ను నేను ధారపోసుకున్నాను.
1: నాథ, నా ప్రతి కన్నీటి బొట్టులో నీ రూపాన్ని గాంచుతున్నాను. ప్రతి అశోకవనపు పత్రంలో నీ నేత్రాలను చూచుకుంటున్నాను. రామ, రఘురామ, ఈ సీత ఆవేదనను చాలించు. ఈ నా నిరీక్షణను ఇక ముగించు.

0: రామ నతాంభో విరామ మునీంద్రాత్మధామ దయా సత్యధామ నిషాటస్తోమ వలీ భీమ సంగ్రామ సీమ విదూమత్రిధామ భతేజస్సుధామ రామాంబు ముగ్ధామ నీలోత్పల శ్యామ రాకేందు కామాభ సౌందర్యధామ స్వాగతం సుస్వాగతం.
1: శ్రీయుతమూర్తి వత్సలత చిందడి సుందర సత్యకీర్తి ఆప్యాయత రూపుదాల్చిన కృపావర సాగర చక్రవర్తి సుశ్రేయము గూర్చి బోధలు వచించు సుకోకిల గానమూర్తి రామ రఘురామ నీ చరణ సారసములతో 14 వత్సరాల పాటు నీ శ్వాసకు నీ చూపుకు నీ ప్రతి స్వేద బిందువుకు పరితపించిన ఈ అయోధ్యను పావనం చేయి.

0: ఎవని పదపద్మము ఇంద్రాది విభుదుల చూడాగ్ర పంక్తుల నిడచూడు, ఎవని తత్వంబుదనయంగ బ్రహ్మాది యోగి మానస పంక్తి లోలలాడు, ఎవని రూపంబు నేర్పాటుగానక వేదంబులందంద వాదమడుచు, ఎవని కారుణ్యము ఈ లోకములన్నీయు దనిపి ఎంతై ధన్యతమముజేయు. అట్టి సర్వేశుడు పాపసంహారి ధీరుడు శాశ్వతైశ్వర్యుడు ఆత్మ సంసారి ఈశుడు ఈ భూమిని స్వర్గంగా మార్చుటకు, మానవుణ్ణి మాధవునిగా తీర్చిదిద్దుటకు, సత్య సాయిగా అవతరించుట అపర ప్రేమకు ఒక చిహ్నం కాదా?
1: శ్రీరామచంద్రుని ప్రియమారగా గన్న చల్లని తల్లి కౌసల్యవీవు, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి గోప్యమ్ముగాగన్న అందాల తల్లి దేవగిరివీవు, షిరిడి సాయీసుని చెలువారగాగన్న చక్కని తల్లి దేవగిరివీవు, శ్రీసత్య సాయీషుని దివ్యమ్ముగాగన్న బంగారు తల్లి ఈశ్వరమ్మవీవు, సకల సురసంగమందు ప్రశస్తిగన్న రత్నమునుగన్న రత్నాకరమ్మువీవు, సాయీసుని గన్న తల్లి ఓ విశ్వజనని అమ్మలకు అమ్మ ఈశ్వరమ్మ నమోస్తు.

0: స్వామి, గాయకులను దరిచేర్చి నేర్పి రమణీయంగా ముస్తాబు చేసి వాద్యకారులను సరిచేసి వాక్యాతలను ఆదరించి నృత్యం చేయువారిని ఉత్సాహపరిచి శూన్యంలోంచి ఈ అపురూపాన్ని సృష్టించినందుకు కృతజ్ఞతగా మిమ్ము అభిషేకించుటకు మా వద్ద రత్నరాసులో సువర్ణ లోహాలో పంచామృతాలో లేవు. మిమ్ములను ఆశీనులం చేయుటకు దివ్య సింహాసనాలు మా వద్ద లేవు. మీకు హారతులు ఎత్తుటకు శతకోటి భాను సమాన దీప్తులు లేవు.
1: మా గానాన్ని నృత్యాన్ని ఓ అభిషేకంగా మార్చి మా జీవితాలను హారతులుగా ఎత్తి మా భావపు సమీరాలలో సేద తీర్చుకొనుటకు మా తనువుని అందలి ప్రతి భావాన్ని ప్రతి వాక్కును ప్రతి చేతను మీకు అర్పించుకుంటున్నాము. అమర కోటి కిరీట కోటి విఠంక సంఘాట ఘటిత రత్నాంకుర ప్రభారాజి నీరాజిత మీ పాద పద్మ పదోపకంఠంగా మా హృదయాన్ని మీకు సమర్పించుకుంటున్నాము.
2: You have been listening to songs by Swami students.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Shri Satya Sai Baba.

భక్తపరాధీన ఇహ పరములకు ఏలికవని, వెలుపల లోపల వెలుగు నీవేయని, నవ్వుల మూటవని, నటనల తోటవని, తిట్టిన దీవించిన తీరైన ప్రభువని, అడుగడుగున చేసే తప్పులు అడుగకయే క్షమించు స్వామివని ఆశపడినే వచ్చితే లోపలే ఉందువేలా. తలుపు తీసుకు వెలికి రావయ్యా సాయిదేవా.

సర్వంతర్యామి, రామనామము వలె, కృష్ణనామము వలె, శివనామము వలె రెండక్షరముల నీ సాయినామమెంత మధురమయ్యా! నీ మూర్తి వలన ఈ మత్స్యలోకమొక్కటే తరించెను, కాని నీ నామము ముల్లోకములకు తారకమయ్యే. సాయి సద్గురు,

త్రిభువన మోహన, ఎందుకయ్యా అట్లు ముఖము తప్పించుకొని తిరిగెదవు? ఒక్కసారి నీ శ్రీపాదములు తాకనిమ్మంటిని. నీవేమో ఎర్రని నిలువుటంగీతో నీ పాదములు కప్పుకొని చురచుర జూచుతూ పోతివి. ఆ నారాయణుడవే నీవైనా. అలవాటులేని ఈ అలుకేలనయ్యా సాయీశ్వరా,

సాయి పరమాత్మ చక్కెర తీపి చక్కెరకు తెలియదు. ఆనంద రూపుడవైన నీకు ఆనందము తెలియదు. నిన్ననుభవించు భక్తులకు తెలుసు. నీకు భక్తులు కోట్ల కొలది, మాకు నీవొక్కడవే. నీవనుమతించినచో నీవనుగ్రహించిన వారిని కొన్ని విషయములు అడిగి తెలుసుకొందును.

ముజ్జగములకు ఏలికయైన మీకు విశ్రాంతి ఎక్కడ? ఈ బ్రహ్మాండ భారమును మోయు మీరు ఏ మరుపాటున ఏ అరక్షణమైనా పవళింతురేమో అనే ఈ లాలి

to the heart. Happy, happy to the heart.